ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 4వ తేదీ శనివారం. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు మాతృమూర్తి మదర్ తెరిసా గారు. శ్రోతలందరికీ శుభోదయం.

రఘునాయక రామ రమేశ విభో మదో భవదేవ దయాజలధే అవనీత నయాగమనీయ కదం ప్రదర ముఖాంబుర్హం.

0: మీరింతవరకు అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం. సమర్పణ శ్రీ ఎన్ శేషాచార్యులు.
1: ఆత్మబుద్ధి సత్యాసత్యములను, యోగ్యాయోగ్యములను, కర్తవ్యాకర్తవ్యములను, యుక్తాయుక్తములను, ధర్మాధర్మములను గుర్తించగలిగిన శక్తి ప్రతి మానవుడికి ఉంటుంది. అట్లాంటి మానవులలో కొందరు మాత్రమే తమ శక్తిని తాము గుర్తించగలుగుతున్నారు, తమ శక్తికి అనుగుణంగా కృషి చేస్తూ ఉన్నత స్థితికి చేరుకోగలుగుతున్నారు. ఎంతోమంది తమలో ఉన్న శక్తిని గుర్తించక తమ వల్ల ఏమీ కాదని, ఇతరుల సహాయం లేనిది ఏ పని చేయలేమని భావిస్తుంటారు. లోకంలో ఏ ఒక్కడు అయోధ్యుడు కాడని, అయోధ్యుడు అనేవాడు ఉండనే ఉండడు అని అయోగ్య పురుషో నాస్తి అనే సూక్తి తెలుపుతున్నది. చేయవలసిందేమిటంటే ప్రతి వ్యక్తి తనలోని శక్తియుక్తులను ముందుగా గుర్తించగలగాలి. తదనుగుణంగా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. ఆత్మబుద్ధి సుఖంచేవ గురుబుద్ధి విశేషత అన్నట్లు తన లక్ష్యానికి తగిన ప్రణాళికలను తానే ఏర్పరచుకోవాలి. తన సద్బుద్ధి తనకు సుఖపరంపరను సాధించి పెడుతుంది. కావున ప్రతి వ్యక్తి సవ్యంగా ఆలోచిస్తూ కార్యసాధనకు తగిన విధంగా శ్రమించాలి. అట్లాంటి స్థితిలో తన యొక్క యోగక్షేమములను విచారించేవారు, తన శ్రేయస్సుకై పాటుపడేవారు, సరైన దిశలో మార్గనిర్దేశనం చేసేవారు, లోకోపకారకులు అయిన మహానుభావుల ఉపదేశాలను మాత్రమే స్వీకరించాలి. తన శ్రేయస్సుకు ఉపకరించేవారి ఉపదేశాలను శ్రద్ధగా గ్రహించాలి. తదనుగుణంగా పరిశ్రమించాలి. తన శక్తిని వినియోగించకుండా, తగిన విధంగా పరిశ్రమించకుండా కుటుంబ సభ్యులపైన కానీ, గురువుపైన కానీ, చివరికి భగవంతునిపైన కానీ పూర్తిగా ఆధారపడవద్దు. అడగంది అమ్మైనే పెట్టదన్నట్లు ఎవరి ప్రయత్నం వారు చేశాకే భగవంతుని సహాయం కొరకు ఎదురు చూడాలి. ముందుగా తన బాగు కొరకు తానే ప్రయత్నించాలి. నా వల్ల ఏమవుతుంది అని నీరసపడిపోరాదు. తనను తాను తక్కువ అంచనా వేసుకోవద్దు. అందుకే గీతాచార్యుడు భగవద్గీతలో ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాధయేత్, ఆత్మైవ క్షాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అని ఉద్బోధించాడు. తన బాగు కొరకు ప్రయత్నించేవాడికి తానే బంధువు, తనను తాను హీనంగా భావించుకునేవానికి తానే శత్రువు. కాబట్టి ఎవరైనా ముందుగా తన ప్రయత్నం తానే చేయాల్సిందే. అట్లు ప్రయత్నించిన వాడి దగ్గరకు సంపదలు వచ్చి చేరుతాయని ఉద్యోగినం పురుషసింహం ఉపేత లక్ష్మీహి అనే సూక్తి తెలియజేయుచున్నది. తన అభివృద్ధికి ఉపకరించే సత్కార్యాలను చేసేవాడు మితిమీరిన తొందర పనికిరాదు. వివేకముతో మంచి చెడ్డలను గురించి ఆలోచించిన తర్వాతనే కార్యసాధనకై ముందుడుగు వేయాలి. తొందరపడి పనిచేసేవారు ఆపదల పారిన పడతారని అనుచితములను బాగుగా పరిశీలించి ఆలోచించి పనిచేసేవాని దగ్గరకు సకల సంపదలు వచ్చి చేరుతాయని భారవి మహాకవి కిరాతనార్జునీయంలో సహస విదధీత నక్రియామ వివేక పరమపదాం పదం ఉణుతేహి విమృశ్యకారిణీం గుణలబ్ధాః స్వయమేవ సంపద అని శ్లోకంలో తెలిపాడు. స్వశక్తిపై ఆధారపడాలి. ఏ రోజు పనిని ఆ రోజే చేసుకుంటూ ఉండాలి. వీలున్నంతవరకు తన పనులను తానే చేసుకోవాలి. అతిగా మాట్లాడవద్దు. తక్కువ మాట్లాడి ఎక్కువ పనులను చేయాలి. అధిక ఫలితాలను సాధించాలి. చేయాల్సిన పనులను ఇతరులకు అప్పచెప్పి తాను తప్పించుకోవటమో, లేదా తాను చేయాల్సిన పనులను తర్వాత చేద్దాం తర్వాత చూద్దాం అంటూ వాయిదా వేయటమో సరికాదు. తనను తాను ఉద్ధరించుకోలేనివాడు ఇతరులను ఎట్లా ఉద్ధరిస్తాడు? కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి ఎట్లా తీస్తాడు? తామితలకు ముందుగా ఎవరు బాగు కొరకు వారే ప్రయత్నించాలని, ఆ తర్వాతనే కుటుంబం యొక్క

0: తోటివారి యొక్క సమాజము యొక్క హితానికై పాటుపడాలని సూచిస్తున్నాయి. చదువుకునే విద్యార్థి చదువులో తానే అందరికంటే ముందుండాలని, వ్యాపారవేత్తలు ఇతరుల కంటే తమ వ్యాపారం ముందుండాలని, ఇతర రంగాల వారు కూడా తమ తమ రంగాల్లో తామే అగ్రగాములుగా ఉండాలని కోరుకోవాలి. అట్లా నిలువగలగాలి. అయితే ఈ పోటీ ఆరోగ్యకరమైన రీతిలోనే ఉండాలి. నైతిక ధార్మిక విలువలతో కూడి ఉండాలి. తను బాగు చూసుకుంటూ అందరికంటే తాను ముందుండాలని కోరుకుంటూనే ఇతరులకు హాని చేయకుండా తన శక్తి మేరకు ఎంతో కొంత మేలు చేసే దిశలోనే తన బుద్ధి కొనసాగేట్లుగా చూసుకోవాలి. ప్రతి వ్యక్తి తన యొక్క లౌకిక జీవితాన్ని జీవనాన్ని లౌకిక విధులను సరిగా నిర్వహించుకుంటూనే తాను తరించటానికి ఉత్తమ గతులను పొందటానికి పారలౌకికమైన క్రియలను నిర్వహించటానికి కావలసిన పారమార్థిక చింతనను కూడా అలవర్చుకోవాలి. ఆ దిశగా ఆత్మబుద్ధిని ఉపయోగించుకోవాలి.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీ ఎన్ శేషాచార్యులు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రైతు సమాచారం. ఈనాటి రైతు సమాచార కార్యక్రమంలో పాడి పరిశ్రమ యాజమాన్యం గురించి వింటారు.
2: ఈనాటి రైతు సమాచారంలో పాడి పరిశ్రమ యాజమాన్యం గురించి తెలుసుకుందాం. పాడి పరిశ్రమ యజమాని తన పరిశ్రమకు యజమానిగా కాకుండా తన పరిశ్రమలో పనిచేస్తున్న మేనేజర్గా తనను ఊహించుకొని పాడి పరిశ్రమను నడిపించినట్లయితే మంచి ఫలితాలు సాధించవచ్చు. అలాగే పాడి పరిశ్రమ యజమాని తన ఆధీనంలో ఉన్న నేల, నీరు, శ్రామిక శక్తి, పశువులు, దానా దినుసులు, పచ్చిగడ్డి, ఇతర ముడి పదార్థాలను సమన్వయపరిచి పాల ఉత్పత్తి చేసి వినియోగదారుడికి అందిస్తాడు. యజమాని సత్తా అతను తీసుకునే నిర్ణయాల మీద సాధించే ఫలితాలపై ఆధారపడి ఉంటోంది. ఏది చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అనే విషయాలు చక్కగా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకుని వాటిని తూచా తప్పకుండా ఆచరించగలిగినప్పుడు విజయాలు సాధించడం కష్టమేమీ కాదు. అవలంబించే యాజమాన్య పద్ధతులపై పరిశ్రమ విజయం ఆధారపడి ఉంటోంది. మేలైన యాజమాన్య పద్ధతులు ఆచరించడం ద్వారా పశువుల పూర్తి ఉత్పాదక శక్తిని పొందవచ్చు. మంచి పాడి పరిశ్రమ యజమాని తీసుకోవలసిన జాగ్రత్తలు ఎన్నో ఉన్నాయి. ముందుగా సమాచార సేకరణ ఉండాలి. మంచి పాలసార కలిగిన పశువుల గురించిన వివరాలు తెలుసుకోవాలి. బజారులో దొరికే దానా దినుసుల గురించి రేట్లు, ఇతర వివరాలను సేకరించాలి. పునరుత్పత్తి గురించిన నూతన సాంకేతిక సమాచారం, పశువుల ఆహార విషయంలో అవలంబించాల్సిన నూతన పద్ధతుల గురించి వివరాలు సేకరించాలి. ఆరోగ్య సంరక్షణలో పాటించవలసిన నూతన పద్ధతులను, కొత్తగా మార్కెట్కు వచ్చిన మందుల గురించిన సమాచారాన్ని కూడా సేకరించాలి. పాలు పితికే యంత్రాల గురించి, గృహ వసతి సౌకర్యం కల్పించటంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సమాచారాన్ని సేకరించుకోవాలి. కావలసిన పెట్టుబడి, రుణ సౌకర్యం గురించి కూడా వివరాలు సేకరించాలి. ఇక సాధించవలసిన ఫలితాలను ఖచ్చితంగా నిర్ణయించుకోనాలి. ఫలితాలను సాధించటంలో వచ్చే ఇబ్బందులను ముందుగానే గుర్తించగలగాలి. ఫలితాలను సాధించడానికి అవలంబించవలసిన వివిధ పద్ధతులు, వాటికి కావలసిన పెట్టుబడులు, కావలసిన కార్మిక శక్తి, తయారు చేయగల ఉత్పత్తులు, వివిధ ఉత్పత్తుల తయారీ ద్వారా పొందగలిగిన లాభాల గురించి జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి. ప్రణాళికను తయారు చేసుకుని అనుసరించవలసిన పద్ధతులను దృఢంగా నిర్ణయించుకోవాలి. తయారు చేసుకున్న ప్రణాళికలను తీసుకున్న నిర్ణయాల ప్రకారం తూచా తప్పకుండా ఆచరణలో పెట్టాలి. తీసుకున్న నిర్ణయాల వలన వచ్చే ఫలితాలపై పూర్తి బాధ్యత వహించాలి. మంచి ఫలితాలను తనవిగా చెప్పుకొని ఫలితం సాధించలేకపోవడానికి ఇతరులు బాధ్యులు అని చెప్పకూడదు. సాధించిన ఫలితాలను, ఫలితాలు సాధించటానికి ఆచరించిన పద్ధతులను తయారు చేసుకున్న అంచనాలతో సరిచూసుకోవాలి. పాల ఉత్పత్తులపైన, పనివారి శక్తి సామర్థ్యాలపై, ఉత్పత్తులలో అయ్యే ఖర్చులపైన, పెట్టుబడిపైన పూర్తి నియంత్రణ కలిగి ఉంటే మంచిది. ఆచరించగల నూతన పద్ధతుల వలన వచ్చే లాభాలను పొందుట కొరకు మన ప్రణాళికను అనుకూలంగా మార్చుకొనుటకు వీలు కల్పించుకోవాలి. పశుపోషణలో రికార్డులు, రిజిస్టర్లు నిర్వహించుట వలన ప్రతి పశువు యొక్క ఉత్పాదక శక్తి, మేత వినియోగం, వ్యాధుల వివరాలు, పునరుత్పత్తి ఇలాంటి విషయాలు తెలుసుకోవడం వీలుపడుతోంది. లాభనష్టాలు అంచనా కూడా వేసుకోవచ్చు.

పశువుల స్టాక్ రిజిస్టర్, దాణా దినుసుల రిజిస్టర్, మందుల రిజిస్టర్, పశువుల వారీగా రోజువారీగా పాల ఉత్పత్తి రికార్డులు, పశువులను చూడి కట్టించిన రికార్డు, దూడలకు సంబంధించిన రికార్డు, ఈత కాలంలో పాల దిగుబడి రికార్డు, ఇవన్నీ కూడా తయారు చేసుకోవాలి. సాధించిన పాల దిగుబడి, పాలు పాల పదార్థాల తయారీలో అయిన ఖర్చులు అమ్మకం ధరలతో సరిచూసుకుని అంచనాలు వేసుకోవాలి. మనం చేసిన తప్పులను, తీసుకోవలసిన జాగ్రత్తలను నిజాయితీగా అంచనాలు వేసుకోవాలి. ఇదే జమా ఖర్చులు. మన పాడి పరిశ్రమలో సాధించిన ఫలితాలను ఇతర పాడి పరిశ్రమలో వచ్చిన ఫలితాలతో సరిపోల్చుకుని తదుపరి సంవత్సరంలో తీసుకోవలసిన జాగ్రత్తలు నిర్ణయించుకుని అంచనాలను తయారు చేసుకోవాలి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈనాటి మా ప్రసార వివరాలలో ముందుగా 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 రూపకం వింటారు. వన మహోత్సవం సందర్భంగా మొక్కలను నాటుదాం, ప్రకృతిని కాపాడుదాం ప్రత్యేక కార్యక్రమం. 7:45 జిల్లాలో గత వారం సమీక్ష వింటారు సమీక్షకులు డి రవీందర్.

8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. 8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. 9:30 ఏకచిత్రగానం, 11:00 చిత్రగీతలు వింటారు. 12:10 శాస్త్రీయ సంగీతం, డాక్టర్ అనితా సేన్ గారి గాత్ర సంగీతం వింటారు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి.

2:30 కిన్నర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం. 5:45 జానపద గేయాలు వింటారు. 6:35 చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:00 మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ నెల 6వ తేదీన జూనోసిండే సందర్భంగా జూనోటిక్ వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రత్యేక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 7:45 కిన్నరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం.

8:45 సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి, 9:30

ఇవి ఈనాటి మా ప్రసార వివరాలు. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిలయంలో సమయం 6:45 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వాసుపత్రులకు మందుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం పర్యటనలో భాగంగా పొగురుపల్లి పారిశ్రామిక ప్రాంతంలో పలు పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ముఖ్యమంత్రి నిన్న నిర్వహించారు. పెట్టుబడి ఒప్పందాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంటూ,
1: కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలని, ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీలు ఇక్కడ తీసుకొస్తాం, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో ఉండాలంటే మీరు పరిశ్రమలు పెట్టాలి, ఎంఎస్ఎంఈలు పెట్టాలి, స్టార్టప్ కంపెనీలు పెట్టాలి. 9,322 కోట్ల రూపాయలు 27 ఇండస్ట్రీలు, ఇవి పూర్తయితే 39,535 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి.
0: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొండ మండలం ఉర్కొండపేట ఆంజనేయస్వామిని దర్శించుకుని ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. స్థానికులతో మాటామంతి నిర్వహిస్తారు. అక్కడి నుంచి మిచ్చిల్ మండలం వెల్జాల క్రాస్రోడ్డుకు చేరుకుని బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం మిచ్చిల్ బహిరంగ సభా ప్రాంగణంలో పలు అభివృద్ది పనులకు భూమి పూజ, శంకుస్థాపనలు చేయనున్నారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కడప జిల్లాలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభం కావడం శుభ పరిణామమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. దేశంలో గ్రీన్ ఎనర్జీ ఆధారంగా నిర్మితమవుతున్న తొలి ఉక్కు కర్మాగారం ఇదేనని తెలిపారు. 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. దేశవ్యాప్తంగా 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ

ఇచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 160 గిగావాట్ల లక్ష్యంతో పనిచేస్తోందని అన్నారు. రాష్టంలోని ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసే మందుల కొనుగోలు పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ అంశంపై ఆయన నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు రోగులకు అవసరమైన మందులు ఎలాంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉండే విధంగా

0: ఈ అంశంపై ఆయన నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు రోగులకు అవసరమైన మందులు ఎలాంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉండే విధంగా సమర్థవంతమైన కొత్త విధానాన్ని రూపొందించాలని మంత్రి సూచించారు. ఈ మేరకు వైద్య విద్య డైరెక్టర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమిటీలో ప్రజారోగ్య శాఖ సంచాలకులు, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్కు చెందిన సీనియర్ అధికారి, రాష్ట వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ డ్రగ్స్ విభాగం అధికారి, ప్రభుత్వాసుపత్రుల సూపరింటెండెంట్లు, ఫార్మాసిస్టులు సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని బీసీ గురుకుల వసతి గృహాన్ని ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి నిన్న తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆహారం వసతి సదుపాయాలు బాగున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని అన్నారు. పేద పిల్లలకిచ్చే ఆహారంపై ఫుడ్ కమిషన్ ప్రత్యేక శ్రద్ద పెట్టినట్లు పేర్కొంటూ,
1: పేద పిల్లలకు ఇచ్చే ఒక ఫుడ్ కు సంబంధించిన విషయాలు, రేషన్ షాపులు అయితే ఏంది, పీఎం మాతృవందన యోజన ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, గర్ల్ బేబీ అయితే గనక 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాహారం మీద మాత్రం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ కు ఒక సివిల్ కోర్టుకు ఉన్న అర్హతలు, విధి విధానాలు, దానికి సంబంధించిన యాక్ట్ అవన్నీ ఉంటాయండి. పేద పిల్లలకు పెట్టే ఆహారం, ఆ ఆహారంలో ఎటువంటి తప్పులు చేయొద్దు అధికారులు అని చెప్పి మేము ఎంతో మంది ఎంప్లాయీస్ మోటివేట్ చేస్తున్నాం. జాగ్రత్త పనిచేయడం మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఈరోజు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం ఏలూరు మున్సిపల్ కార్యాలయంలో ఏలూరు పట్టణాభివృద్ది సంస్థ, నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయ అధికారులతో అభివృద్ది పనులపై సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం కాకినాడలో తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. అమరావతి రాజధాని పేరుతో భారీ రియల్ ఎస్టేట్ కుంభకోణానికి తెరలేపారని వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమరావతి అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఒకే వైఖరిని అవలంబిస్తున్నారని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బొగ్గు రంగంలో దేశం ఆత్మ నిర్భరత సాధించే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 2026లో బొగ్గు దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే 12.95% తగ్గాయని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అదే సమయంలో విద్యుదుత్పత్తి రంగానికి సంబంధించిన బొగ్గు దిగుమతులు 24.89% మేర తగ్గడం ప్రభుత్వ విధానాల విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశీయ బొగ్గు ఉత్పత్తి పెంపు, సరఫరా వ్యవస్థ బలోపేతం, దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సానుకూల ఫలితాలిస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. స్వతంత్ర సమరయోధులు, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి ఈరోజు. 1876 ఆగస్టు 2న ఆయన కృష్ణా జిల్లా బట్ల పెనుమరులో జన్మించారు. పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ 1921 మార్చి 31 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఆ పతాకానికి కొద్దిగా మార్పులు చేశారు. పింగళి వెంకయ్య అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2009లో తపాలా బిళ్లను విడుదల చేయడంతో పాటు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి ఆయన పేరు పెట్టారు. పింగళి వెంకయ్య 1963 జూలై 4న తుదిశ్వాస విడిచారు. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం నెలకొందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఇది వచ్చే 2 రోజుల్లో మరింత బలపడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలో

0: మెట్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వాసుపత్రులకు మందుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతా. ప్రవాచిక రిచా ఝా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య రాజస్థాన గుజరాత రాజ్యయోః ఏకదివసీయ యాత్రాయై ప్రస్థాస్యతి. ప్రధానమంత్రి సర్వప్రథమం రాజస్థానస్య యాత్రాం కరిష్యతి, యత్ర అసౌ అద్య ప్రాతఃకాలే జోధపుర విమానపత్తనస్య నూతన టెర్మినల్ ఇది భవనస్య ఉద్ఘాటనం కరిష్యతి. అశీత్యధిక చతుశ్శత కోటి రూప్యకాణాం ఇయం పరియోజనా వార్షికం 20 లక్ష యాత్రిణః సంచాలయితుం పరికల్పితమస్తి. అసౌ జోధపురే సంశోధిత ఉడ్డయన యోజనాయాః శుభారంభోపి విధాస్యతి. అస్యాః యోజనాయాః ఉద్దేశ్యం విమానన ఆధారిత వికాసస్య అగ్రిమచరణస్య గతిం వర్ధయితుమస్తి. ఏతదనంతరం శ్రీమోదీ బాలోతరా నగరస్య యాత్రాయాం భవిష్యతి, యత్ర అసౌ అద్య మధ్యాహ్ని ప్రాయః 6,000,000,000 రూప్యకాణాం వికాస పరియోజనానాం లోకార్పణం ఉద్ఘాటనం ఆధారశిలాంచ స్థాపయిష్యతి. శ్రీమోదీ రాజస్థాన ప్రశాసనస్య విభిన్న విభాగేషు నియుక్తేభ్యః ప్రాయః 45 యువకేభ్యః నియుక్తిపత్రాణి అపి ప్రదాస్యతి. అనంతరం సాయంకాలే ప్రధానమంత్రి మోదీ గుజరాతస్య యాత్రాం కరిష్యతి. పాకిస్తాన దేశాత్ సీమాపారస్య భయోత్పాదనస్య నిరంతర ప్రయోజకత్వస్య ప్రతిక్రియారూపేణ సింధు జలసంధిః స్థగితః అస్తి. గతరాత్రౌ నవదిల్ల్యాం వార్తాహరైః సహ వార్తాలాపం కుర్వన్ విదేశమంత్రాలయస్య ప్రవక్తా రణధీర జాయస్వాలః అవదత్ యత్ సింధు జలసంధి విషయ భారతస్య స్థితిః సుసంగతా అస్తి. సహ అవదత్ యత్ పాకిస్తానదేశ సీమాపారస్య భయోత్పాదనస్య సమర్థనం విశ్వసనీయరూపేణ అపరివర్తనీయరూపేణ చ త్యక్తవ్యం. తీస్తా నద్యాః సమగ్ర ప్రబంధన పునర్స్థాపన పరియోజనాయాః విషయ శ్రీజాయస్వాలః బాంగ్లాదేశస్య వికాస సాహాయ్యం ప్రతి భారతస్య దృష్టిః అపి ప్రకటితవాన్. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ, కృషి కృషక కళ్యాణ మంత్రి శివరాజ సింహ చౌహాన చ ఎల్ నీను ఇత్యస్య కారణేన దేశస్య కేషుచిత్ భాగేషు సామాన్యాత్ న్యూనవృష్టేః తస్య ప్రభావస్య చ స్థితిం సమీక్షితవంతౌ. శ్రీ షాహ సభాయాం అవదత్ యత్ ఎల్ నీను ఇత్యస్య కారణేన దేశస్య కేషుచిత్ భాగేషు సామాన్యాత్ న్యూనవృష్టిం సంభావిత అనావృష్టేః స్థితిం చ ప్రశాసనం నిరంతరం నిరీక్ష్యమాణమస్తి. అద్యావధి సంపూర్ణ రాష్ట్రీయ రాజధాన్యాం 1,00,000 గణనా ప్రపత్రాణి అంగీకృతాని. దిల్ల్యాః ముఖ్య నిర్వాచనాధికారిణః కార్యాలయస్య అనుసారం దిల్ల్యాం మతదాత్రీ సూచ్యాం విశేష గహన పునరీక్షణస్యాంశ రూపేణ ప్రాయః 14,000,33,00,000 ప్రపత్రాణి అధునా యావత్ వితరితాని సంతి. సంప్రతి దిల్ల్యాం మతదాత్రీ గణనా ప్రపత్రాణాం ప్రతిగృహం వితరణం ಪ್ರಚಲತಿ. ಅಂತಿಮ ಮತದಾತ್ರಿ ಸೂಚಿ ಅಕ್ಟೋಬರ್

0: मासस्य सप्तदिनांके प्रसारयिष्यते। पुरुषाणां क्रिकेट प्रतिस्पर्धायां भारत इंग्लैंड देशयोः मध्ये द्वितीया विंशति प्रतिविंशति अंतरराष्ट्रीय स्पर्धा अद्य मैनचेस्टर इत्यत्र भविष्यति। स्पर्धा भारतीय समयानुसारं सायं सप्तवादने प्रारप्स्यते। चेस्टर ले स्ट्रीट इत्यत्र वृष्टिकारणात् पंच स्पर्धानां श्रृंखलायाः प्रथमा स्पर्धा निरस्तीकृता आसीत्। तृतीया स्पर्धा जुलाई मासस्य सप्तदिनांके नॉटिंघम इत्यत्र क्रीडिष्यते। ब्रिस्टल साउथहैम्प्टन इत्येते नगरे विंशति प्रतिविंशति अंतरराष्ट्रीय श्रृंखलायाः अंतिमयोः द्वयोः स्पर्धयोः आतिथ्यं करिष्यतः यत् जुलाई मासस्य एकादश दिनांके समाप्यते। एतदनन्तरं भारत इंग्लैंड देशौ त्रिस्पर्धानां एकदिवसीयां अंतरराष्ट्रीय श्रृंखलां क्रीडिष्यतः। इति वार्ताः।
1: ఆకాశవాణి శ్రీ బి రమేష్ అందించిన రంగారెడ్డి జిల్లా సమాచారాలకు వింటారు.
2: ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ నూతన భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో ప్రారంభించారు. 19 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భవనంలో ఎఫ్సిడిఏ పోర్టల్ లోగోను ఆవిష్కరించారు. ఫ్యూచర్ సిటీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ రంగాల కేంద్రంగా నెట్ జీరో నగరంగా అభివృద్ది చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కంది సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు అందజేస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య అన్నారు. రంగారెడ్డి జిల్లా నవాబ్పేట రైతు వేదికలో రైతులకు జనుము, కంది విత్తనాలు పంపిణీ చేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దిగుబడులు పెంచుకోవాలని సూచించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీలకే పరిమితమైందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గులో విలేకరులతో మాట్లాడిన ఎంపీ పాలమూరు జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోనే దేశంలో సుస్థిర పాలన అభివృద్ది సాధ్యమవుతాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఎరువుల పంపిణీ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం యూరియా యాప్ అందుబాటులోకి తీసుకొచ్చిందని వ్యవసాయ శాఖ అదనపు డైరెక్టర్ విజయకుమార్ చెప్పారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రైతులు ఇంటి నుంచి ఎరువులు బుక్ చేసుకునే అవకాశం కల్పించడం ద్వారా బ్లాక్ మార్కెట్కు అడ్డుకట్టపడడంతో పాటు సమయం ఆదా అవుతుందని చెప్పారు. యాప్పై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సిపిఎం రాష్ట కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా యాచారం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులతో మాట్లాడారు. వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు, రోగుల ఇబ్బందులపై నివేదికను ముఖ్యమంత్రికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి అందజేస్తామన్నారు. విద్యార్థుల రవాణాలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ డీసీపీ శివం ఉపాధ్యాయ సూచించారు. జాతీయ స్థాయి స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి రంగారెడ్డి జిల్లా ఎల్గొండగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎంపికైంది. పాఠశాలలో పరిశుభ్రత, పచ్చదనం, మౌలిక వసతుల మెరుగుదల, విద్యార్థుల సంఖ్య పెంపులో చేసిన కృషికి గుర్తింపు లభించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. రైతులు, స్వయం ఉపాధి యూనిట్లు, యువ పారిశ్రామికవేత్తలకు రుణాలు పంపిణీ పెంచడంతో పాటు చిన్న మధ్య తరహా పరిశ్రమలు విద్యా రుణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా బ్యాంకింగ్ అధికారుల సమావేశంలో బ్యాంకింగ్ అధికారులను ఆదేశించారు. పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను మార్కెట్ ఏర్పాటుకు వినియోగించవద్దని హిమాయత్ నగర్ గ్రామస్తులు రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కు వినతిపత్రం అందజేశారు. 2007లో ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను యథాతథంగా కొనసాగించి మిగిలిన భూమిలోనే మార్కెట్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో సిపి పాల్గొని మాట్లాడుతూ ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నియంత్రణపై దృష్టి సారించాలని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కడతల్లో ఎంపీడీఓ భవనాన్ని ప్రారంభించిన తర్వాత మంత్రి మాట్లాడారు. మహిళా సాధికారత, పేదల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. జాతీయ లోక్ అదాలత్లో షాద్నగర్, చేవెళ్ల కోర్టుల పరిధిలో మొత్తం 3742 కేసులు పరిష్కారమయ్యాయి. రాజీ మార్గం ద్వారా కేసులు త్వరగా పరిష్కరించుకోవచ్చునని న్యాయమూర్తులు సూచించారు. షాద్నగర్ లో 2569 కేసులు, చేవెళ్లలో 1173 కేసులు పరిష్కారమయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గం యువతకు ఏఐఐటీ రంగాల్లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చెప్పారు. అమెరికాకు చెందిన సంస్థతో ఐక్యత ఫౌండేషన్

0: కోఆర్డినేషన్ ఒప్పందం కుదుర్చుకుందన్నారు. యువతకు సాంకేతిక నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, కెరియర్ మార్గదర్శకత్వం అందించి అంతర్జాతీయ ఉపాధి అవకాశాలకు సిద్దం చేయడం లక్ష్యమన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆరుట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాల మౌలిక వసతులను పరిశీలించి విద్యార్థులను ప్రోత్సహించారు. అనంతరం జరిగిన సభలో విద్యారంగం అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
1: శ్రీ బి రమేష్ అందించిన రంగారెడ్డి జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.
1: ఆకాశవాణి నిలయంలో సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వార్షిక ఎగుమతుల వృద్దితో భారత్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్టాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఈ ఉదయం జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు. ఏవియేషన్ ఆధారిత అభివృద్ది వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సమగ్రమైన, సుస్థిరమైన విమాన అనుసంధానం వంటి పలు వ్యూహాత్మక అంశాలపై ఈ ప్రాజెక్టు దృష్టి సారిస్తుంది. అలాగే ప్రధానమంత్రి రాజస్థాన్లోని బలోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను బాలోత్రాలోని పంచ్ప్రదా వద్ద మోదీ దేశానికి అంకితం చేస్తారు. 13,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టే జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54,000 మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. అనంతరం ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ను సందర్శిస్తారు. అక్కడ సానంద్లోని సీజీ సెమీ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఆర్గనైజర్ వీక్లీ పత్రిక 80వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ మంత్రి, విశ్వసనీయతను కాపాడుకుంటూనే పత్రికలు సమాచారాన్ని అందించి, ప్రశ్నించి విజ్ఞానవంతమైన ప్రజా చర్చను ప్రోత్సహించినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్యానికి కొన్ని వారాల ముందు 1947 జులై 3వ తేదీన తొలి సంచికతో ప్రారంభమైన ఆర్గనైజర్స్ వీక్లీ పత్రికా ప్రస్థానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ ప్రయాణంలో ఆర్గనైజర్ వీక్లీ కూడా పాలు పంచుకుందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రఫుల్ కేత్కర్, గౌతమ్ చౌబే రచించిన హిందుత్వ డిస్కోర్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, రీడింగ్ విత్ ఆర్గనైజర్ పేజెస్, డాక్టర్ ఉజ్వల చక్రదేవ్ రచించిన టెంపుల్స్ బియాండ్ భారత్ అనే పుస్తకాలను కూడా ఉపరాష్టపతి విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యాకర్తలోని ప్రాబ్రన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆస్టేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ భారత్ ఆస్టేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు.

0: చివరిగా జూలై 10-11 తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. కాగా గత 40 ఏళ్లలో భారత ప్రధాని ఒకరు న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలోనే దేశ వార్షిక ఎగుమతులు దాదాపు 15% నమోదయ్యాయని, దీంతో భారత్ $1 ట్రిలియన్ ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే వస్తువుల ఎగుమతులు సుమారు $440 బిలియన్ నుండి $530 బిలియన్, అలాగే ఇతర ఎగుమతులు సుమారు $421 బిలియన్ నుండి $470 బిలియన్ పెరగాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
1: Our aim is to grow in the current year. We were $863 billion last year. We want to grow to $1 trillion export this year. And to reach $1 trillion, our goods export will have to increase from 440 to about 530. $90 billion increase. That is 17% growth in goods. Services will have to grow from 421 to about 470.
0: సుంకాల మార్పులు, రవాణా అంతరాయాలు ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ $863 బిలియన్ గరిష్ట స్థాయి ఎగుమతులను సాధించి 4.6% వృద్ధిని నమోదు చేసిందని కూడా గోయల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న న్యూఢిల్లీలో ఎల్నినో ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితులను, వాటి ప్రభావాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ కార్యదర్శితో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ, ఎల్నినో కారణంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం కారణంగా తలెత్తే సమస్యలు, పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలియజేశారు. వ్యవసాయ శాఖ, సంబంధిత అన్ని మంత్రిత్వ శాఖలు అప్రమత్తంగా ఉండాలని, ఏ పంటలు వేయాలో రైతులకు తగిన సలహాలు ఇచ్చేందుకు రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు వంటి తక్కువ నీటి అవసరమున్న ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని కూడా అమిత్ షా చెప్పారు. అలాగే దేశంలో బియ్యం, గోధుమలతో సహా అత్యవసర ఆహార ధాన్యాలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, నిత్యావసర వస్తువుల ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయని హోంమంత్రి తెలియజేశారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా అధ్యక్షతన నిన్న న్యూఢిల్లీలో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ CCRAS 5వ కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. ఆయుర్వేద విద్య, పరిశోధన, శాస్త్రీయ సమాచార ప్రసారం, డిజిటల్ పాలనను ప్రోత్సహించే లక్ష్యంతో 3 ప్రధాన కార్యక్రమాలను ప్రారంభించడంతో దేశ ఆయుర్వేద పరిశోధన వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం ఒక ముఖ్యమైన ముందడుగు వేసిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సమావేశంలో ఆయుర్వేద పరిశోధన, విద్య, ప్రజారోగ్యాన్ని అభివృద్ది చేయడంలో CCRAS చేసిన గణనీయమైన కృషిని కొటేచా అభినందించారు. జాతీయ పరిశోధన వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆవిష్కరణలు, ఉత్తమ పద్దతులను రూపొందించాలని ప్రోత్సహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఫ్రెంచ్ ఆర్థిక శాఖ మంత్రి రొనాల్డ్ లెస్కూర్ నిన్న ఫ్రాన్స్లో ఎక్స్ఎన్ ప్రొవిన్స్లో భారత్ ఫ్రాన్స్ ఆర్థిక చర్చకు సహాధ్యక్షత వహించారు. భారత్లో ఆర్థిక అభివృద్ది కోసం ఫ్రెంచ్ అభివృద్ది సంస్థల పురోగతిపై వారు చర్చించారు. ఈ సందర్భంగా భవిష్యత్తు ప్రాజెక్టుల అవకాశాలను కూడా వారు స్వాగతించారు. భారత్, ఫ్రాన్స్ మధ్య ఆర్థిక, ద్రవ్య, సాంకేతిక, పెట్టుబడి, వాణిజ్య అంశాలను పరిష్కరించడానికి ఈ ఆర్థిక చర్చా వేదిక దోహదపడుతుందని ఇరువురు మంత్రులు పేర్కొన్నారు. జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా 7వ జాతీయ జల పురస్కారాలను ప్రారంభించింది. జల సమృద్ది భారతాన్ని ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, జిల్లాలు, వ్యక్తులు, సంస్థలు చేసిన విశేష కృషిని గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలను ప్రవేశపెట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దరఖాస్తులన్నింటినీ www.awards.gov.in అనే ఆన్లైన్ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈరోజు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో పాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో

0: కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు 102,000కు పైగా ఎన్యూమరేషన్ ఫామ్లు డిజిటలైజ్ చేశారు. ఢిల్లీలోని ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా సుమారు 33,14,000 ఫామ్లను పంపిణీ చేసినట్లు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వార్షిక ఎగుమతుల వృద్దితో భారత్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలోని పలు రాష్టాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రూపకం వన మహోత్సవం సందర్భంగా మొక్కలను నాటుదాం, ప్రకృతిని కాపాడుదాం ప్రత్యేక కార్యక్రమం వింటారు.

వనమహోత్సవాన్ని వన్య పరిరక్షణ కోసం ఉత్సాహంగా ఒక పండుగలాగా ప్రారంభించారు. ఇది భారతదేశంలోని వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు రోజుల్లో జరుపుకుంటారు, కానీ సాధారణంగా జూలై 1 నుండి ఎక్కువగా జరుపుకుంటారు. జాతీయ నాయకులు పాల్గొన్న ఢిల్లీలో చేపట్టిన చెట్ల పెంపకం కార్యక్రమం ద్వారా ఇది ప్రారంభమైంది. ఈ పండుగ ఏకకాలంలో భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో జరుపుకుంటారు.

0: వనమహోత్సవం అనేది భారతదేశంలో 1950వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఇది గణనీయమైన జాతీయ ప్రాముఖ్యతని సంతరించుకుంది. విభిన్న జాతుల, విభిన్న ప్రజల, అటవీ శాఖ వంటి వివిధ సంస్థల శక్తివంతమైన కార్యక్రమాలు చేయడం ద్వారా దీనిని జరుపుకోవడం జరుగుతుంది.
1: భారతదేశంలో చెట్లు నరకడం కూడా చాలా కాలంగా ఒక సమస్యగా తయారైంది. అంతేకాకుండా వన మహోత్సవాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించకపోవడం కూడా ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అటవీ శాఖ ప్రకారం నరికిన ప్రతి వృక్షానికి బదులు 10 చెట్లు మళ్లీ నాటడం చేయాలి. 2016 సంవత్సరం నాటికి భారతదేశంలోని అడవుల విస్తీర్ణం చూసినట్టయితే 23.81% ఉంది. భారత ప్రభుత్వం 33% విస్తీర్ణం అడవులు పెంచేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పర్యావరణానికి ప్రయోజనం మాత్రమే కాదు, ప్రజల యొక్క సాంఘిక ఆర్థిక అభివృద్ధి పైన ప్రత్యక్ష ప్రభావాన్ని కలిగి ఉంది.
0: పండుగ సమయంలో చెట్లు నాటడం, ప్రత్యామ్నాయ ఇంధనం అందించడం, ఆహార వనరులను ఉత్పత్తి చేయడం, ఉత్పాదకతను పెంచడం, పశువులకు ఆహారాన్ని అందించడం, నీడనివ్వడం మరియు ప్రకృతి సౌందర్యాన్ని పెంచడం మొదలైన విషయాలన్నీ కూడా ఈ పండుగతో ముడిపడి ఉన్నాయి.

0: వన సంరక్షణలో భాగమే మన తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న హరితహారం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అటవీకరణ కార్యక్రమం హరితహారం 2015 సంవత్సరం జూలై నెలలో చిలుకూరు బాలాజీ దేవాలయంలో అధికారికంగా ప్రారంభించబడింది. తెలంగాణ మొత్తంలో మొక్కలను నాటి పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా 2016వ సంవత్సరంలోనే 46 కోట్ల మొక్కలు నాటబడ్డాయి. రాష్ట్రంలో ప్రతి 2 గ్రామాలకు ఒక నర్సరీ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4213 నర్సరీలు ఏర్పాటు చేశారు. అప్పుడు కేవలం ఒకే రకం చెట్లు కాకుండా నీడనిచ్చే చెట్లు, పండ్ల చెట్లు, పూల చెట్లు, ఔషధ మొక్కలను కూడా నాటారు. 2016 సంవత్సరంలో నాటిన 46 కోట్ల మొక్కల్లో నీడనిచ్చే వేప, మర్రి, రావి లాంటివి 36.81 కోట్ల మొక్కలు ఉన్నాయి. అలాగే టేకు, మద్ది లాంటి లాభదాయక చెట్లు మరో 8.5 కోట్ల మొక్కలు, పండ్ల చెట్లు 1 కోటి దాకా ఉన్నాయి. అంతేకాకుండా పూల చెట్లు, ఈత మొక్కలు కూడా ఉన్నాయి. అటవీ ప్రాంతంలోనే కాకుండా అన్ని రహదారులకు ఇరువైపులా విద్యాలయాల్లో, పోలీస్ స్టేషన్ ప్రాంగణాల్లో, మార్కెట్ యార్డుల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో, శ్మశాన వాటికలు, గ్రేవ్ యార్డుల్లో, పరిశ్రమల్లో, పారిశ్రామిక వాడల్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో మొక్కలు నాటారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్ శాఖలు, పాఠశాల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, డ్వాక్రా మహిళలతో సహా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
1: నా పేరు మొహమ్మద్ ముస్తాఫా, రామవరం పరిరక్షణ కమిటీ అధ్యక్షులు. మేము పర్యావరణ ప్రేమికులం కొంతమంది కలిసి అడవిలో విత్తనాలు జల్లుతుంటాం. అడవే కదా, అక్కడ విత్తనాలు జల్లడం ఏంది, మొక్కలు పెట్టడం ఏంది అని చాలామంది అంటుంటారు. ఒకప్పుడు అడవిని చూస్తే మనిషి భయపడేవాడు. ఈరోజు మనిషిని చూస్తే అడవి భయపడుతుంది. అడవిని నరుక్కుంటూ మన విలాసవంతమైన జీవితం కోసం అడవులను నాశనం చేస్తున్నాం. ఇదొకటి. ప్రధానంగా అభివృద్ధి పేరుతో చెట్టు కొట్టడం జరుగుతుంది. ఎందుకంటే చెట్టు నాటితే ప్రగతి, చెట్టు కొడితే ప్రగతి. ఎంత దారుణమైన విషయం అంటే, కానీ కంచే కన్న తల్లి అని చెప్పి మేము కంచెలలో కూడా విత్తనాలు జల్లడం జరుగుతూ ఉంటుంది. గత 30 సంవత్సరాల నుండి మా గురువుగారు మొక్కల వెంకటయ్య గారి ఆధ్వర్యంలో మేము అడవులలో బాల్స్ తయారు చేసి కొబ్బరి చిప్పలలో విత్తనాలు పెట్టి గుట్టలపైన అడవులలో మట్టి ముద్దలు చేసి ఇవి బాల్స్ విసరడం జరుగుతుంటుంది. అడవిలో వేప మొక్కలు, జామ మొక్కలు, పండ్ల మొక్కలు కూడా, ఎందుకంటే కోతులు రాకుండా ఉండడం కోసం ఈ మధ్యన మేము కూరగాయ విత్తనాలు కూడా చల్లడం జరుగుతుంది. ఎందుకంటే కోతులు ఆహారం దొరికితే అవి మన దగ్గరికి రావు. ఎంత ఇబ్బంది అవుతుంటారు మహిళలకు, కోతులు కరిచి ఎన్నో రకాలైన వ్యాధులు ఏర్పడుతున్నాయి. చిన్నపిల్లలకు కూడా కోతులు కరిచి ఎంతోమంది అనారోగ్య పాలవుతున్నారు. చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం మనం కోతులతోటి. దీనికి ప్రధానంగా ఏంటంటే అడవిలో ఆహారం దొరకకపోవడం వల్ల కోతులు మన ఊరి మీదకి దాడి చేయడం జరుగుతుంది. కాబట్టి అడవులను పెంచుదాం. అదేవిధంగా కోతుల కోసం కూడా అడవులలో కూరగాయల విత్తనాలు చల్లడం వల్ల అడవుల నుండి కోతులు ఇటు బయటికి రావు, ఇళ్లకు మన ఊరి మీదకి దాడి చేయడం కూడా జరగదు. మేము ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రతి మనిషి ఒక నడుస్తున్న మొక్క కావాలి. మొక్క కులము ఎరగదు, మతము ఎరగదు, ప్రాంతము ఎరగదు. ఎవరు ఏ ప్రాంతం వారైనా ఎక్కడైనా కానీ మొక్క ఒకటే, తను ఇవ్వడమే తెలుస్తుంది. కానీ మొక్క నుండి నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. అలాంటి మొక్కను మనము విస్మరిస్తూ ఈరోజు మనము రాబోయే తరాన్ని విష కూరలో నెట్టేస్తున్నాము. వారి జీవితం అంధకారంలోకి నెట్టేసే విధంగా మన జీవన విధానం ఉంటుంది. ఇప్పటికైనా మేలుకొని ప్రతి ఒక్కరూ కూడా వారి పుట్టినరోజు కానీ, వాళ్ళ పెళ్లి రోజే కానీ, ఏదో ఒక సందర్భంలో కానీ మీరు ఒక మొక్కను నాటండి. దయచేసి ఈ రాబోయే తరాన్ని మనము కాపాడుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా విరిగా మొక్కలు నాటాలి. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలి. రాబోయే తరానికి ఒక మంచి ఆరోగ్యమైన వాతావరణం కల్పి

0: మనందరం కదం కదం కలుపుతూ మరి పర్యావరణం కోసం పాడతారని మేము మా సంస్థ ద్వారా కోరుకుంటున్నాము.
1: చెట్లను నాటడం ద్వారా వరదలకు కారణమయ్యే నేల కోతను కూడా నివారించవచ్చు. గ్లోబల్ వార్మింగ్ మరియు చెట్లను తగ్గించడంలో చెట్లు నాటడం అనేది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అవి గాలి శుద్ధి చేయడమే కాకుండా కాలుష్యాన్ని తగ్గిస్తాయి. ప్రజలు వారి ఇళ్లల్లో, కార్యాలయాల్లో, పాఠశాలల్లో మరియు కళాశాలల్లో కూడా సమీపంలో మొక్కల్ని నాటడం ద్వారా వాన్ మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. చెట్లను ఉచితంగా పంపిణీ చేయటం, వాలంటీర్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టడం కూడా పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. చెట్ల పెంపకం వల్ల ఉపయోగాల గురించి ఎవరెవరు ఏమంటున్నారో విందామా.
2: నా పేరు వెంకటస్వామి, నేను సింగరేణి రిటైర్ ఎంప్లాయీని. చెట్ల పెంపకం వలన వాతావరణ పొల్యూషన్ గాని సమతుల్యత ఉంటుంది. తర్వాత పోతే మనకి సమ్మర్లో వేడి ఉంటుంది. వాతావరణంలో ఏంటంటే మనకి ఇక్కడ ఎండాకాలం కొత్తగూడెంలో ఈ ఓసీలు గనులు చేయబట్టి, భూగర్భ గనులు చేయబట్టి మనకు వాతావరణ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు మనకు అనేక లక్షల మొక్కలు ఇస్తున్నారు పెంపకం కోసం. ప్రతి ఇంటికి ప్రతి మనిషి ఒక రెండు మొక్కలైనా పెంచితే ఈ వాతావరణంలో మనకు అనేక రకాల మార్పులు వచ్చేసి మనకు ఆరోగ్యం. తర్వాత పోతే రోడ్లపై స్టేషన్లలో కానీ బస్ స్టాండ్లలో కానీ కోతుల బెడద ఎక్కువ ఉన్నది. ఆ కోతులకు కూడా మరి తగిన దాన మనం ఇవ్వలేం, వాటికి మేత మనం ఏం పెట్టలేము, వాటి తిండి వేరే ఉంటుంది. ఈ అడవులు పెంపకంలో, ఈ చెట్లు పెంపకంలో వాటి ఫ్రూట్స్ అవి ఏవైతే తింటే ఆ ఫ్రూట్స్ మొక్కలు కూడా పెంచినట్టయితే ఆ వృక్షాలు అయ్యేసి ఆ కోతులు కూడా ఇళ్లలోకి రాకుండా మనకి అదొక ఉపయోగకరంగా ఉంటుంది. అట్లనే ఇప్పుడు మనకి చుట్టుపక్కల వనాన్ని మొత్తం అడవులన్నీ ధ్వంసం అయిపోయాయి. మరి గవర్నమెంట్ ఇప్పుడు కోట్ల మొక్కలతోటి మళ్ళీ ఆ భూములన్నీ సేకరించి వాళ్ళకి అక్కడ మొక్కలు పెంచడం ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా బాగానే చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున ప్రభుత్వం బాగా ప్రోత్సహిస్తుంది ప్రజలని. ప్రజలు కూడా ప్రతి వార్డు కూడా రెండు మొక్కలు నాటినట్టయితే మనకు వాతావరణ సమతుల్యత ఏర్పడి తద్వారా ఇటు వాతావరణానికి, ఇటు మన ఆరోగ్యానికి, రోడ్లపై తిరిగే పక్షులు జీవులు వీటికి కూడా ఒక నీడ కల్పించేసి అన్నిటికీ ఆరోగ్యవంతంగా ఉంటుంది అనేసి నా యొక్క ఉద్దేశం. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వన మహోత్సవాన్ని చేస్తున్నారు, దాంట్లో భాగంగా మా సహకారం కూడా చేస్తామనేసి నేను విన్నవించుకుంటున్నాం.
3: నా పేరు బి శ్రీహాస్ రెడ్డి. చెట్లు వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. చెట్లు పెంచడం అనేది మనకు పొల్యూషన్ అనేది కంట్రోల్ అవుతుంది. మనం కూడా ఇళ్లలో ఒకటి రెండు అట్లా చెట్లు పెంచితే మనకు పొల్యూషన్ అనేది కంట్రోల్ అవుతుంది. వర్షాలు కూడా ఇంకా మంచిగా పడి చెట్లు వాళ్ళకు ఉపయోగాలు ఉంటాయి. నీడ ఉంటుంది అందరికి. ఎండ తీవ్రత అనేది కూడా తగ్గుతుంది. చాలా మనం చాలా కంట్రోల్ చేయవచ్చు పొల్యూషన్ అనేది. మా స్కూల్లో కూడా ప్లాంటేషన్స్ అనేది చాలా చేశాము. స్కూల్లో టీచర్స్ కూడా చెప్తారు ఇంట్లో ప్లేస్ ఉంటే అక్కడ పెంచండి అని. వాటి వల్ల మనకు చాలా ఉపయోగం వస్తుంది. ఇప్పుడు చెట్లు కూడా అందరూ నరికేస్తున్నారు. అట్లా చేయకుండా ఉండాలనేసి మనం చూసుకోవాలి. వాటి వల్ల పేపర్ వస్తుంది. పేపర్ మళ్ళీ మనం అటు కింద పడేస్తున్నాం గానీ దాన్ని రీసైకిల్ చేస్తే అది యూజ్ అవుతుంది. చెట్లను కూడా కాపాడవచ్చు. వాటిని కాపాడితే మనకు మంచి జరుగుతుంది.
4: అందరికీ నమస్కారం. నా పేరు షేక్ ఇస్రార్. ఇప్పుడు చెట్లు పెంచడం అనేది మన రాష్ట్రంలో హరితహారం ఫాలో అవుతూ మనమందరం కూడా చెట్లు పెంచాలి. ఎందుకంటే మనకు చెట్లు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చెట్లు పెంచడం వల్ల మన చుట్టుపక్కల వాతావరణం చాలా బాగుంటుంది. ఏ రోగాలు రాకుండా ఉంటాయి. చెట్లు పెంచడం అనే దానివల్ల మనం చాలా రోగాలకు మందులు కూడా అదే చెట్ల నుంచి వస్తాయి. చెట్లు పెంచడం వల్ల మన వాతావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది. చెట్లు పెంచడం వల్ల మనకి చాలా పదార్థాలు, కాయలు, పండ్లు ఇవన్నీ వస్తాయి. భవిష్యత్తు తరాల వారికి ఎటువంటి హాని కలగకుండా ఉండాలంటే మనం ఇప్పటి నుంచే చెట్లు పెంచడం అనేది మొదలు పెట్టాలి. ప్రతి ఇంట్లో ప్రతి మనిషి కనీసం ఒక రెండు మూడు చెట్లు అయినా నాటాలి. వారి పరిసరాల్లో కూడా అందరూ భాగం తీసుకొని ఇలా చెట్లు అనేవి పెంచాలి. ఇలా చేస్తే ఏమవుతుందంటే ముందు తరాల వారికి కూడా మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం.

ఆకాశాన ఎగిరే పక్షికి రంగురంగుల రెక్కలు ఇచ్చి అందాల గంధాలు అద్దిన అడవి అంతకంతకు తగ్గిపోతుంది. అందుకే అడవి తల్లి బావురమంటుంది, నన్ను కాపాడమని వేడుకుంటోంది. మనందరం అడవిని చేరదీసి నిండుగా నీరు పోసి తోడుగా ఉందాం, అడవి అమ్మకు ఊపిరిని అవుదాం.

0: చెట్లను నాటడానికి పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు, ఎన్జిఓలు మరియు ఇతర సంక్షేమ సంస్థలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పౌర సంస్థల ద్వారా చెట్లను సరఫరా చేయడం జరుగుతోంది. భారతదేశంలో ఋతుపవనాల ప్రారంభం, చెట్లు నాటడం జూలై నెలలో ప్రారంభమవుతుంది. మానవజాతి మనుగడకు వృక్షాలే కారణభూతమని అందరికీ తెలుసు. మనందరి సంక్షేమం కొరకు అడవుల్ని కాపాడుకోవడం, అనువైన ప్రతి చోట మొక్కలు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. డాక్టర్ కెఎం మున్షి గారు ప్రారంభించిన వన మహోత్సవ కార్యక్రమాన్ని దేశమంతటా ప్రతి ఏటా జరుపుకుంటున్నాం. పెరుగుతున్న జనాభా మరియు పెరుగుతున్న వ్యవసాయ పారిశ్రామిక అవసరాలను తప్పని పరిస్థితుల్లో మనం ఎంతో విలువైన ప్రకృతి సిద్ధమైన చెట్లను కోల్పోవలసి వస్తుంది. ఉన్న అడవులు కూడా సాంద్రత తగ్గి క్షీణ దశకు చేరుకుంటున్నాయి. ఈ ప్రమాదకర పరిస్థితి నుండి బయటపడేందుకు క్షీణిస్తున్న అడవులను అభివృద్ధిపరిచి నాణ్యత గల వన సంరక్షణ సమితులు ఏర్పాటు చేసి వారి భాగస్వామ్యంతో, ప్రజల భాగస్వామ్యంతో వన సంరక్షణ పథకాన్ని అమలు చేయడం జరుగుతోంది. అందుకు జాతీయ అటవీ విధానం నిర్దేశించిన విధంగా దేశంలో 1/3 భాగాన్ని వృక్షాలతో నింపవలసిన అవసరం ఉంది.
1: My name is Gupta Rohit Kumar. I live in Khammam. We are going to talk about deforestation. Nowadays, deforestation is a major problem. So to avoid this, we should plant new plants, as by this process we can increase groundwater level and get a lot of fresh air and fruits by those plants. And this pollution also can be cured by these plants, as the vehicles, car, buses, motorcycles are releasing a lot of carbon in our environment. To cleaning this process, the plants are very helpful. So people should plant at least one plant in their overall life. Trees and plants are very essential to our human life who are living in this universe. So nowadays youth people should plant at least 2 to 5 plants in their whole life, which will be make the future good.
2: కేవలం అటవీ భూములను అభివృద్ధి చేయడంతో సరిపోదు. అటవీ భూములకు ఉన్న ప్రతి అనువైన స్థలాన్ని, వ్యవసాయ భూములను, వ్యవసాయానికి ఉపయుక్తం కాని భూములను కూడా పచ్చని చెట్లతో కలకలలాడేలా చేయుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
0: దేశ జనాభాకు అనుగుణంగా దేశ అవసరాలకు విదేశాల నుండి పెట్రోల్, డీజిల్ వంటి చమురు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం వలన బడ్జెట్లో సగభాగం విదేశాలకే వెచ్చించవలసి వస్తోంది. ఇలాంటి విదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపు చేసుకునేందుకు మన దేశంలోనే అధిక మొత్తంలో తక్షణ కర్తవ్యంగా భావించి అందుకుగాను రాష్ట్రంలోని అనువైన ప్రతి క్షేత్రంలో గింజల ద్వారా ప్రత్యామ్నాయంగా మొక్కలను పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. వన సంరక్షణ కార్యక్రమం ద్వారా రాష్ట్రమంతటా పచ్చదనం పెరగడమే కాకుండా వ్యవసాయ ఆధారిత గ్రామీణ ప్రజానీకానికి ఉపాధి కల్పన అవకాశం

0: అవకాశాలు కూడా పెరుగుతాయి, అలాగే మెరుగుపడతాయి కూడా.
1: తెలంగాణ రాష్ట్ర భూభాగం 1,12,101 కిలోమీటర్లు ఉండగా అడవులు 26,903.70 కిలోమీటర్ల మేర ఉన్నాయి, అంటే 24% మాత్రం ఉన్నాయి. హరితహారం ద్వారా అటవీ ప్రాంతాన్ని 33% పెరిగేలా చేయడం ద్వారా వాతావరణంలో ప్రాణవాయువును పెంచడం, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటం, ఇతర పర్యావరణ లక్ష్యాలను చేరుకోవడం జరుగుతుంది. వానలు పడటం, అడవిలో రోడ్లకు ఇరువైపులా పండ్ల చెట్లను నాటడం ద్వారా నివాసాలు, పంట పొలాలపై దాడి చేస్తున్న కోతులకు ప్రత్యామ్నాయం చూపడం కూడా జరుగుతుంది.

0: మనిషి పుట్టింది మొదలు చనిపోయేంత వరకు మానవ జీవితం ప్రకృతితో ముడిపడి ఉంది. అందులో చెట్టు ముఖ్య భాగంగా చెప్పుకోవచ్చు.
1: మొక్కల పెంపకం విషయంలో ప్రజలందరూ ముందుకు రావాలి. అందుకోసం ప్రతి గ్రామంలోనూ నర్సరీలను ఏర్పాటు చేసి ఇంటింటికి మొక్కలను సరఫరా చేస్తున్నారు. మరి ఈ వన మహోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ తమ వంతు భాగస్వామ్యంగా ప్రతి ఇంటిలో మొక్కలు నాటి వాటి సంరక్షణకు తగిన విధంగా తోడ్పడి గ్రామాలను, రాష్ట్రాలను, దేశాన్ని పచ్చదనంతో పరిడవిల్లేలా, సస్యశ్యామలంతో తులతూగి ప్రగతి పదం వైపు నడిచేలా అందరూ సహకరించాలి.
2: అప్పుడే వన మహోత్సవం అందరి కళ్లల్లో ఆనందోత్సాహాలను నింపుతుంది.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
7: మీరింతవరకు వన మహోత్సవం సందర్భంగా మొక్కలను నాటుదాం.

0: శ్రీ భద్రాద్రి హాస్పిటల్ కొత్తగూడెం
1: మా హాస్పిటల్ నందు
0: డాక్టర్ అరుణ ఎల్ MD DVL గారి ఆధ్వర్యంలో చర్మ వ్యాధులు వెంట్రుకలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
1: డాక్టర్ ఏఆర్ కుమార్ MD PAED గారి ఆధ్వర్యంలో నవజాత శిశువులకు పిల్లలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
0: అత్యాధునిక టెక్నాలజీతో వైద్యం అందించబడును.
1: 24 గంటలు ఎమర్జెన్సీ సౌకర్యం కలదు.
0: శ్రీ భద్రాద్రి హాస్పిటల్ డాక్టర్ బసవయ్య కాంప్లెక్స్ RTC బస్టాండ్ ఎదురుగా కొత్తగూడెం.
2: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ KTPS రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం. నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షిత.

0: ఖచ్చితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జిల్లాలో గత వారం సమీక్షకులు డి రవీందర్

విద్యార్థులకు పోషక విలువలతో పాటు నాణ్యత ప్రమాణాలు అనుగుణంగా ఉండే భోజనాన్ని అందించాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. మంగళవారం జూలూర్పాడులోని కేజీబీబీ కళాశాలతో పాటు కేజీబీబీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలన్నారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. తాగునీరు, పరిశుభ్రత, మౌలిక వసతులు, భద్రతపై ఉపాధ్యాయులు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. విద్యార్థుల హాజరుతో పాటు విద్యా ప్రమాణాలు పెంపుతో పాటు వారి ఆరోగ్యం సంక్షేమానికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పాఠశాలల్లో గుర్తించిన లోపాలను వెంటనే పరిష్కరించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు మరింత విశ్వాసాన్ని కలిగేలా విద్యా ప్రమాణాలు పెంచి మౌలిక వసతులను మెరుగుపరచాలన్నారు. అధికారులు అశ్రద్ధ వహించకుండా సమన్వయంతో ప్రజల సమస్యలను పరిష్కరించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనే సాంబశివరావు అన్నారు. పాల్వంచ మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో మంగళవారం విస్తృతంగా పర్యటించారు. పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఆశించిన అభివృద్ధి సాకారం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. రైతులకు పంట పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ప్రయోజనాలను అర్హులైన ప్రతి రైతుకు అందిస్తామని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. జూన్15 వరకు భూభారతి రికార్డుల్లో నమోదైన అటవీ హక్కుల చట్టం, పట్టాదారుల వివరాలను కూడా రైతు భరోసా పథకంలో పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని అర్హతలు ఉండి సాయం అందని రైతులు సంబంధిత పత్రాలతో గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఏఈఓ, ఏఓని సంప్రదించాలని అన్నారు. వారి వివరాలను పరిశీలించి ఈ నెల 5వ తేదీ లోపు రైతు భరోసా పోర్టల్లో నమోదు చేస్తామన్నారు. అనంతరం కలెక్టర్ విత్తన మేళాలో వరి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు పంపిణీ చేశారు. తక్కువ ధరకే నాణ్యమైన మందులు లభిస్తాయని, వైద్యులతో జనరిక్ మందులనే రాయించుకోవాలని కొత్తగూడెం DMHO డాక్టర్ తుకారం రాథోడ్ సూచించారు. కొత్తగూడెంలోని రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మీటింగ్ హాల్లో నాణ్యమైన మందులు, తక్కువ ధరలు, అందరికీ ఆరోగ్యం అనే అంశంపై ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనరిక్ మందులు నాణ్యమైనవని, చౌక ధరల్లో అందుబాటులో ఉంటాయని, వాటిపై ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. డాక్టర్లు అందరికీ స్పష్టంగా అర్థమయ్యే విధంగా క్యాపిటల్ లెటర్లలోనే మందులు రాయాలని కోరారు. అలాగే ఆరోగ్యం మన జీవనశైలిపై ఆధారపడి ఉంటుందని, సమతుల ఆహారం, తగిన ప్రోటీన్లు, యోగా, నడక వంటి మంచి అలవాట్లను పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. జనరిక్ మందులను గుర్తించేందుకు MBGQR కోడ్ను స్కాన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే మందులు కూడా నాణ్యమైన జనరిక్ మందులేనని, వాటిని వినియోగించడం ద్వారా ప్రజలు వైద్య ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ పరిధిలోని పాఠశాలల్లో బాలబాలికల్లో నైపుణ్యాలు పెంచేందుకు ఉద్దీపకం వర్క్ బుక్లోని అంశాలు అర్థమయ్యేలా ఉపాధ్యాయులు బోధించాలని భద్రాచలం ITDA ప్రాజెక్టు అధికారి బి రాహుల్ సూచించారు. చెర్ల మండలంలోని చెన్నాపురం ఉయ్యాలమడు గ్రామాల్లోని గిరిజన ప్రాథమిక పాఠశాలను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల హాజరు శాతం తగ్గకుండా ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. చెన్నాపురం పాఠశాలలో 55 మంది పిల్లలు ఉన్నందున మరో ఉపాధ్యాయుడిని కేటాయిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం కలిగించడానికి ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలు ధీటుగా పనిచేయాలని

డీఈఓ డి వాసంతి కోరారు. బుధవారం పాతకొత్తగూడెంలోని విద్యా వనరుల కేంద్రం సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారులు ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ, మధ్యాహ్న భోజనం, పాఠశాల పరిశుభ్రత, ఉపాధ్యాయ సర్దుబాటుతో పాటు వివిధ అంశాలపై మండల విద్యాశాఖ అధికారులకు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. నూతన ప్రవేశాలు, విద్యార్థుల ట్రాన్స్మిషన్, రిటెన్షన్, ఎఫ్ఆర్ఎస్ఎస్ అడ్మిషన్స్, డ్రాప్బ్యాక్స్, క్లియరెన్స్ వంటి కీలక అంశాలపై పలు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో అవసరమైన చోట వర్క్ అడ్జస్ట్మెంట్ కోసం అదనపు ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలల నుంచి నిబంధనలకు అనుగుణంగా సర్దుబాటు చేసి జిల్లా విద్యాశాఖకు పంపించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా మధ్యాహ్న భోజన మెను పాటించాలని, పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థులకు ఆహారం అందించాలని డీఈఓ డి వాసంతి అధికారులను ఆదేశించారు. కొత్తగూడెం, చుంచిపల్లిలోని పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైటర్ బస్తీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు తక్కువగా ఉండడాన్ని గమనించి ఎన్రోల్మెంట్ చేపించాలని సూచించారు. మణుగూరు మండలంలో జరిగే సర్వేకు రాజకీయ పార్టీల నాయకులు సంపూర్ణ సహకారాన్ని అందించాలని ఐటీడీఏ పిఓ రాహుల్ కోరారు. బుధవారం మండలం

ఆహారం అందించాలని డీఈఓ డి వాసంతి అధికారులను ఆదేశించారు. కొత్తగూడెం చుంచుపల్లిలోని పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైటర్ బస్తీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు తక్కువగా ఉన్నారని గమనించి ఎన్రోల్మెంట్ చేపించాలని సూచించారు. మణుగూరు మండలంలో జరిగే సర్వేకు రాజకీయ పార్టీల నాయకులు సంపూర్ణ సహకారాన్ని అందించాలని ఐటీడీఏపీఓ రాహుల్ కోరారు. బుధవారం మండలంలోని రెవెన్యూ కార్యాలయంలో పలు పార్టీల నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. సర్ ప్రక్రియ షెడ్యూల్ సమగ్ర ఓటర్ల జాబితా తయారీ నిర్వహణలో అనుసరించాల్సిన అంశాలను ప్రత్యేకంగా వివరించారు. ప్రతి పోలింగ్ కేంద్ర పరిధిలో ఒక్క ఓటర్ కూడా తప్పిపోకుండా చూడాలన్నారు. ఊర్లో లేకుండా వేరే చోట శాశ్వతంగా నివాసం ఉండేవారు, మృతి చెందిన వారి పేర్లు ఉన్నాయా లేవా అనే విషయాలను గమనించాలని తెలిపారు. ఇంటింటి గణన ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 వరకు, ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ జూలై 31 వరకు, క్లెయిమ్స్ అభ్యంతరాలు జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు, నోటీసు దశ జారీ విచారణ మరియు ధృవీకరణ జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు, తుది ఓటర్ల జాబితా ప్రచురణ అక్టోబర్ 1 నుంచి 26 వరకు ఉంటుందన్నారు. నమ్మకంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేవారికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వైద్యులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది హాజరుతో పాటు విధి నిర్వహణపై ఆరా తీశారు. అనంతరం పలు వార్డుల్లో పరిశీలించిన ఆయన వారికి అందుబాటులో ఉన్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించేలా వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల ముఖ గుర్తింపు హాజరు రోజు 100% ఉండాలని వరంగల్ ఆర్జేడి మదన్మోహన్ అన్నారు. కొత్తగూడెం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం జిల్లాలోని ఎంఈఓలు, ఎంఐఎస్లు, కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జేడి మాట్లాడుతూ, పాఠశాలలు మొదలై 15 రోజులు అవుతోందని హాజరు విషయంలో పగడ్బందీగా ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రధానోపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలన్నారు. గ్రామాల్లో బడియీడు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ 141 పాఠశాలల్లో ఏర్పాటు చేశామన్నారు. వాటిల్లో పిల్లల సంఖ్య పెంచాలన్నారు. యూరియా బుకింగ్ యాప్ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. తేకులపల్లి మండలంలోని పిఎస్సిఎస్ ఎరువుల గిడ్డంగులు, ఎస్ఐఆర్ కార్యక్రమం, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో పారదర్శకంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, యూరియా బుకింగ్ యాప్ను రైతులు సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం కల్పిస్తున్న సేవలను వినియోగించుకోవాలని సూచించారు. యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా వినియోగంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అలాగే ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ను కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరుకు నమోదు అవకాశం కల్పించాలని అన్నారు. బీఎల్ఓలు అందజేసిన ఎన్యుమరేషన్ ఫారాలను ప్రజలు పూర్తిగా పూరించి నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు. పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రమైన, సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పోషకాహారం, స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన హాస్టల్ వసతులు, అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ను జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎంల భద్రతా ఏర్పాట్లను ప్రతి నెలా క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. తనిఖీల్లో భాగంగా ఈవీఎంలు, వీవీప్యాడ్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించడంతో పాటు సీసీ కెమెరా నియంత్రణ గదిని సందర్శించి కెమెరాల పనితీరు, రికార్డింగ్ వ్యవస్థను తనిఖీ చేశారు. గోడౌన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, భద్రతా ప్రమాణాలు పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిరుద్యోగులైన గిరిజన యువతీ యువకులు జీవితంలో స్థిరపడడానికి వైటీసీ ద్వారా అందించే శిక్షణలను, ఉన్న ఊరిని వదిలి బాహ్య ప్రపంచాన్ని చూసే విధంగా వారికి ప్రేరేపించి అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా సంబంధిత శిక్షకులు యువతీ యువకులకు అవగాహన కల్పించాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. మంగళవారం ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీలో నిరుద్యోగ గిరిజన యువతీ యువకులకు
సార్, సెంటర్ కార్యకలాపాలకు సంబంధించిన

0: అంశాలను యువతీ యువకులతో పాటు ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివాసీ గిరిజన గ్రామాల్లో నివసిస్తున్న నిరుద్యోగ గిరిజన యువతీ యువకులు పై చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీలో అందిస్తున్న వివిధ రకాల శిక్షణలను శ్రద్ధగా తీసుకొని ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించుకోవాలని ఆయన అన్నారు. ఈసారి బాగా గుర్తింపు పొందిన సంస్థలైన ఐటీ హెల్ప్ డెస్క్, అటెండెన్స్ కోర్స్, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ కోర్స్, ఎంబ్రాయిడరీ మిషన్ ఆపరేటర్ కోర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్స్, టైలరింగ్ మిషన్ ఆపరేటర్ కోర్స్ గుర్తింపు పొందిన సంస్థల ద్వారా శిక్షణలు ఇప్పిస్తున్నందున యువతీ యువకులు శ్రద్ధగా 3 నెలల పాటు శిక్షణ తీసుకొని ఉపాధి అవకాశాలు కల్పించుకోవాలని అన్నారు.
1: మీరింతవరకు జిల్లాలో గత వారం సమీక్ష విన్నారు. సమీక్షకులు డి రవీందర్ గారు. తండేల్ చిత్రం నుంచి పాటను వింటారు.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు కావస్తుంది. సమాచార ప్రభాత్ హిందీలోను, 8 గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలోను వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ జోన్లలో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిస్క్, పాలసీ అనలిటిక్స్, క్లైమేట్ చేంజ్ రిస్క్ అండ్ సస్టైనబుల్ ఫినాన్స్, క్రెడిట్ రిస్క్ అనలిటిక్స్ అండ్ రెగ్యులేటరీ పాలసీ, పేమెంట్ ఎకోసిస్టమ్, పాలసీ అండ్ రీసెర్చ్ ఇన్ డొమెస్టిక్ అండ్ క్రాస్ బోర్డర్ పేమెంట్ సిస్టమ్, పాలసీ అండ్ రీసెర్చ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, డేటా అనాలిసిస్, ఫైనాన్షియల్ మార్కెట్, డేటా అనలిటిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్, ఈ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు విభాగాన్ని బట్టి సిఏ, బిఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ, పిహెచ్డి పాస్ అయి ఉండాలి. వీటితో పాటు సంబంధిత విభాగంలో అనుభవం గడించి ఉండాలి. వయసు విషయానికి వస్తే 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలవారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీ దరఖాస్తును yphrmdoc@rbi.org.in ఈమెయిల్ ద్వారా పంపించుకోవాలి. ఈమెయిల్ చిరునామా మరొకసారి yphrmdoc@rbi.org.in. ఈ ఈమెయిల్ ద్వారా మీ దరఖాస్తులు పంపించుకోవడానికి ఆఖరు తేదీ జూలై 6, 2026. దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం కోసం https://opportunities.rbi.org.in అనే వెబ్సైట్ చూడవచ్చు. https://opportunities.rbi.org.in అనే వెబ్సైట్ చూడవచ్చు. ఈమెయిల్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ జూలై 6, 2026. మరొక ప్రకటన. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన నాన్ ఎగ్జిక్యూటివ్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. 362 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆపరేటర్ ఐటీఐ ఫిట్టర్ 127, ఆపరేటర్ ఐటీఐ టర్నర్ 93, ఆపరేటర్ ఐటీఐ వెల్డర్ 44, ఆపరేటర్ ఐటీఐ మెషనిస్ట్ 40, ఆపరేటర్ ఐటీఐ ఎలక్ట్రీషియన్ 58 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 362 పోస్టులు భర్తీ చేసేందుకు ఈ ప్రకటన జారీ చేయబడింది. అభ్యర్థులు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ పాస్ అయి ఉండాలి. ఎన్సీవీటీ నుంచి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ నుంచి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. జూలై 10, 2026 నాటికి 29 సంవత్సరాలు వయస్సు మించకుండా ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. బేసిక్ పే 16,900 వీరికి లభిస్తుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ చిరునామా https://www.bemlindia.in అనే వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపించుకోవాలి. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://www.bemlindia.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ జూలై 10, 2026.

0: మీరింత వరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రోతలు ఫోన్ చేసి రికార్డ్ చేసిన కార్యక్రమం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎస్ స్వాతి, డి సౌజన్య. సాంకేతిక సహకారం శ్రీ మాలోత్ సుమన్. వినండి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. శుక్రవారం ఉదయం 11 గంటలకు రికార్డు చేసిన కార్యక్రమం.
3: గుడ్ మార్నింగ్. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి మీరు కాల్ చేశారు. మీ పేరు ఎక్కడ నుంచి?
4: అట్లా సతీష్ సార్, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం సార్.
2: ఓకే సతీష్ గారు, ఎలా ఉన్నారు?
4: బాగున్నాం సార్. వాతావరణం కూడా ఈ ఎల్నీల ప్రభావం వల్ల ఇటు వర్షాలు కురుస్తున్నాయి, ఉక్కపోతతో అల్లాడిపోతాను, అప్పుడే ఎండ కొడుతుంది, అప్పుడే వర్షం వస్తుంది.
2: మనకు వర్షాకాలం స్టార్ట్ అయ్యి మొన్ననే కదా, ఇంకా వేడి తగ్గాలి.
4: నా చిన్నతనంలో 9 ఇంట్లలో సూది గుట్ట అనేది ఉండేది,
2: ఇప్పటికీ ఉందిగా.
4: బాగా అడవులు ఉండటం వల్ల సూది గుట్టకు వర్షం పడితే చెరువు నిండినట్టేరా అని ఇక్కడ రాంపురం ఇటు పెనగడప వాళ్ళు కూడా ప్రజలు అనుకునేది. మేము వచ్చిన కొత్తలో కూడా అట్టే ఉండేది. ఇప్పుడు ఏమైతుందంటే మనకి ఈ ఓసీ ప్రభావంలో కూడా వర్షపాతం కొంత తక్కువైంది. వాతావరణ శాఖకు కూడా అంత చిక్కడం లేదు. ఏ టైంలో ఎట్లుంటుంది?
2: దానికి ప్రధానమైన కారణం ఎవరు?
4: ప్రధాన కారణం మనమే. ఎందుకంటే చెట్లను నరికేయడం, ఇటు ప్లాస్టిక్ ని ఎక్కువ శాతంలో వాటి వాడకం, వాటిని కాలబెట్టడం వల్ల కూడా వాతావరణం కాలుష్యం ఎక్కువ అవుతుంది.
2: సతీష్ గారు, జూలై 1 నుంచి జూలై 7 వరకు వన మహోత్సవాలు జరుపుకోవాలి మనం.
4: అవును,
2: అంటే అడవులను కాపాడుకోవడానికి మొక్కలు నాటుతూ ఉండాలి. ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా కూడాను, అది ప్రైవేట్ భూమి గాని ప్రభుత్వ భూమి గాని, మొక్కలు నాటే కార్యక్రమాలు విరివిగా చేపట్టాలి. ప్రతి పౌరుడు కనీసం 1 సంవత్సరంలో కనీసం 1 మొక్క నాటితే మనకి ప్రాబ్లం అనేది తగ్గుతుంది కదా.
4: అవును సార్, అవును. ఇంటి చుట్టుపక్కల కూడా ఇంటి ముందు ఒక ఆనక చెట్టు, ఒక వేప చెట్టు ఉన్నది. చాలా మంది కూడా ఏం చేశారంటే ఈ కోతుల బెడదతోటి ఇంటి మీద ఉన్న రేకులను కూడా మొత్తం అలాడు, మా ఇంటి రేకులు కూడా మొత్తం పగలు కొడుతూనే ఉన్నాయి. అయినా కానీ ఈ రోజు ఈసారి ఎండలకి అసలు ఆ చెట్టు లేకపోతే ఎంతో మంది మహిళలు కూడా మా ఇంటి ముందుకు వచ్చేసి ఇంటి ముందు గద్దె మీద ఇంటి పక్కన ఉన్న మహిళలు వచ్చి వాళ్ళు ఆ చెట్టు కింద కూడా కూర్చొని, అదే చెట్టు లేకపోతే మేము అడిగిపోతామని వాళ్ళు కూడా ఎన్నో సార్లు మా నాన్న తలుచుకున్నారు. ఎందుకంటే వేప చెట్టు పెట్టి అటుగా మాది 35 సంవత్సరాలు అయింది వేప చెట్టు పెట్టి.
2: అయితే ఇక్కడ సతీష్ గారు, మనం ప్రధానంగా గుర్తించాల్సింది ఏంటంటే అడవులు నాశనం చేశాం.
4: అవును,
2: అడవుల్లో ఉన్నటువంటి వనజీవులు, మరి దాంట్లో ఉన్నటువంటి పశు పక్షాదులు అన్ని కూడా ఏం చేయాలి వాటి మనగడ కోసం? అవి ఊర్ల మీద పడుతున్నాయి. ఇప్పుడు మీ ఊరు ప్రక్కన ఒక అడవి ఉంటే కోతులన్నీ అడవిలో ఉంటాయి.
4: ఇది వరకు మా అడవిలో ఏమి ఉండే అంటే గరేక పండ్లు, బరిదికాయలు, తునికాయలు, మన పరిక పండ్లు, ఇలాంటి కోతులకు చెట్లు ఉండే. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు అటవీ శాఖ అధికారులు కూడా వాటి వల్ల పెద్ద ఇన్కమ్ లేదని ఏం చేశారు, జామాయిల చెట్లకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఆ జామాయిల చెట్లు పెట్టడం వల్ల ఏమైందంటే వాటికి ఆహారం లేక అవి ఊళ్ళోకి వస్తున్నాయి. ఊళ్ళోకి వచ్చేసి ఎక్కడ సంత దొరికితే అక్కడ ఈ ఇప్పుడు వరి ధాన్యాలు ఇప్పుడు ఉంటాయి మనం గోదాములు, మా అక్కడ ఏమంటారు గుమ్మి అంటారు, ఆ గుమ్మిలలో పోయి వాటి సంత చేసుకొని ఆ పెంకులు ఉన్న కానీ పెంకులు కూడా మొత్తం ఉడబీకేసి వడ్లు తినటం మొదలు పెట్టి.
2: ఇప్పుడు మీరే అన్నారు 35 సంవత్సరాల కిందట మా నాన్నగారు ఒక వేప చెట్టు నాటారు, దాని కింద అష్టాచెమ్మ, పులిమేక అందరు కూర్చుని ఆడుకునేవాళ్ళు అనేసి. ఇప్పుడు ఆ చెట్టు లేదు, ఉన్నా కూడా ఎక్కడో అక్కడ కోతుల భయానికి ఇళ్లలో ఉండిపోతున్నారు. మరి అదే సహజ సిద్ధమైన అటవీ ప్రాంతాన్ని మన నాశనం చేసినప్పుడు మరి వన్యజీవులన్నీ ఎక్కడ పోవాలా? మన ఇంటికే కదా రావాల్సింది. మరి వాటి స్థావరాలను మనం ధ్వంసం చేసినప్పుడు అవి మన ఇళ్లలోకి వచ్చేస్తాయి, ఆక్యుపై చేస్తాయి కదా. కోతుల తప్పనేది ఇక్కడ ఎక్కడ కూడా లేదు. మనం కల్పిస్తున్నటువంటి దానికి వాతావరణం ఏంటంటే అటవీ ప్రాంతాన్ని నాశనం చేయడం.
4: శాఖ అధికారులు కూడా వచ్చారు, వచ్చి ఏం చేశారంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టారు, అవగాహన. రైతులు కూడా ఉన్నారు, కాకపోతే మీ పంట పొలాలకు ఇదివరకు కర్రలు నరుకొని చుట్టూ నారుమడి చుట్టూ కంచెలు గానీ అవన్నీ చేసి మండలు కట్టడం అలాంటిది ఏం చేయొద్దు. ఎందుకంటే మనకు ఉన్నది అడవి. రైతులు కూడా ఏం చేస్తున్నారంటే పంట అయిపోయిన తర్వాత కూడా మీరు గడ్డి మొత్తం కాలుస్తున్నారు, అలా కాలుస్తే మీ మీద కేసులు కూడా బుక్ చేస్తాము, ఫైన్లు కూడా వేస్తామని నిర్మోహమాటంగా చెప్పారు సార్.
2: అవునవును,
4: మొన్న యూట్యూబ్ లో కూడా ఒక ఎక్కడ మరి జరిగింది కానీ ఆయన ఏం చేస్తున్నట్టే వరి పొలం మొత్తం కాలబెడతా అంటే అధికారులు

0: చేసి బెదరగొట్టి మరి దగ్గరుండి ఆ మంట నార్పించారు.
1: ఓకే, ఏదైనా కూడా అవేర్నెస్ కార్యక్రమం చేపడుతున్నారంటే అది సృష్టిని కాపాడుకోవడం కోసం, మనల్ని మనం కాపాడుకోవడం కోసం. వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మనం అక్కడ అంతా గుమిగూడి వింటాం, వాళ్ళు వెళ్ళిపోయాక దాన్ని వదిలేస్తాం, అలా కాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్ లో మనం ఏం నేర్చుకున్నాం, మనం ఏ విధంగా మనం మన యొక్క జీవన గమనాన్ని కొనసాగించాలి అనేది ప్రతి ఒక్కరు ఆచరించాలి.
0: మా పక్కన ఒక ఆయన వరి పొలం కూడా ఉంది, ఆయన కూడా ఏంటంటే గడ్డి బాగున్నది, గడ్డి ఎక్కువ ఉంటే మనం ఒకవేళ దున్నాగా నా వేడికి వరి మొక్కలు చస్తాయంటారు బాబు, సాగురా మురగ పెట్టుకోవాలి. ఇప్పుడు మొన్న రీసెంట్ గా నిన్న కాక మొన్ననే మా పొలం పక్కన వచ్చిండు, చూసినారా బాబు మళ్ళీ నీళ్లు పెట్టినా మొత్తం మురిగిపోయింది. దాని వల్ల మనకు ఇటు పోషక విలువలు అంటే మనం కాల పెడితే మేలు చేసే బ్యాక్టీరియాని మనమే చంపుకుంటున్నాం, మళ్ళీ పురుగు మందులని అవని ఇవని ఎరువులు వేసుకొని వ్యయమే ఎక్కువతుంది తప్ప మన దిగుబడి తగ్గుతుందని చెప్పేసరికి నిజమేమో అని ఇప్పుడు వింటున్నారు. అంటే వాళ్ళకు స్వతహాగా వాళ్ళ దగ్గరికి వస్తేనే గాని విషయం అప్పుడు అర్థమైతే సార్. ఎవరికైనా
1: ఏదేమైనా అటవీ ప్రాంతాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు కూడా కనీసం ఒక మొక్క నాటాల, ఇంట్లో ఐదుగురు ఉంటే ఐదు మొక్కలు నాటాల, వాళ్ళ ప్లేస్ లోనా రోడ్డు ప్రాంతంలోనా లేకపోతే ప్రైవేట్ ప్లేస్ లోనా చూసుకుని మొక్క నాటుకుంటే మంచిది. ఓకే సతీష్ గారు, మరి ఆకాశవాణికి ఫోన్ చేసి ఈ పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమంలో మీ యొక్క అమూల్యమైన సమాచారాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
0: థ్యాంక్ యూ.

0: హలో నమస్తే అండి, ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మీ పేరు, ఎక్కడ నుంచి కాల్ చేశారు?
1: నమస్తే సార్, నా పేరు అరుణ సార్, సుజాత నగర్ నుంచి కాల్ చేస్తున్నాను సార్.
0: అరుణ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను సార్.
0: రాత్రి వర్షం పడిందా?
1: ఫుల్ వర్షం సార్ రాత్రి.
0: మరి ఈ వర్షంలో వ్యవసాయ పనులు ఏముంటాయి?
1: మేము ఆల్రెడీ వచ్చాము, నర్సరీలో గింజలు పెడుతున్నాం.
0: అవునా, ఏం గింజలు పెడుతున్నారు?
1: మిర్చి సార్.
0: మిర్చి గింజలు పెడతారా?
1: ట్రైలర్లో బాక్సులు పెడతాం సార్.
0: ఓహో, నారు పెడుతున్నారు?
1: అవును సార్.
0: ఓకే, ఒక రోజుకి ఎంత చేస్తారమ్మా మీరు?
1: ఒక రోజుకి నెట్లు లెక్క సార్, 20 నెట్లు పెడతాము, 500 ఇస్తారు సార్. ఉదయం 7 గంటలకు వస్తాం, సాయంత్రం 5 గంటలకు వెళ్తాం, 5:30 అట్లా అవుతుంది.
0: అవునా, ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ కూర్చుంటారా?
1: అవును సార్.
0: అంతే కదా?
1: అంతే సార్.
0: అంటే ఒకరు బ్యాగ్ ఫిల్అప్ చేయడం, ఒకరు మొక్క గింజలు తీసుకురావడం, ఒకరు గింజ నాటడం, ఇవన్నీ చేస్తుంటారా?
1: ఎవరి పని వాళ్ళే సార్. ఒకరు నెట్లు నేసుకోవటం, నింపుకోవటం, కాకపోతే హెల్ప్ చేసుకుంటాం ఒకరికి ఒకరికి.
0: సరే గానీ రామాదేవి గారు, ఆ బ్యాగ్ లో ఏం నింపుతారు మీరు?
1: ఎరువు సార్, కోకపేట అని చాలా దూరం నుంచి వస్తారు సార్, అది నింపి పెడతాం.
0: లోకల్ గా ఏం ఎరువు దాంట్లో వేయరా?
1: లేదు సార్, కోకపేట అని అది కొబ్బరి వాటితోటి కూరగాయల తోటి తయారైతుంది సార్.
0: అవునా,
1: మొక్క గట్టి ఉంటుంది సార్, మంచిగా ఉంటుంది అన్నట్టు అట్లా పెడితే.
0: ఓకే రమాదేవి గారు, మరి మీరు పనిలో కూడా ఉన్నారు, మిమ్మల్ని ఎక్కువ డిస్టర్బ్ చేసుకోలేదు మేము. ఆకాశవాణికి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: ఈవేళ పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
2: ఏది నీ కార్డు పిన్ను? ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
1: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి.
2: బై గర్ల్స్,
1: ఎక్కడికి వెళ్తున్నావు?
2: వినలేదా? నో షేరింగ్.
1: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
5: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
7: హలో.
8: హలో, గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారు సార్?
7: గుడ్ మార్నింగ్, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
8: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం యావనింది నుంచి శ్రీరామ్ హనుమాన్ మాట్లాడుతున్నా సార్.
7: హనుమాన్లు గారు,
8: బాగున్నాం సార్, మీరు?
7: బాగున్నాం, బాగున్నాం. ఈ రోజు పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
8: సార్, ఇక్కడ మా దగ్గర వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడితే రైతులందరూ వరి నాట్లు వేస్తున్నారు సార్, వాళ్ళు కొంత సంతోషం ఉన్నది అన్నట్టు. ఎందుకంటే ఇంకా భారీ వర్షాలు పడితే ఇంకా తొందరగా పనులు అయితే అని చెప్పి ఆ బోర్డు ఉన్న వాళ్ళు పంటలు వేస్తున్నారు. మొక్కలు కూడా సార్ బాగా మునిసినాయి, బాగున్నాయి, ఆనందంగా ఉన్నారు రైతులంతా, సంతోషపడుతున్నారు. ఇంకా వర్షాలు పడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు సార్.
7: అధికారులు కూడా చెప్తున్నారు కదా, సమయం ఇంకా ఉంది వేసుకోవడానికి, తొందర పడకండి అనేసి.
8: అవును సార్, చెప్తున్నా చెప్తున్నాను, వింటున్నాం సార్.
7: ప్రధానంగా ఏం పంట పండిస్తారు అక్కడ మీ దగ్గర?
8: మా దగ్గర సార్ మరీ ఎక్కువ వడ్లు పండుతాయి సార్, వడ్లు, పసుపు, మిర్చి, ఇవి ఎక్కువ మా దగ్గర చాలా వెళ్తాయి.
7: మీకుందా వ్యవసాయం?
8: లేదు సార్, కొద్దిగా ఉండే చిన్నది కానీ మామూలుగా తీసేసి.
7: ఓకే ఓకే. వ్యవసాయదారులు ఎక్కువగా ఉన్నారు మీ చుట్టుపక్కల?
8: చాలా మంది ఉంటారు, రైతులు బాగున్నారు.
7: ఈ రోజు పాటల పాలకలో శ్రోతల ముచ్చట కార్యక్రమంలో మా శ్రోతలకి మీరేం విషయం చెబుతున్నారు?
8: చాలా సంతోషంగా రేడియో ప్రోగ్రామ్స్ అందించున్నాం, మీ కార్యక్రమాలన్నీ మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మీ కొత్తగూడెం నుంచి ప్రతిరోజు పాటలు వస్తుంటాయి, రెండున్నరకు గానీ ఉదయం గానీ, మాకు పాటలు అంటే చాలా ఇష్టం సార్, రేడియో అంటే నాకు చాలా.
7: ఓకే హనుమాన్ గారు, మరి మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
8: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. కార్యక్రమంలో మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో.
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుంచి?
1: నా పేరు శోభారాణి అండి, నేను విజయవాడ దగ్గర ఉన్న గ్రామం నుంచి మాట్లాడుతున్నాను.
0: శోభారాణి గారు అనగానే మాకు కవితలు గుర్తొస్తున్నాయి. కవిత లేని శోభారాణి గారిని ఈ రోజు మనం పాటల పల్లకిలో పరిచయం చేద్దాం, ఏమంటారు?
1: తప్పకుండా అండి.
0: మరి జూలై 1st నుంచి జూలై 7th వరకు వనమహోత్సవాలు జరుగుతున్నాయి. వనమహోత్సవాలు అనగానే మన చిన్ననాడు అందరూ సామూహికంగా వనాలలోకి వెళ్ళి వండుకొని తినడం అనేది కాదు, వనాల్ని కాపాడుకోవడం కోసం అవేర్నెస్ ప్రజల్లో, అంటే మొక్కలు నాటాలి, మొక్కాలి, వాటిని కాపాడాలి. ఇది మీ పరిసర ప్రాంతాల్లో వనమహోత్సవ కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా?
1: మా పరిసర ప్రాంతాల్లో వన మహోత్సవాలు అనేవి ఏమి జరగట్లేదండి. కానీ నాకైతే తెలుసు, వన మహోత్సవాలు జరుగుతున్నాయి, కార్యక్రమం ఉంది అని తెలుసు. మా పరిసర ప్రాంతాల్లో మా దగ్గర అయితే ఎక్కడ జరగట్లేదు. కానీ అండి, వనాల్ని మనం కాపాడితే వనాలే మనల్ని రక్షిస్తాయండి.
0: అవును,
1: ఎందుకంటే స్వలాభాపేక్షతో ప్రతి ఒక్కరూ కూడా వనాల్ని నరికేయడం, వనాల్లో ఉన్నటువంటి జీవించే జీవులు, సింహాలు, ఇవన్నీ కూడా జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయండి, వాటికి ఆవాసాలు లేక.
0: అవును,
1: దీని వల్ల ఏమవుతుందంటే మనకి ముందు ఈ జంతు జాలం కూడా నశించిపోయే అవకాశం ఉంటుంది.
0: ఆల్మోస్ట్ ఆల్ కోతులంతా కూడా

0: నగరబాట పట్టాయి.
1: అవునండి, అసలు ఆ కోతులు ఎక్కడ చూసినా గుంపులు గుంపులు ఉంటున్నాయండి. అంటే వాటి ఆవాసాలు లేక వస్తున్నాయి.
0: అవును
1: ఆవాసాలు ఉన్నట్టయితే ఇన్ని మనకు బయట కనిపించవండి.
0: అవును,
1: మా ఊరికి దగ్గరలోనే ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో అడవి ఉంది.
0: దాంట్లో జంతుజాలాలు ఉన్నాయా?
1: ఆ జంతుజాలాలు ఏం లేవు గానండి, కాకపోతే ఏంటంటే వాటి అన్నింటినీ కొట్టేసి ప్లాట్ల రూపంలో చేస్తున్నారు. దాని వల్ల ఈ మధ్య కాలంలో ఏమైందంటే మాకు పులి కూడా వెళ్ళిందని చెబుతున్నారు, నడుచుకుంటూ వెళ్ళిందంట.
0: అవును,
1: మేమైతే చూడలేదు కానండి, ఇతర వాళ్ళు చెప్తున్నారనమాట. ఇంటి ముంగిటి నుంచి పులి నడుచుకుంటూ వెళ్ళింది, చాలా భయం వేసింది అని అంటే దాన్ని మనం ఏం చేయకపోతే మన అది ఏమి చేయదు. కాబట్టి మనని దాన్ని చూసి మనం భయపడినట్టే మనుషులు చూసి జంతువులు కూడా భయపడతాయి కదా చంపుతారని.
0: అవును,
1: ఇక వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారంట, వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోయారండి ఆ పులిని.
0: ఓకే. అవును, ఈ మధ్య కాలంలో మా జిల్లాలో కూడా పులులు కనబడ్డాయనేసి దాఖలాలు ఉన్నాయనేసి అటవీ శాఖ వారు తెలియజేస్తున్నారు. అశ్వరావుపేట అటువైపు అడవి ప్రాంతాల్లో వ్యవసాయదారులు సింగిల్ గా వ్యవసాయం చేసుకోవడానికి వెళ్ళొద్దు, వ్యవసాయ పనులకు వెళ్ళొద్దు, వెళ్తే ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకోవాలి. సహజంగా ఏంటంటే వ్యవసాయ పొలం ఎక్కడో ఉంటుంది, పొలంలో ఎవరి పొలంలో వాళ్ళు ఒక్కరిద్దరే ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కొంత ప్రమాదం పొంచి ఉన్నప్పుడు జాగ్రత్త పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
1: అదే గుంపులుగా వెళ్ళారనుకోండి, ఆ జంతువులు కూడా భయం వేస్తుంది అనమాట. మానవులంటే వాటికి భయమేనండి, అయ్యి అంటే మనకి ఎలా భయమో వాటికి కూడా మనమంటే భయమే. ఏంటంటే ఏమన్నా మారణాయుధాలతో చంపుతామేమో అనేసి వాటికి కూడా భయం ఉంటుంది. మనం ఎవరిని ఏమీ చేయకపోతే అవి కూడా మనం ఏమీ చేయవండి. ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది కాబట్టి భయపడతాం, సహజం.
0: సహజం. సోమరణి గారు, మరి మీరు ఏమైనా మొక్కలు నాటారా ఎప్పుడైనా?
1: మొక్కలు నాటుతా ఉంటామండి అప్పుడప్పుడు.
0: అప్పుడప్పుడు నాటుతుంటారు ఏంటి, మల్లె మొక్కలు, గులాబీ మొక్కలా? అలా కాకుండా 10 మందికి ఉపయోగపడే, 10 మందికి నీడనిచ్చేవి గాని ఫలాలు ఇచ్చే మొక్కలు గాని నాటుతుంటారా?
1: అది లేవండి, అంత ప్లేస్ మనకి లేదండి.
0: ఓకే, మీ రోడ్డు పక్కన స్థలం ఏమీ లేదా? అక్కడ పెట్టుకోవచ్చు కదా నీడనిచ్చే?
1: లేదండి, అంతా సిమెంట్ రోడ్లు వేసేసారు.
0: ఒకప్పుడు పల్లెటూళ్ళలో ఒక్కొక్కరికి 5-6 గుంటల స్థలంలో చిన్న ఇల్లు ఎక్కడో ఒక మూల ఉండేది, మిగతా స్థలం అంతా కూడా వాళ్ళు పొద్దుటే లేచి శుభ్రంగా ఊడ్చేసుకుని కల్లాపి చల్లుకుని మొక్కలన్నీ పెట్టుకుని వాళ్ళు ఏ వస్తువు కూడా కొనుక్కునేవారు కాదు, కూరగాయలు.
1: అవునండి, ఇప్పుడు అంత స్థలాలు ఎక్కడ ఉన్నాయండి, రేట్లు పెరిగిపోయినాయి. ఒక్క సెంటు ఏంటండి 40 గజాలు ఇల్లు కట్టుకుంటున్నారండి, అర సెంట్ లో కూడా.
0: స్థలం ఎక్కడ ఉంటే మనకు మెయింటెనెన్స్ కూడా ఎక్కువ కదా, ఆడవాళ్ళకి పని ఎక్కువ, మగవాళ్ళకి ఖర్చు ఎక్కువ, ఇదంతా ఆలోచిస్తున్నారు.
1: అన్ని ఉంటాయండి, కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టుగా అంతంత స్థలాలు అయితే ఎక్కడా లేవు. ఉన్నా వాటిని అన్నిటిని కూడా ఏదో షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఇంకా వాటిపై ఇల్లు కట్టేసి అద్దెలకి ఇవ్వడం అట్లా చేస్తున్నారు.
0: దానివల్ల మనకి అటవీ ప్రాంతం అనేది నాశించిపోతుంది.
1: నశించిపోతుంది, ముందు ముందు మనకి తిండి గింజలు కూడా కరువు అవుతాయేమని ఒక్కొక్కసారి భయం వేస్తుందండి. ఎందుకంటే అడవి తరిగిపోతుంది, భూమాత అంతా తరిగిపోయి మనకి ఫ్లాట్లు అయిపోతున్నాయి, పొలాలు కూడా తగ్గిపోతున్నాయండి. మా ఊళ్ళో వ్యవసాయం చేసే వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు ఇది వరకు, ఇప్పుడు వ్యవసాయం మానేసి వాళ్ళు పొలాలు అమ్మేసుకొని ఏముందండి, 1 ఎకరం పొలం అమ్మారంటే కోట్లు వచ్చేస్తున్నాయి. ఆ కోట్లు పెట్టేసి వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, కార్లు కొనుక్కొని, బిల్డింగ్లు కట్టుకొని, మిగిలిన డబ్బులు తీసుకెళ్లి బ్యాంకుల్లో బ్యాలెన్స్ వేసుకొని వాటి మీద వచ్చే ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు కూర్చొని హ్యాపీగా బోన్ చేస్తున్నారు. అలాగే ఒకప్పుడు పాడండి బ్రహ్మాండంగా ఉండేది మా ఊళ్ళో, ఎంత బాగుండేయండి. పాలు కోసం నేను విజయవాడ వెళ్తే మా వాళ్ళు అడిగేవాళ్ళు, మీ ఊరు నుంచి మాకు 4 లీటర్ల పాలు తీసి పెట్టు అడిగేవాళ్ళు అండి అప్పట్లో. ఇప్పుడు మేము పాల ప్యాకెట్లు కొనుక్కునే పరిస్థితి వచ్చిందండి, ఇక్కడ పాడి మొత్తం ఎత్తేస్తున్నారు, పాడి కూడా ఎక్కడ కనిపించట్లేదు.
0: ఏదైనా ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది.
1: అవునండి, ప్రకృతి కన్నెర చేస్తే మనం ఎక్కడ ఉంటామండి, మొత్తం మా నాశనమే.
0: ఓకే శోభరణి గారు, మరి ఆకాశవాణితో పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమంలో మీ యొక్క అనుభూతిని మాకు వివరంగా అందించినందుకు ధన్యవాదాలు. మీకోసం ఆకాశవాణి ఒక మంచి పాట వినిపిస్తుంది, వినండి.
1: ధన్యవాదాలండి.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்
3: அனுபோஸ் இன்ஸ்டிடியூட் ஆஃப் டெக்னாலஜி ஃபார் உமென்ஸ் அண்ட் அட்டானமஸ் காலேஜ் KTPS ரோட் பால்வஞ்சா జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం నాణ్యమైన విద్య 100% ప్లేస్మెంట్ మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్ కాల్ చేయండి 9246907407
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్

0: ఇన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ లా ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రీ భద్రాద్రి హాస్పిటల్ కొత్తగూడెం.
2: మా హాస్పిటల్ నందు
1: డాక్టర్ అరుణ ఎల్ MD DVL గారి ఆధ్వర్యంలో చర్మ వ్యాధులు, వెంట్రుకలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
2: డాక్టర్ ఏఆర్ కుమార్ MD PAED గారి ఆధ్వర్యంలో నవజాత శిశువులకు, పిల్లలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
1: అత్యాధునిక టెక్నాలజీతో వైద్యం అందించబడును.
2: 24 గంటలు ఎమర్జెన్సీ సౌకర్యం కలదు.
1: శ్రీ భద్రాద్రి హాస్పిటల్ డాక్టర్ బసవయ్య కాంప్లెక్స్ RTC బస్టాండ్ ఎదురుగా కొత్తగూడెం.
3: ఆకాశవాణి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమంలో మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో.
4: హలో,
3: నమస్తే అండి. మీ పేరు?
4: నా పేరు లత బర్మ క్యాంప్ కొత్తగూడెం.
3: లత గారు, మీరు ఏం చేస్తుంటారు?
4: హౌస్ వైఫ్
3: అంటే చాలా గ్రేట్ అండి. ఎందుచేతంటే ఆల్ ఇన్ వన్ అంటే అన్ని క్యారెక్టర్లు తానే చేయాల్సి ఉంటుంది కదా. అవును, ప్రొద్దుట లేచింది మొదలు 5 గంటల నుంచి రాత్రి 10:11 వరకు వాళ్ళు చేస్తూనే ఉండాలి నిరంతరంగా.
4: ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి.
3: ఓకే, మరి ఈ రోజు అలా రిలాక్స్ మోడ్ లో పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి కాల్ చేశారు. మా శ్రోతలతో మీరు ఎలాంటి విషయాన్ని పంచుకోబోతున్నారు?
4: సార్, ఈ మధ్య నేను రీసెంట్ గా ఒక ఊరు వెళ్ళి వచ్చింది సార్. నేను,
3: ఆ ఊరు పేరు చెప్పండి.
4: గుజరాత్. గుజరాత్ లో నేను చూసింది అంటే మంచి చూసింది సార్. అక్కడ నేను కొన్ని
3: చెప్పండి.
4: మన దగ్గర లేని అక్కడ చూసి వచ్చినాను. అంటే మాకు తెలిసిన వాళ్ళు ఉంటే హాలిడేస్ కదా వెళ్ళొద్దామంటే 2 డేస్ అట్లా వెళ్ళి వచ్చినాము. అయితే అక్కడ ఏముందంటే వైన్ షాపులు కనబడలేదు సార్ అక్కడ మాకు.
3: గుజరాత్ రాష్ట్రంలో అసలు వైన్ షాపులు ఉండవండి.
4: మనలాగానే ఉంటది అనుకున్నా నేను. వైన్ షాప్ లేదు అక్కడ. ఒకటి మళ్ళీ మటన్, చికెన్ షాప్స్, అవి ఏమీ లేవు అసలు. నార్మల్ గా జనాలు ఎంత బాగున్నారు అంట.
3: గాంధీ గారిని మనకి ఇచ్చిన రాష్ట్రం అది.
4: అయితే మేము అక్కడికి వెళ్ళింది ఎక్కడ అంటే మోడీకి 10 కిలోమీటర్ దగ్గర వాళ్ళ ఇంటికి, నరేంద్ర మోడీ గారి వాళ్ళ.
3: ఆయన ప్రభావం కూడా ఎక్కువగా ఉంది గుజరాత్ లో, ఎందుకంటే ఆయన 5 టైమ్స్ సీఎం గా చేశాడు. తర్వాత అక్కడ చాలా కాలం నుంచి పుట్టి పెరిగాడు కాబట్టి చాలా ఇంపాక్ట్ ఉంది. అతని యొక్క ఇంపాక్ట్ అంతా రాష్ట్రం మీద ఉంది.
4: అవును సార్, అది మనకుంటే ఎంత బాగుండు అనేసి అని కొంచెం అనిపించింది.
3: దానికి ఏం చేయాలి మరి మనం?
4: బాగుండేది అనేసి.
3: ప్రభుత్వాలేమో ఆదాయం రావట్లేవు అంటాయి, ప్రజలేమో మాకు సంతోషం రావట్లేదు అంటారు.
4: ఇప్పుడు మన వైపు చూడండి, గల్లీ గల్లీకి ఒక వైన్ షాప్. పిల్లల్ని బయటకు పంపిద్దామన్నా, మనం బయటకు వెళ్దామన్నా, పిల్లల్ని పంపించడం కూడా మనం భయపడుతున్నాం కదా ఇప్పుడు. వాళ్ళు ఏమంటుంటే ఇక్కడ అమ్మాయిలైనా సరే నైట్ 2 గంటలకైనా సింగిల్ గా ఒక్క అమ్మాయి రావచ్చు ఇంటి వరకు, ఇక్కడ ఏం భయం లేదని అంటుండ్రు వాళ్ళు. అంత మంచి వాతావరణం చూసారు, నాకు మంచి అనిపిస్తుంది అక్కడ.
3: మన రాష్ట్రంలో కూడా అలాంటి వాతావరణం ఉందండి. ఎక్కడో ఒకటి అడపా దడపా ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగినంత మాత్రాన సొసైటీ అంతా పాడైపోయిందని మనం కూడా అనుకోవడం కరెక్ట్ కాదు. మహిళ ఒంటరిగా కనబడితే గౌరవించే వాళ్ళు 99% ఉన్నారండి. ఇప్పటికీ ఉన్నారు, ఉంటారు కూడా. ఎన్ని కోట్ల మందిలో ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం అందరినీ అదే రకంగా మనం అనుమానించలేం కదా.
4: మనం ఎవరినైనా సరే గౌరవిస్తాం, మర్యాదిస్తాం, గానీ ఒక్కోళ్ళు తప్పు చేసినా అందరిని అనమా, అట్లా ఉంటే మనకి ఇంకా బాగుంటది కదా. ఒకటి మంచి అనిపించింది, అదే మీతో షేర్ చేసుకుందాం అనేసి.
3: ఏదైనా కూడా మన దగ్గర కూడా అలాంటి వైన్ కి సంబంధించిన షాపులు లేకుండా, మటన్ చికెన్ లేకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. గానీ మేజర్ పీపుల్స్ కూడా మరి వాటిని కూడా ఆశించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కొంత ఎస్ అంటే కొంత నో అనే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాటిని జనావాసాలకి దూరంగా పెడితే మంచిది.
4: మంచిగా ఉండే అసలు ఒక కోడి కూడా కనబడలేదు సార్ ఎవరింట్లో కూడా. పెంచుకోవడానికి కూడా గేదెలు తక్కువ, ఆవులు కూడా అవి డిఫరెంట్ ఉన్నాయి. ఆవులు కూడా అవి మన దగ్గర ఉన్న ఆవులకి వాటి కొమ్ములు ఏమి ఒకలాగా ఇట్లా వచ్చేసి మనిషి వస్తే ఇట్లా పొడిచేటట్టు అట్లా అట్లా వచ్చినాయి అనమాట వాటికి. వాతావరణం మంచిగా అనిపించింది నాకు.
3: ఓకే, మీ యొక్క సమ్మర్ వెకేషన్ ట్రిప్ లో ఉన్నటువంటి ఒక అనుభూతిని ఆకాశవాణి ద్వారా మీరు పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.
4: థ్యాంక్ యూ వెరీ మచ్.

0: హలో నమస్తే అండి.
1: నా పేరు వేణు అండి, నేను భద్రతలు మాట్లాడుతున్నానండి.
0: వేణు గారు ఎలా ఉన్నారు?
1: బాగానే ఉన్నాను సార్.
0: ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు కాల్ చేశారు.
1: రేడియో ముచ్చట చెప్తా సార్. అయితే
0: చెప్పండి.
1: మన ఆకాశవాణి కేంద్రం అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో నెంబర్ వన్ ఛానల్ అన్నమాట. నాకు నచ్చిన పాట మొదలుకొని నీ మాటతో ఓ పాట, మధురిమ, చిన్నవాణి, రైతేరాజు, ఇలా విభిన్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తాం సార్ మన కొత్త కేంద్రం.
0: ఓకే వేరు గారు, ఆకాశవాణి కార్యక్రమాలన్నీ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. కానీ ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మీరు శ్రోతలకి ఒక మంచి విషయాన్ని ఏది చెప్తున్నారు ఇప్పుడు?
1: ఒక మాట చెప్తాను అన్నమాట.
0: చెప్పండి.
1: పచ్చదనం ఎక్కువ ఉంటేనే వర్షాలు ఎక్కువ పడతాయి సార్. ముఖ్యంగా మొక్కలు నాటాలి. ఈ మొక్కలు నాటితేనే వర్షాలు ఎక్కువ పడతాయి. చెట్లు అరికేస్తామంటే పర్యావరణం అనేది దెబ్బతింటా ఉంటది. పరిశ్రమలు వచ్చినా ఏం వచ్చినా సరే చెట్లు మాత్రం ఉండాలి. రోడ్డుకి ఇరువైపులా ఉండాలి. ఎట్లా అయినా సరే ఆఫీస్ మొక్కలు ఉండాలి. అలా ఉంటేనే ప్రకృతి పచ్చగా వర్షాలు సమృద్ధిగా పడతాయి. అది సార్.
0: ఓకే, ఇప్పుడు మనం వన మహోత్సవాలు కూడా జరుపుతున్నాం కాబట్టి మీరు అనేది ఏంటంటే చెట్లు ఎక్కువగా ఉంటే వర్షాలు పడతాయి కాబట్టి అందరూ హ్యాపీగా ఉండొచ్చు అంటున్నారు.
1: అంతే సార్.
0: మరి మీరు మొక్కలు నాటే అలవాటు మీకుందా?
1: ఉంది సార్.
0: నాటుతుంటారా మొక్కలు ప్రతి సంవత్సరం?
1: నాటుతుంటాను సార్.
0: అవునా? మరి వాటిని నాటడమే కాదు వాటి సంరక్షణ కూడా చేస్తూ ఉండాలి. ఆ మొక్కను కాపాడుకునే ప్రయత్నం కూడా మనం ప్రతి ఒక్కరు చేస్తూ ఉండాలి. ఏది ఏమైనా మీరు పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

ఆశుతోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్ కిటిపిఎస్ రోడ్ పాల్వంచా జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్, మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
2: హలో.
3: హలో, గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం.
2: గుడ్ మార్నింగ్, శుభోదయం. మీ పేరు, ఎక్కడ నుంచి కాల్ చేశారు?
3: కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ నగర్, నిజామాబాద్ నుంచి సార్.
2: రాజ్ కుమార్ గారు,
3: బాగున్నారా సార్?
2: బాగున్నాం, బాగున్నాం. మీరేం చేస్తుంటారు రాజ్ కుమార్ గారు?
3: నేను రెడీమేడ్ గవర్నమెంట్ లో వర్క్ చేస్తుంటాను సార్.
2: ఓ, ఇప్పుడంతా రెడీమేడ్ గవర్నమెంట్స్ కదా.
3: అవును సార్, అవును సార్.
2: దర్జీ దగ్గరికి వెళ్ళి కుట్టించుకునే రోజులు పోయాయి.
3: అవును సార్.
2: రాజు గారు,
3: సార్ సార్,
2: ఈ రోజు పాటల పల్లకిలో మరి ఏ ముచ్చట్లు మోసుకొచ్చారు మా శ్రోతల కోసం?
3: ఇప్పుడు వాతావరణం చల్లబడింది సార్, నాట్లు, వరి నాట్లు అవన్నీ వేస్తున్నారు సార్. చాలా హ్యాపీగా ఉంది. రైతు చల్లగా ఉంటే మనం చల్లగా ఉన్నట్టే సార్.
2: అవునవును, రైతు ముందు చల్లగా ఉంటేనే కదా మనంతా చల్లగా ఉండేది. ఓకే, రాజుగారు ఫోన్ కాల్ కట్ అయిపోయింది, వారి కోసం మంచి పాట వినిపిద్దాం, వినండి.

0: హలో,
1: హలో, శుభోదయం సార్.
0: శుభోదయం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: పేరు నవీన్ సార్.
0: నవీన్ గారు,
1: ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండల్ కాల్వ గ్రామం సార్.
0: ఓకే నవీన్ గారు, ఈరోజు మరి మా శ్రోతలతో ఏ విషయాన్ని మనం చర్చిస్తాం?
1: మా కాల్వ దగ్గర శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది సార్. అతి పురాతనది, ఇక చాలా పురాతనం. ఇక మా అంటే అడవిలు ఉంటుంది సార్.
0: స్వయంభూ
1: కోనేరు ఉంటుంది, పెద్ద కోనేరు. ప్రతి సంవత్సరం ఒక 2 సార్లు జాతర అవుతుంది సార్.
0: ఎప్పుడెప్పుడు అవుతాయి?
1: మే మంత్ లో ఒకసారి అవుతుంది, శివరాత్రి రోజు ఒకసారి అవుతుంది సార్. మే మంత్ లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అని 20 రోజులు నడుస్తారు సార్. బ్రహ్మోత్సవాలు లాగా పెళ్లి, నాగవెళ్లి, స్వాములు మాలలు వేసుకుంటారు. ప్రతిరోజు అన్నదానం ఉంటది, తోరణము, అన్ని కార్యక్రమాలు నడుస్తాయి సార్. రోజు భజన వేస్తారు సార్.
0: సంవత్సరంలో 2 సార్లు ఖచ్చితంగా ఉత్సవాలు జరుగుతాయి అక్కడ?
1: అవును, 2 సార్లు అయితే.
0: మిగతా రోజు మే
1: మంత్ మెయిన్ సార్. శివరాత్రికి ఒక రోజు అవుతుంది, కానీ కళ్యాణం అప్పుడు మాత్రం 15-20 రోజులు ఉంటాయి సార్. మళ్ళీ నైట్ లో అక్కడే అనుకుని ఉంటారు సార్ భక్తులు కూడా. 5 రోజులు అక్కడనే అనుకుంటారు,
0: అక్కడే పడుకోవాలా?
1: పొద్దున లేచి మళ్ళీ ఇంటికి వచ్చి పనులు చేసుకుని మళ్ళీ నైట్ వెళ్తారు.
0: అంటే కేవలం మీ ఊరు ప్రజలేనా, మిగతా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వస్తారా?
1: బీరవెల్లి, వంజర్, సిరిగాపూర్, లోలం, ఇల్లవార్పూర్ నుంచి వస్తారు సార్. అంటే ఎక్కువ మందికి ఇంటి దేవుడు లాగా ఉంటారు సార్ నరసింహస్వామి. ఏ కోరిక వరకున ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం సార్.
0: నమ్మకం. మరి ఇంత పెద్ద ఎత్తున భారీగా అక్కడ ఒక ఉత్సవం జరుగుతుంది అంటే దానికి సంబంధించిన అకామిడేషన్స్, వాటర్ సప్లై గానీ, రూములు గానీ, ఇతరత్ర వాళ్ళకి సామాన్లు దొరికేది గానీ ఉందా? అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ అంతా ఉందా?
1: అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సార్.
0: ఓకే.
1: వాటర్ కు, కళ్యాణ మండపాలు, వసతి గదులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి సార్. ఒక ప్రత్యేకత ఉంది సార్.
0: చెప్పండి.
1: పోనేట్లో ఏ కాలం నీళ్లు కలర్ చేంజ్ అయితే సార్, వర్షాకాలం ఒక రకం ఉంటాయి, ఎండాకాలం ఒక రకం ఉంటాయి, చలికాలంలో ఒక రకం ఉంటాయి సార్. అందులో స్నానాలు చేస్తే ప్లస్ చర్మ వ్యాధులు గానీ అన్ని పోతాయి సార్.
0: కలర్ మారుతూ ఉంటుందా?
1: అవును, కలర్ మారుతాయి సార్ ఆటోమేటిక్ గా. వెక్కటికి వచ్చింది కూడా తెలియదు, ఇక ఊరుతాయి అవి.
0: ఏమేం కలర్ ఉంటాయి?
1: నీలి కలర్ అయితే, గ్రీన్ కలర్, చలికాలం వైట్ ఉంటాయి. అట్లా సార్.
0: మరి ఆ కోనేట్లోకి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: వాటర్ అవేటికవే ఊరుతాయి సార్.
0: ఊట?
1: ఊట నీరు.
0: ఓకే నవీన్ గారు,
1: రావాల్సిన వాళ్ళు రావచ్చు సార్. నిర్మల్ నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది సార్.
0: బస్సు ప్రయాణం ఉందా లేకపోతే ప్రైవేట్ వెహికల్స్?
1: బస్సు ఉంది, రోడ్ వే ఉంటది. జాతర అయితే ప్రత్యేక బస్సులు ఉంటాయి సార్, ఆటోలు కూడా వెళ్తాయి సార్. బైక్లు, కార్లు అన్ని వే ఉంది, కానీ అడవిలు ఉంటది. కానీ అడవిలు ఉంటది,
0: అటవీ ప్రాంతంలో కట్టారు టెంపుల్.
1: అటవీ ప్రాంతం మొత్తం చెట్లు, గుట్టలు, పులులు, కోతులు అన్ని ఉంటాయి సార్. ఇక అటవీ ప్రాంతంలో ఉంటది,
0: కానీ సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా అటవీ ప్రాంతం అంటే.
1: అవును అవును సార్.
0: నవీన్ గారు, ఓకే, మరి ఆకాశవాణితో మీ యొక్క ఊర్లో ఉన్నటువంటి స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసిన ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: హలో
3: హలో నమస్తే అండి.
2: హలో, గుడ్ మార్నింగ్ సార్.
3: గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు రమేష్ గారు?
2: బాగా ఉన్నాము, మీరు బాగున్నారా?
3: బాగున్నాం బాగున్నాం. మరి ఈ రోజు కార్యక్రమంలో మీ యొక్క ముచ్చట ఏంటి?
2: అదే సార్, చిరుజల్లులు జగత్తునంతా చల్లబరిచాయి. తెలంగాణ ఆంధ్రలో తొలకర జల్లులతో ఏరువాక మొదలైంది సార్. వేసవి గాలిపులతో ఉత్కంఠభరితంగా ఉన్న వాతావరణం నుంచి పిల్లగాలి తుమ్మెద జుంకరాలు సీతకోచిలుక మైదానంలో రంగవల్లు అద్దినట్టు రంగులతో ప్రకృతి పట్టుచీర కట్టినట్టు ఆకాశంలో ఇంద్రధనస్సు హరవిల్లు విరిసింది. ఈ ఏడాది పంటలు బాగా వచ్చి రైతులు సిరి సంపదలతో వెళ్లి విరియాలని, పిల్ల పాపాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం సార్.
3: ఓకే అండి రమేష్ గారు, మరి ఆకాశవాణి ద్వారా రైతుల యొక్క శ్రేయస్సు అలాగే ప్రజల యొక్క సుఖానికి సంబంధించినటువంటి కోరిక మీరు కోరుకుంటున్నారు. ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి. ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: సుజాత్నర్ మండలం సార్, సింగపూర్ మంచినీరు జన్నింది సార్.
0: జెన్నీ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నారా సార్? మేము బాగున్నాం సార్.
0: ఆకాశవాణికి జెన్నీ గారు వచ్చారంటేనే శ్రోతలంతా ఎదురు చూస్తూ ఉంటారు, ఏ విషయం ఈ రోజు మనకి చెప్తుందా అనేసి. మరి ఈ రోజు మీరు ఏం చెబుతున్నారు మా శ్రోతలకి?
1: ఈ రోజు ఏం చెప్తున్నాం అంటే సార్, ఈ బండి మీద వెళ్తా ఉంటారు కదా సార్, పిల్లలు, చదువుకున్న పిల్లలైనా ఎవరైనా, నిన్న ఇట్లే మా ఊర్లో ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయింది సార్. కంపల్సరీ హెల్మెట్ పెట్టుకుని వెళ్తే బాగుంటుంది సార్. వాళ్ళకి తెలిసి తెలియని వయసు ఫాస్ట్ గా వెళ్ళాలనుకుంటారు, అబ్బాయికి బాగా దెబ్బలు తగిలేదు సార్.
0: ఓకే, అంటే హెల్మెట్ పెట్టుకోలేదు అబ్బాయి?
1: పెట్టుకోలేదు సార్.
0: పెట్టుకుంటే దెబ్బలు తక్కువ తగిలేవి?
1: తక్కువ తగిలే. అందులో బండి కూడా కొంచెం చాలా నిదానంగా తోలితే బాగుంటుంది సార్. పిల్లలు వాళ్ళు వయసు అలాంటిదిలే గానీ కొంచెం నిదానంగా చూసుకొని వెళ్తే బాగుంటుంది సార్. వాళ్ళు వెళ్ళి వచ్చేదాకా ఇంటి దగ్గర తల్లిదండ్రులు వాళ్ళు ఎలా వెళ్తారు, ఎలా వస్తారని ఆలోచిస్తా ఉంటారు కదా సార్.
0: పిల్లలు పిల్లలు అంటున్నారు కాబట్టి 18 సంవత్సరాలు నిండకుండా మనం బైక్ ఇవ్వకూడదు వాడికి.
1: అది ఏ సంవత్సరాలైనా వాళ్ళు కొంచెం నిదానంగా ఉంటే బాగుంటుంది సార్.
0: చెన్ని గారు, ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏ వయసు అయినా కాదు కానీ 18 నిండి ఉండాలి. వాళ్ళు విధిగా లైసెన్స్ తీసుకుని ఉన్న వారికి మాత్రమే బైక్ ఇవ్వాలి. అది తల్లిదండ్రులందరూ కూడా జాగ్రత్త పడాలి. అంతేగాని చిన్నపిల్లలకి 10వ తరగతి రాగానే వాళ్ళకి బైక్ నేర్పించేసి బైక్ ఇచ్చేసి మనం ఇబ్బందులు పడ్డాం అనేది కరెక్ట్ కాదు. ఓకే జెన్నీ గారు, చాలా చక్కగా మరి హెల్మెట్ ధరించండి, మరి సుఖంగా ప్రయాణం చేయండి అనే సందేశాన్ని మా ఆకాశవాణి ద్వారా మీరు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: మీరింత వరకు శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రోతలు ఆకాశవాణికి ఫోన్ చేసి రికార్డు చేసిన కార్యక్రమం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎస్ స్వాతి, డి సౌజన్య, సాంకేతిక సహకారం శ్రీ మాలోత్ సుమన్. వచ్చేవారం మరికొంతమంది శ్రోతల ముచ్చట్లతో, ఆకాశవాణి ప్రసారం చేసే పసైందన పాటలతో మీ ముందు ఉంటుంది మీ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు.

మీరు విన్న పాట మంచి మనసులు చిత్రంలోని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఇప్పుడు వినండి వర్షం చిత్రం నుంచి ఎస్పి చరణ్ సుమంగలి పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. మీరు విన్న ఆ పాట మజిలీ చిత్రంలోనిది. ఇప్పుడు వినండి ఎవడో చిత్రం నుంచి కార్తీక్ శ్రేయా ఘోషల్ పాడిన పాట

నేను విన్న పాట ఫిదా చిత్రం నుండి. ఇప్పుడు వినండి నువ్వు నాకు నచ్చావు చిత్రం నుంచి చిత్ర కుమార్ సను పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అర్జున్ రెడ్డి చిత్రం నుంచి పాటను వింటారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. వినబోయే పాట ఆత్మీయులు చిత్రం నుండి ఘంటసాల పిసశిల పాడిన పాట. ఈ పాటకు డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం. వినండి.

ఘంటసాల సుశీల పాడిన గుండమ్మ కథ చిత్రం నుండి ఈ పాట.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకొల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989 6796.
2: మరొక నెంబర్ 7989701158.

100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన అనురాగ దేవత చిత్రం నుండి ఈ పాట.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: tributes to Swami Vivekanand on his death anniversary today. In a social media post, Mr. Radhakrishnan described Swami Vivekanand as a great patriot, philosopher and spiritual visionary. He said that Swami Vivekanand rekindled India's civilizational consciousness and carried the timeless wisdom of the country to the world. Prime Minister Modi said that Swami Vivekanand's spiritual teachings will continue to provide the nation with renewed energy and direction in achieving the vision of a Viksit Bharat. Venezuela's Foreign Minister Juan Gil has expressed gratitude to the Government of India and Prime Minister Narendra Modi for their timely support and assistance in helping the victims of the devastating earthquake. Mr. Gil today visited the Indian Military Field Hospital established under Operation Amistad for providing treatment to those affected by the earthquake. It is providing free round-the-clock medical services to the people of Venezuela. Speaking on the occasion, Venezuela's foreign minister said that more than 400 people are treated daily at this field hospital. In Iran, preparations are underway for the six-day state funeral of the former supreme leader, Grand Ayatollah Sayyid Ali Khamenei, which will begin in Tehran today. Senior Iranian leaders, military commanders and foreign dignitaries paid their respects to Ayatollah Ali Khamenei at Tehran's Grand Musalla. Among those present were President Masoud Pezeshkian, Parliament Speaker Mohammad Bakhar Khalibaf, Foreign Minister Abbas Araghchi and Revolutionary Guards Commander Ahmed Wahidi. India was represented by Governor of Bihar, Lieutenant General Sayyid Atta Hasnain and Minister of State for External Affairs Pavitra Margarita. The funeral procession will continue over the next few days before concluding with his burial in the holy city of Mashhad on the 9th of this month. Public mourning will continue for 40 days thereafter. The Union Home Ministry has designated 23 individuals based in Pakistan as terrorists under the Unlawful Activities Prevention Act or UAPA. They were linked to Jaish-e-Mohammed, Lashkar-e-Tayyaba and other organizations. These individuals were designated as terrorists for their involvement in various activities including infiltration, recruitment, supply of arms and planning attacks in Jammu and Kashmir. This will allow agencies such as the National Investigation Agency to block their finances, impose embargo on arms sale and seize their assets. India Meteorological Department, IMD, has issued a red colour warning for heavy to very heavy rainfall with isolated extremely heavy rainfall over Gujarat, Konkan, Goa, Madhya Maharashtra, West Madhya Pradesh and Odisha for today. The weather agency predicted heavy rainfall conditions over the northeast India, Chhattisgarh, Uttarakhand, Himachal Pradesh, Marathwada, West Rajasthan and southern parts of the country today. In men's cricket, the second T20 international between India and England will be played in Manchester today. The match will begin at 7 this evening Indian time. The opening game of the five-match series was abandoned due to rain at Chester Le Street. And in the FIFA World Cup, Colombia defeated Ghana 1-0 in the final round of 32 match at Kansas City Stadium in the US to book their place in the next round. John Arias scored the winner in the 14th minute with a close-range finish. Colombia will now face Switzerland in the round of 16. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై శాస్త్రీయ సంగీతం వింటారు. కార్యక్రమంలో వినండి ముందుగా కొన్ని ప్రకటనలు.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
3: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నా?
5: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
4: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
5: ఎలా తెలుసుకోవచ్చు?
4: ఉద్గమ్ ద్వారా. RBI యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
5: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
4: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
6: RBI అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, KTPS రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి

0: చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
7: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, KTPS రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
8: ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ అనితా సేన్ గారి గాత్ర సంగీతం వింటారు.

మీరింతవరకు డాక్టర్ అనితా సేన్ గారి గాత్ర సంగీతం విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకార్ సే సమృద్ది అనే స్ఫూర్తి ఊతమిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 23,000 చదరపు మీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఆధునిక ప్రయాణ సదుపాయాలతో ఈ టెర్మినల్ను రూపొందించారు. రాజస్థాన్ రాజరిక వారసత్వ ప్రేరణతో ఈ నిర్మాణం చేపట్టారు. జోధ్పూర్ విమానాశ్రయంలో ఈ కొత్త టెర్మినల్ భవన ప్రారంభోత్సవం ఆ ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి కల్పనకు గణనీయంగా దోహదపడుతుంది. విమానయాన రంగానికి ఊతమిస్తూ ప్రాంతీయ అనుసంధానంపై ప్రత్యేకంగా దృష్టి సారించే అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ ఈరోజు జోధ్పూర్

ప్రారంభించారు. ఈ పథకం దేశ పౌర విమానయాన రంగంలో ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ దర్శకతను సాకారం చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. వచ్చే పదేళ్లలో 28,840 కోట్ల రూపాయల కేటాయింపుతో ఏవియేషన్ ఆధారిత అభివృద్దిని వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రధానమంత్రి రాజస్థాన్లోని బాల్హోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను బల్హోత్రాలోని పచ్ ప్రధా వద్ద మోదీ దేశానికి అంకితం చేస్తారు. అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ నాగరికత సంబంధాలతో ఏర్పడిన సహకార సంఘాలను ప్రోత్సహించడంలో రైతులు, మహిళలు, సూక్ష్మ చిన్న పరిశ్రమల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడంలో, సమాజ బలోపేతంలో సమ్మిళిత వృద్దిని పెంపొందించడంలో సహకారం అనే భావన ఒక శక్తివంతమైన సూత్రంగా నిలుస్తుందని ఉపరాష్టపతి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వాతంత్ర్యం పూర్వకాలం నుండి దేశ నిర్మాణంలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకార సే సమృద్ది అనే స్ఫూర్తి ఊతమిస్తుందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి, సమిష్టి కృషి, స్వావలంబనకు సహకారం పునాది అని అమిత్ షా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ సహకార రంగం గణనీయంగా విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. చట్ట విరుద్ద కార్యకలాపాల నివారణ చట్టం యూఏపీఏ కింద పాకిస్తాన్లో ఉన్న 23 మంది వ్యక్తులను ఉగ్రవాదులుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీరికి జైషీ మొహమ్మద్, లష్కర్ ఇతబా ఇతర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని తెలిపింది. జమ్మూకాశ్మీర్లో చొరబాటు, నియామకాలు, ఆయుధాల సరఫరా, దాడుల ప్రణాళిక వంటి వివిధ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకుగాను వీరిని ఉగ్రవాదులుగా నిర్ధారించారు. యూఏపీఏ సవరణ, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అధికారాలను విస్తరించడం ద్వారా భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక చట్టపరమైన వ్యవస్థ మరింత బలోపేతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యాకర్తలోని ప్రామ్నన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్టేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ భారత్ ఆస్టేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా జులై 10-11వ తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. స్వామి వివేకానంద గొప్ప దేశభక్తుడని, తత్వవేత్త అని, ఆధ్యాత్మిక దార్శనికుడని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసం, చైతన్యం, ఆధ్యాత్మికతతో కూడిన వివేకానందుని ఆలోచనలు దేశ ప్రయాణానికి మార్గదర్శకంగా నిలుస్తాయని ఉపరాష్టపతి అన్నారు. వివేకానందుని ఆదర్శ విలువలు ప్రతి ఒక్కరూ అంకితభావంతో, నిబద్ధతతో దేశ నిర్మాణానికి తోడ్పడాలనే స్ఫూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మికత, జాతీయ చైతన్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో వివేకానందుడు చేసిన కృషి సాటిలేనిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వివేకానందుని మేధస్సు, స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు లక్షలాది మంది యువతకు మార్గదర్శకంగా నిలిచి ప్రేరణ అందిస్తాయని మోదీ చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరికి ఏఐఆర్ న్యూస్ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు మధ్యప్రదేశ్లో పర్యటిస్తారు. కాగా ప్రధాన ఎన్నికల అధికారిగా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మొదటిసారిగా ఈ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాన ఎన్నికల అధికారి ఇండోర్ చేరుకుని అక్కడ బూత్ స్థాయి అధికారుల సదస్సుకు హాజరవుతారు. ఇండోర్, ఉజ్జయిన్, దీవస్, ధార్, కాండువా జిల్లాల నుండి దాదాపు 1500 మంది బూత్ స్థాయి అధికారులతో ఆయన నేరుగా సంభాషిస్తారు. వెనెంజులాలో భూకంప బాధితులకు సకాలంలో మద్దతు సహాయం అందించినందుకు గాను భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వెనెంజులా విదేశాంగ మంత్రి ఇవాన్ గిల్ కృతజ్ఞతలు తెలియజేశారు. భూకంపం వల్ల ప్రభావితమైన వారికి చికిత్స అందించేందుకు ఆపరేషన్ అమిస్తాద్లో భాగంగా ఏర్పాటు చేసిన భారత సైనిక క్షేత్రస్థాయి ఆసుపత్రిని గిల్ ఈరోజు సందర్శించారు. ఈ ఆసుపత్రి వెనెంజులా ప్రజలకు నిరంతరాయంగా ఉచిత వైద్య సేవలను అందిస్తోంది. ఈ సందర్భంగా వెనెంజులా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, ఈ క్షేత్రస్థాయి ఆసుపత్రిలో ప్రతిరోజు 400 మందికి పైగా రోగులకు చికిత్స అందుతుందని పేర్కొన్నారు. కాగా గత నెల జూన్ 24వ తేదీన 7.2 తీవ్రతతో సంభవించిన భూకంపం సమయంలో

0: వెనుజులా ప్రజలకు అండగా నిలిచేందుకు భారత్ ఆపరేషన్ అమిత్ సాద్ ను చేపట్టింది. ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పూర్తి వివరాలతో కూడిన తమ ఎన్యూమరేషన్ ఫామ్ను సమర్పించారు. ఢిల్లీలో జరుగుతున్న ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఉపరాష్టపతి భవన్లో జరిగిన ఈ గణన ప్రక్రియకు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల నమోదు అధికారి, బూత్ స్థాయి అధికారి సహకరించారని సోషల్ మీడియా వేదికగా ఉపరాష్టపతి తెలియజేశారు. జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రాష్టీయ పురస్కార్ పోర్టల్ ద్వారా 7వ జాతీయ జల పురస్కారాలను ప్రారంభించింది. జల సమృద్ది భారత్ అనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో దేశవ్యాప్తంగా రాష్టాలు, జిల్లాలు, వ్యక్తులు, సంస్థలు చేసిన విశేష కృషిని గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలను ప్రవేశపెట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దరఖాస్తులన్నింటినీ www.awards.gov.in అనే ఆన్లైన్ రాష్టీయ పురస్కార్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. పెరూ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన కైకో ఫుజిమురాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత్ పెరూతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉందని, వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. భారత్ పెరూ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఆ దేశ అధ్యక్షుడితో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఈ రోజు మాంచెస్టర్లో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ చెస్టర్ లే స్ట్రీట్లో వర్షం కారణంగా రద్దయింది. 3వ మ్యాచ్ జులై 7వ తేదీన నాటింగ్హామ్లో జరుగుతుంది. దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈ రోజు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2 రోజుల్లో తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, కోస్తా కర్ణాటక, తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిస్తాయని పేర్కొంది. ఫీఫా ప్రపంచకప్లో అమెరికాలోని కాన్సస్ సిటీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 ఫైనల్ మ్యాచ్లో కొలంబియా గానాను 1-0 తేడాతో ఓడించి తదుపరి రౌండ్కు చేరుకుంది. ఆట 14వ నిమిషంలో జాన్ అరియస్ గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. రౌండ్ ఆఫ్ 16లో కొలంబియా స్విట్జర్లాండ్తో తలపడనుంది. అంతకుముందు అమెరికాలోని అర్లింగ్టన్లో జరిగిన పెనాల్టీ షూటౌట్లో ఈజిప్ట్ ఆస్టేలియాను 2-2 తేడాతో ఓడించి 16వ రౌండ్కు చేరుకుంది. ఆకాశవాణి వార్తల ముంచి ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకార సే సమృద్ది అనే స్ఫూర్తి ఊతమిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ಆಕಾಶವಾಣಿ ಪ್ರಾಂತೀಯ ವಾರ್ತೆಗಳು ಸದೋತನದಿ ತುರಗಾ ಉಷಾರಮಣಿ. ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ತನ್ನ 27 ಪ್ರಜಾ ಜೀವಿತಾನ್ನಿ ಗುರುತು ಚೇಸುಕುಂಟೂ ಪ್ರಜಲ ಆಶೀಸ್ಸುಲತೋ ಸೇವಾ ಪ್ರಸ್ಥಾನಾನ್ನಿ ಕೊನಸಾಗಿಸ್ತಾನನ್ನಿ ಅನ್ನಾರು. ಪರ್ಯಟಕ ಆತಿಥ್ಯ ರಂಗಂಲೋ ತೆಲಂಗಾಣ ಅಮಲು ಜರುಗುತ್ತಿರುವ ಸಂಸ್ಕರಣೆಯನ್ನು ನೀತಿ ಆಯೋಗ ಪ್ರಶಂಸಿಸಿದ ಪಟ್ಲ ಪರ್ಯಟಕ ಶಾಖಾ ಮಂತ್ರಿ ಜುಬ್ಬಲ್ಲಿ ಕೃಷ್ಣಾರಾವ್ ಹರ್ಷಂ ವ್ಯಕ್ತಂ ಚೇಸಾರು. ಪೊಲೀಸ್ ಶಾಖಲೋ 20,000 ಖಾಳಿಲಗಾನು 5,000 ಪೋಸ್ಟ್ಲಕ್ಕೆ ಅನುಮತಿ ಇವ್ವಡಂ ಪಟ್ಲ ಬಿಜೆಪಿ ಶಾಸನಸಭಾ ಪಕ್ಷ ನೇತ ಯಲಟಿ ಮಹೇಶ್ವರ್ ರೆಡ್ಡಿ ನಿರಸನ ವ್ಯಕ್ತಂ ಚೇಸಾರು. ರಾಷ್ಟ್ರಲೋನಿ ಪಲು ಪ್ರಾಂತಾಲ್ಲೋ ಇವ್ವಳ ನುಂಚಿ 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జల్లో పర్యటిస్తున్నారు. 2006 మిడ్జల్ ZPTCగా తొలి విజయం సాధించిన రేవంత్ రెడ్డి అనంతరం MLC, MLA, MPగా ఎన్నికై 2023 ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మిడ్జల్ పర్యటనలో భాగంగా ఊర్కొండ పేటలో పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. తొలి రాజకీయ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు. మిడ్జిల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్థానిక నాయకుడు ద్యాపా గోపాల్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తారు. స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తన రాజకీయ ఎదుగుదలకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 ప్రజా జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. మిడ్జల్లో రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన రోజు నుంచి ప్రజల హృదయాల్లో రేవంత్ అన్నగా నిలిచిన ఈ ప్రయాణం తన జీవితంలో ప్రత్యేక ఛాయమని పేర్కొన్నారు. ఈ 2 దశాబ్దాల కాలంలో ప్రతి పోరాటంలో తనకు అండగా నిలిచిన ప్రజలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో ప్రజాసేవను మరింత విస్తరించేందుకు కృషి చేస్తానన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో శ్రామికుడిగా, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సేవకుడిగా మరింత బాధ్యతతో పనిచేస్తానని, ప్రజల హృదయాల్లో రేవంత్ అన్నగా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటానని ఆయన స్పష్టం చేశారు. పర్యాటక ఆతిథ్య రంగ అభివృద్దిలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను నీతి ఆయోగ్ ప్రశంసించడం రాష్ట్రానికి గౌరవ కారణమని పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇటీవల విడుదల చేసిన పర్యాటక ఆతిథ్య రంగాల వృద్ధికి అవకాశాల విస్తరణ అనే నివేదికలో తెలంగాణ పర్యాటక విధానాలను నీతి ఆయోగ్ ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు. తెలంగాణ పర్యాటక విధానం 2025

0: 2030 దేశీయ అంతర్జాతీయ నుంచి మంచి స్పందన లభిస్తుందని మంత్రి చెప్పారు. ప్రపంచ స్థాయి పర్యాటక మౌలిక వసతులతో తెలంగాణను దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కృష్ణారావు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పనులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆదేశ్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆదేశ్ శ్రీనివాస్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
1: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన విద్యా శాఖలు పేరు మార్పు తీసుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యా శాఖను కూడా తన దగ్గర పెట్టుకొని సమూహంలో మార్పులు చేస్తూ పేదలందరికీ కూడా కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి విద్యను అంటిపల్లించబడిన లక్ష్యంతో అనేకమైనటువంటి నూతన నరువులకు శ్రీకారం చుడుతున్నారని మీరు చూశారు.
0: స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క, మంత్రి వాకిటి శ్రీహరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకుంటూ వారి త్యాగస్ఫూర్తి భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని క్షత్రియ సేవా సమితి బహుకరించిన అంబులెన్స్ ను మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ అధికారులకు అందజేశారు. భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిన్న న్యూఢిల్లీలో జరిగిన మీడియా కమ్యూనికేషన్ నోడల్ అధికారుల జాతీయ సదస్సులో తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖకు చెందిన జిల్లా ప్రజా సంబంధాలు మీడియా సోషల్ మీడియా నోడల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ స్వేచ్ఛాయుతమైన పారదర్శకమైన ఎన్నికల నిర్వహణలో మీడియా ప్రజా సంబంధాల అధికారుల పాత్ర కీలకమన్నారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో తప్పుడు ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ అధికారిక సమాచారాన్ని ప్రజలకు వేగంగా చేరవేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో డిజిటల్ సాంకేతికత వినియోగం, సోషల్ మీడియా సవాళ్లు, పెయిడ్ న్యూస్ నియంత్రణ, ఓటర్ సేవలను ఒకే వేదికపై అందిస్తున్న ఈసీఐ నెట్ వినియోగంపై అధికారులకు అవగాహన కల్పించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కుమరయ్య వర్ధంతి సందర్భంగా రవీంద్ర భారతిలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. దొడ్డి కుమరయ్య ఆశయాలైన సమానత్వం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవాన్ని భావితరాలకు చేర్చడం అందరి బాధ్యత అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రభాకర్ చెప్పారు. విద్య సామాజిక వర్గాల అభివృద్ధికి ప్రధాన మార్గమని, ఉన్నత విద్యతోనే అన్ని రంగాల్లో పురోగతి సాధ్యమని కూడా మంత్రి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కోనేరుపల్లి గ్రామం ప్లాస్టిక్ రహిత గ్రామంగా అధికారులు ప్రకటించారు. ప్లాస్టిక్ నిషేధంపై ముందుగా ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వేస్ట్ పై గ్రామ పంచాయతీ ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారి గీత మాట్లాడుతూ గ్రామంలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
2: పదండి మండలంలోని కోనేరుపల్లి గ్రామ పంచాయతీలో ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడం కోసము గ్రామంలో ఒక శపథం చేయడం జరిగింది. ఏంటంటే ఈ రోజు నుండి ఎవ్వరం కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని ఎట్టి పరిస్థితుల్లో వాడమని ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గ్రామ సర్పంచ్ గారికి అధికారులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ,
0: తెలంగాణ పోలీస్ శాఖలో సుమారు 20,000 ఖాళీలుండగా ప్రభుత్వం కేవలం 5,000 పోస్టులను మాత్రమే భర్తీ చేయడానికి అనుమతించడం సహేతుకమైన చర్య కాబోదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఎల్లేటి మహేశ్వరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేస్తోందని ఎక్స్ వేదికగా విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పోస్టుల సంఖ్యను పరిమితి చేయడం సరికాదన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న పోలీసు ఉద్యోగార్థుల పోరాటాలకు బీజేపీ మద్దతుంటుందని ఆయన చెప్పారు. సంగారెడ్డిలోని సర్ సివి రామన్ సైన్స్ మ్యూజియంను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సైన్స్ ప్రయోగశాలలను సమర్థవంతంగా వినియోగించి విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పరిసరాల్లో లభ్యమయ్యే వస్తువులను ఉపయోగించి నిజ జీవితానికి అనుసంధానించే విధంగా బోధన చేపట్టాలని కూడా ఆయన చెప్పారు. ములుగు జిల్లా ఏటూరు నగర మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో ప్రైవేట్ పాఠశాలలు, వాటి వాహనాలకు గ్రామస్తులు నో ఎంట్రీ విధించారు. సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చేర్పించడంతో విద్యార్థుల సంఖ్య 13 నుంచి 126కి పెరిగింది. ఈ సందర్భంగా

0: ఈవో సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ ఇది ప్రభుత్వ విద్య బలోపేతానికి శుభ పరిణామమని అన్నారు.
1: అడ్మిషన్స్ పెరగడంలో ముఖ్య కారణము ఆ విలేజర్స్ అందరూ ప్రైవేట్ పాఠశాలకు పంపించమని ఒక గ్రామ సభలో నిర్ధారించుకుని తమ పిల్లల్ని అందరినీ ఆ స్కూల్లో చేర్పించడం జరిగింది. పిల్లలకు సరిపడా టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ కూడా ఆల్రెడీ స్కూల్ పాయింట్ కి చేర్చడం జరిగింది. ప్రైవేట్ స్కూల్ అని కాదని గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు జాయిన్ అవ్వడం ఇది ఒక శుభ పరిణామం. ఇలాగే కొనసాగితే మన గవర్నమెంట్ స్కూళ్లలో నో అడ్మిషన్ బోర్డు పెట్టే పరిస్థితి వస్తుంది.
0: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈవేళ నుంచి 3 రోజుల పాటు తెలంగాణలోని పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈ అల్పపీడనం రాబోయే 2 రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఉమ్మడి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు కెరమెరి మండలంలోని 11 గ్రామాల్లో సర్ ప్రక్రియపై నెలకొన్న సందిగ్ధత తొలగించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఆసిఫాబాద్ ఆర్డీఓ లోకేశ్వరరావు స్థానిక తహసీల్దార్తో కలిసి పరండోలి, ముఖదంగూడ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఎస్ఐఆర్ ఫోరాలు పంపిణీ చేశారు. విధి నిర్వహణలో ఉండగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రెవెన్యూ శాఖలో కారుణ్య నియామకాల కింద ఎంపికైన పలువురు అభ్యర్థులకు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి నియామక పత్రాలను నిన్న సాయంత్రం అందజేశారు. విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల ప్రజా జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజల ఆశీస్సులతో సేవా ప్రస్థానాన్ని కొనసాగిస్తానన్నారు. పర్యాటక ఆతిథ్య రంగంలో తెలంగాణ అమలు జరుపుతున్న సంస్కరణలు నీతి ఆయోగ్ ప్రశంసించడం పట్ల పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖలో 20,000 ఖాళీలకు గాను 5,000 పోస్టులకి అనుమతి ఇవ్వడం పట్ల బీజేపీ శాసనసభాపక్ష నేత ఈరెడ్డి మహేశ్వరరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈ వేళ నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వనితాలోకం.

0: ఆకాశవాణి వనితాలోకం ఈనాటి కార్యక్రమంలో డబ్బా సెంటిమెంట్ శ్రీమతి బుద్ధవరపు లావణ్య గారి కథానిక వింటారు.
1: ఎంత వెతికినా దొరకదేంటి అనుకుంటూ తను విపరీతంగా వెతికేస్తోంది వంటింట్లో. ఎక్కడా కనిపించడం లేదు. ఆ హడావిళ్ళు ఒక్కో గిన్నె పక్కకు జరుపుతుంటే ఆ పక్కన ఉన్న కప్పులన్నీ బళ్ళున కింద పడిపోయాయి. ఆ శబ్దానికి కవిత నిద్రలేచి టైం చూసేసరికి అప్పటికే ఆరైపోయింది. అమ్మ బాబోయ్, అప్పుడే ఆరైపోయింది, తొక్కలో గడియారం అప్పుడే కొట్టేయాలా అనుకుంటూ ఇంకా ఆలోచించే టైం లేక వెంటనే అరిచేతులు చూసుకుని ప్రభాతే కరదర్శనే అంటూ దండం పెట్టుకోబోతుంటే ఆ అరిచేతుల్లో నిత్యం లేవగానే మొబైల్ చూసుకునే విషయం గుర్తొచ్చి పక్కకి చూసుకుంది. ఆ పక్కన మొబైల్, నన్ను చూడవా, ఇటు రావా, కనీసం ఒక్కసారైనా నీ లేత చేతుల్లోకి తీసుకుని నన్ను లాలించవా అంటూ గారాలు చేస్తున్నట్టయింది. అటు ఇంకా చెయ్యి చాపుదాం అనుకునే లోపే ఇటు ఎందుకైనా మంచిదని పెట్టిన ఇంకో ఫోన్లో అలారం కొట్టడం మొదలుపెట్టింది. ఓయ్, ఇప్పుడు కాదులే, కాస్త ఓపిక పట్టు, వచ్చేస్తాగా అంటూ కళ్ళ అంచుల్లో నీళ్లు తిరుగుతున్నా పక్కకి మొహం తిప్పేసుకుని బాత్రూం వైపు పరుగు పరుగున అడుగులేసింది. చకచక తన కాలకృత్యాలు తీర్చేసుకుంటూనే కవిత గుడ్ మార్నింగ్ అంటూ రోజు పొద్దున్నే మెసేజ్ చేసే తన స్నేహితురాలు శోభ గుర్తొచ్చింది. స్పీడ్గా నోట్లో కదులుతున్న బ్రష్ కాస్త నెమ్మదించింది. ఇలా తలుచుకోగానే ఒకదాని వెంట ఒక మెసేజ్ కళ్ళ ముందు కదిలింది. నిజం, ఈ వర్చువల్ వరల్డ్లో ఏముంది అని అందరూ అనుకుంటారు, కానీ ఆ శోభ మెసేజ్ రాగానే చిన్నప్పటి నుంచి శోభ తను కలిసి చేసిన చిలిపి అల్లర్లు, రోజు ముందుగానే అనుకుని వేసుకునే ఒకే రంగు డ్రెస్సులు, ఎవరికీ చెప్పకుండా వెళ్లిన సినిమాలు, ఇంట్లో అబద్ధం చెప్పి డబ్బులు తీసుకుని వెళ్లి కొనుక్కుని తిన్న ఐస్ క్రీములు, ఒకళ్ళకన్నా ముందు

ఒకళ్ళకి పెళ్ళైపోతే తర్వాత రెండో వాళ్ళు అదే ఊర్లో ఉన్న సంబంధం చూసి చేసుకోవాలని గట్టిగా వేసుకున్న ఒట్లు ఇప్పుడు ఒకళ్ళు హైదరాబాద్లోనూ మరొకళ్ళు సరిగ్గా భూమికి మరో పక్క అమెరికాలోనూ ఉన్నామని దాదాపు 10 ఏళ్ల తర్వాత ఫేస్బుక్ ద్వారా తెలిసి మళ్లీ మాట్లాడుకోగలగడాలు. ఇలా రెండు జీవితాలు కళ్లకు కట్టినట్లు కనిపించి గతమెంత చిత్రం అనిపించదు? ఏం చేస్తాంలే అనుకుని ఏం లాభం? ఒక్క పావుగంట ముందర లేచుంటే ఆ మెసేజ్ చూసి వెంటనే రిప్లై ఇచ్చేదాన్ని కదా. ఇప్పుడు పాపం నా కోసం అది రాత్రి ఇంకో అరగంట ఎదురు చూడాల్సిందే అనుకుంటూ మొత్తానికి స్నానం దాకా బండి నడిపింది. ఇలా కుళాయి విప్పగానే వచ్చిన చల్లటి నీళ్లను చూడగానే చలికి కాస్త వణుకు పుట్టి గీజర్ వైపు గుర్రుగా చూసింది. అబ్బా, నా హడావిల్లో ఈ గీజర్ వేయడం మళ్లీ మర్చిపోయా. ఇప్పుడేమో టైం లేదు, చచ్చినట్టు చన్నీళ్లే దిక్కు మనకి అనుకుంటూ చకచక్క స్నానం కానిచ్చి బట్టల బీరువా వైపు నడిచేసరికి చక్కగా ఇస్త్రీ చేసే సర్ది ఉన్న ఎన్ని చీరలో కళ్ళకి ఇంపైన రంగుల్లో రా రా అంటూ పిలుస్తున్నాయి. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కట్టేసుకుందామా అని నాకు కూడా ఉంటుందే. కాకపోతే ఇప్పుడు ఒక్కో దానికి మ్యాచింగ్ బ్లౌజు, ఆ తర్వాత అదే మ్యాచింగ్లో పెట్టి కోటు, ఆ తర్వాత దానికి మ్యాచింగ్ శారీ పిన్ను, గాజులు, గొలుసులు, బొట్టు ఇన్ని తీసుకోని అన్నింటికీ నప్పే మేకప్ కూడా వేసుకుంటేనే గాని నాకేమో చీర కట్టుకున్నట్టు సంతృప్తి ఉండదు. ఇప్పుడన్ని చేసే టైం లేదు గాని పొండెహే, రేపు చూస్తాంలే, ఇప్పటికి ఈ నైటీ వేసేసుకుంటానే అంటూ దాదాపుగా ఊపిరి ఆడకుండా కూరేసినట్టు ఉండి ఎక్కడ ఒక్కటి కదిపితే జారిపోయి అన్నీ కింద పడిపోతాయో అనేంతగా సర్దిన చీరల అర నుంచి చూపులు పక్కకి తిప్పి తను మొన్న కోటి వెళ్ళినప్పుడు కొత్త మోడల్ మేడం అంటూ ఆ షాప్ వాడు అమ్మిన కొత్త నైటీ వేసేసుకుని వంటింటి వైపు అడుగులేసింది. వంటింటి దారిలోనే దేవుడి గది కనిపించగానే రెండు లెంపలు వేసేసుకుని కుంకుమ బొట్టు పెట్టేసుకుని ఏమీ అనుకోక దేవుడా రేపు అష్టోత్తరం చేస్తానుగా అని క్షమాపణ చెప్పేసుకుని వంటింట్లోకి అడుగుపెట్టింది. అప్పటికే నిద్రలో తన సెంటిమెంట్ బాక్స్ కనిపించలేదు అనే కల రావడం, పైగా ఆలస్యంగా నిద్ర లేవడం, అన్నింటికీ పరుగులు పెట్టాలనే ఆలోచన ఇవన్నింటితో విసుగ్గా ఉంది పొద్దున్నే. కానీ అక్కడ చూస్తూనే ముద్దొచ్చే కిచెన్ గట్టు కాస్త మనసు తేలికపరిచింది. పోన్లే, ఈ హడావి టైంలో ఏ గిన్నె ఎక్కడ పెట్టాలో అర్థం కాక గట్టంతా వాడేసిన గిన్నెలు, తోమాల్సిన గిన్నెలు, ఆ పైన తోమేసిన గిన్నెలు, నిన్న రాత్రి తీసేసిన డబ్బాలు ఇన్ని చూడాలంటే ప్రాణం ఉసూరుమనిపోతుంది. పైగా ఆ ఇరుగ్గట్టు మీద వంట పనిలో మునిగి వేడి గిన్నెలకి చేతులు తగిల్చేసుకుని ఎన్నిసార్లు తను చేయి కాల్చుకోలేదు అనేసుకుని వంటకి సిద్ధం చేస్తూనే ఒక పక్క పాలు, ఇంకో పక్క అటు వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం అన్నీ ఒకదాని వెంట ఒకటి అలవాటుగా చేస్తూ పోతోంది. చేస్తోందన్న మాటే గాని తన బాక్సు కల మాత్రం ఇంకా తన్ని వీడిపోవడం లేదు. నిజానికి ఆ బాక్సు కల్లోకి వచ్చిందంటే ఆ రోజు తనకి చాలా తేడాగా ఉంటుంది. ఇదివరకు కూడా ఆ బాక్సులో చాక్లెట్లు ఉన్నట్టు కల వచ్చినప్పుడు తనకు ఆఫీస్లో ప్రమోషన్ ఇచ్చి టీమ్ లీడ్గా కూర్చోబెట్టారు. మరోసారి ఆ బాక్సులో ఏదో సరుకు పాడైపోయినట్టు కలొచ్చిన రోజు తనని తన బాసు చివాట్లు పెట్టాడు. ఇలా ఇదివరకు ఎన్నో సందర్భాల్లో ఆ బాక్సు కల్లోకి రావడం తనకి ఓ సెంటిమెంట్గా మారిపోయింది. ఈ ఆలోచనల మధ్యలోనే ఓసారి గడియారం వైపు దృష్టి సారిస్తోంది. ఎక్కడ టైం అయిపోతోందో అనుకుంటూ ఇంతలో బుజ్జిగాడిని నిద్రలేపి వాటిని రెడీ అవ్వమని బాత్రూంలోకి తోసేస్తూ వీడొకడు ఎన్నిసార్లు చెప్పినా రాత్రి ఆలస్యం అయ్యే వరకు ఆ టీవీలో కార్టూన్లు చూస్తూనే ఉంటాడు, వీడికి తోడు వెళ్ళ నాన్న, చెప్తే వినకుండా వాడితో నేను ఆడుకోవద్దా అంటూ ఇదో తొక్కలో సెంటిమెంటు. నాకేమో పొద్దున్న వీడిని నిద్రలేపి టైంకి రెడీ చేసి పంపేసరికి తాతలు దిగొస్తున్నారు, చెప్తే ఒక్కళ్ళకి అర్థం కాదు చస్తున్నా వీళ్లతో అని మనసులోనే అటు ఏడు తరాలని ఇటు ఏడు తరాలని అష్టోత్తరాలతో తిట్టేసుకుని మళ్లీ అటు కూస్తున్న కుక్కర్ని కట్టేయడానికి పరుగు పెట్టింది. ఇంతలో అత్తగారు పద్మావతి, అమ్మాయి అంత హడావిడిగా పరుగులు పెట్టకపోతే ఒక అరగంట ముందు లేవచ్చుగా, ఏంటోనమ్మా మేం చెప్తే వింటారా ఏం, ఈ కాలం అమ్మాయిలకి అత్తగారు రామా అన్న బూతుమాటలాగే వినిపిస్తుంది, నాకెందుకొచ్చింది గాని నాకు ఓ కప్పు కాఫీ పెట్టి ఇవ్వు తల్లి అన్నట్టు ఆ ఇన్స్టెంట్ కాఫీ పొడి నిన్న సాయంత్రమే నిండుకున్నట్టుంది, కాస్త నా మొహన ఫిల్టర్ కాఫీ పడేసి నీ పనులు చేసుకో, తాగేసి నేను స్నానం చేసి పూజకు కూర్చుంటా అంటూ అనేవన్నీ అనేసి సాగతీతలలోనే ఇంకో పని చెప్పేసి వెళ్ళిపోయింది. చెప్పుకోవడానికి ఎంత మంచిదో గాని ఈవిడ తక్కువదేం కాదు. ఒక పక్క ఇన్ని పనులు, ఇంకో పక్క టైం అయిపోతోందని తొందరపడుతున్నా అన్నీ తెలిసి కాఫీ పొడి అయిపోయిందంటూ ఇప్పుడు రాగాలు. ఎలా చెప్తుందో చూడు, పైగా ఇప్పుడు ఫిల్టర్ కాఫీ కూడా ఇవ్వాలట అని కాస్త గొణుక్కుంటూ పైకి మాత్రం అలాగే అత్తయ్య గారు అనేసి విసురుగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఫిల్టర్కి నీళ్లు పెట్టి అవి మరుగుతుంటే ఆ నీళ్ళలా తన మనసు కూడా మరిగిపోతోంది. చూడు ఇన్ని జరుగుతుంది.

నా పెద్ద మనిషి మాత్రం ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నాడో, నా కష్టం అసలు చెప్పినా అర్థం కాదు అని పనిలో పని ఆ పెద్ద మనిషిని కూడా మనసారా తిట్టేసుకుంది. ఇంతలో గుమ్మంలో, అమ్మా నాకు ఇడ్లీ వద్దు, నేను మ్యాగీ తింటాను అంటూ మారం చేస్తున్న బుజ్జిగాడు కనిపించాడు. అత్తగారికి ఇడ్లీ, భర్తగారికి ఉత్తప్పం, వీడికి మ్యాగీ, తనకి ఇలా ఉన్న ముగ్గురికి తలోటీ చేసేసరికి విసుగు పుట్టి ఉన్నవాటన్నింట్లోనూ తనకి సులువుగా ఏదనిపిస్తే అది లేదా పాలో నీళ్లో తాగేసి సరిపెట్టేసుకుంటుంది. తన మీద తనే బోలెడు సెల్ఫ్ పిటీ చూపించేసుకుంటూ, ఒరేయ్ అసలే టైం అయిపోతుంటే ఇప్పుడు నీకు మ్యాగీ ఏంట్రా, మ్యాగీ సాయంత్రం చేసి పెడతాలే, ఇప్పుడు ఇడ్లీ తినేసాయ్ అని కాస్త కసురుతూ వాడి మొహంలో రంగులు మారడం చూసి నెమ్మదించి అన్నట్టు, ఈరోజు పొటాటో ఫ్రైమ్స్ చేసి పెడుతున్నా తెలుసా బాక్స్లో, నువ్వు బ్రేక్లో ఒక్కటి కూడా మిగల్చకుండా తినేసేయి అని కాస్త గారం చేసింది. ఆ పాటి గారానికే వాడు కళ్ళు మెరుపులు మెరుస్తూ ముద్దుగా, వావ్ మమ్మీ నా ఫేవరెట్, అన్నీ తినేస్తా అంటూ ముద్దు పెట్టేసరికి ఆమెలోని అమ్మ అంతవరకు ఉన్న అలసటంతా మర్చిపోయి కరిగిపోయింది. ఈలోగా, అదేమిటమ్మా కాఫీ ఇవ్వమన్నాను, నా స్నానం కూడా అయిపోయింది, కాస్త అదేదో ఇచ్చేస్తే నేను పూజలో కూర్చుంటాను అంటున్న అత్తగారి మాటలకి కొడుకు ప్రేమ మైకల నుంచి బయటకొచ్చి చకచక వంటింట్లోకెళ్ళి అప్పటి వరకు మరిగి గిన్నెలో మూడొంతులైన పాలు చూసి నాలుగు కరుచుకుని, ఇందాకే పెట్టాను మర్చిపోయినట్టున్నాను వెధోగోల అనుకుంటూ ఆ ఫిల్టర్ డికాషన్ వేసి చిక్కని కాఫీ పట్టుకెళ్లి అత్తగారికి అందించింది. ఈరోజు పాలు చిక్కగా పోసినట్టున్నాడు ఆ పాలవాడు ఇన్నాళ్ల నుంచి చెప్తుంటే అనుకుంటూ, ఈరోజు కాఫీ బాగుంది కవిత, రోజు డికాషన్ కాఫీనే ఇవ్వు, నాకు ఆ ఇన్స్టెంట్ కాఫీ నచ్చడం లేదు అంటూ చెప్పేసి పూజ గదిలోకి వెళ్ళిపోయింది అత్తగారు. ఇదంతా ఒకెత్తు. ఈలోగా భర్త నిద్రలేస్తూనే పెట్టే హడావుడి ఒకెత్తు కవితకి. అది గుర్తురాగానే, అమ్మ బాబోయ్ బాక్సులు సర్దాలి, అయినా ఈ పని మనిషి మంగమ్మ ఇంకా రాలేదు, ఏమైందో ఇంత ఆలస్యం అయిపోయింది అనుకుంటూనే ఫోన్ తీసి పై ఫ్లోర్లోని ఝాన్సీకి ఫోన్ చేసింది. ఏంటో ఈ ఝాన్సీ ఇంట్లో పనిచేస్తేనే గాని ఈ ఇంటికి రాదా మంగమ్మగారు, వాళ్ళ ఇంట్లో ఏమి తవ్వి పాత్రేస్తారో గాని అని తిట్టుకునే లోపే ఇటు ఝాన్సీ కాలెత్తడం, అటు మంగమ్మ ఇంట్లో అడుగు పెట్టడం రెండూ ఒకేసారి జరిగాయి. హాయ్ కవిత, సారీ నోయ్, నిన్న రాత్రి మా ఇంట్లో చిన్న డిన్నర్ పార్టీ జరిగింది, తన కొలీగ్స్ వచ్చారు, ఆ గిన్నెలు ఎక్కువ ఉండడం, పైగా ఎక్కడ సరుకులు అక్కడ పడి ఉండడం వల్ల పని లేట్ అయింది, అందుకే మంగమ్మని సర్దేసి వెళ్ళమన్నాను. అయ్యో నీకు లేట్ అయిందని చూడలేదు కవిత, నువ్వు కాల్ చేసేదాకాను అంటూ లంగనాచి దీర్ఘాలు తీస్తూ చెప్పింది. ఇంత చెప్పాక ఇంకేమంటాం అనుకుని, అబ్బే అదేం లేదోయ్, అసలు వచ్చిందా రాలేదా అడుగుదామని అంతే, వచ్చిందిలే ఉంటాను మళ్లీ మాట్లాడతా అని బై చెప్పేసి కాల్ కట్ చేసింది. మంగమ్మ, నీకు తెలుసు కదా బుజ్జిగాడికి సారికి బాక్సులు కావాలి, తొందర ఉంటుంది, రోజూ చెప్పినా కొత్తే, కాస్త త్వరగా రావచ్చు కదా అని తిట్టకుండానే నెమ్మదిగా చెప్పి ముందు ఆ బాక్సులు తోమి ఇవ్వి, వేరే బాక్సులు ఉన్నాయేమో వెతికే పనిలో పడింది. మంగమ్మ, ఇదిగోండమ్మా బాక్సులు అంటూ కొన్ని బాక్సులు తోమి అక్కడ గట్టు మీద పెట్టేసి తన పనిలో తను నిమగ్నమైంది. దాన్ని చూస్తూనే గట్టిగా చెప్తే కోపం వచ్చి మానేస్తుందేమోనన్న భయం, నెమ్మదిగా చెప్తే కనీసం చేయమకుట్టినట్టుగా కూడా ఉండదు దీనికి, నా కర్మ కాకపోతే అటు ఆఫీసులో బాస్కి ఇటు అత్తగారికి కూడా భయపడే పని లేదు గాని దీనికి మాత్రం భయపడే పని పెట్టావు భగవంతుడా అనుకుంటూ బాక్సులోకి పదార్థాలు అలవాటు ప్రకారం సర్దడం మొదలుపెట్టింది. అక్కడ ఉన్న ఒక్కో బాక్స్కి వెనక ఒక్కో కథ ఉంది. వాటిని చూస్తూనే గతంలోకి వెళ్లిపోయింది కవిత యథావిధిగా. అది తను 10వ తరగతి చదువుతున్నప్పటి రోజులు. అప్పటిదాకా పొద్దున్నే స్కూల్కి చెద్దన్నం తినేసి వెళ్లిపోతే మళ్లీ ఇంటికి 4 గంటలకు స్కూల్ బెల్ కొట్టాక వచ్చేదాకా ఆకలేసేది కాదు. కానీ నాన్నకి కొత్తగా బదిలీ అయి ఉన్న ఊళ్ళో స్కూల్ కాస్త దూరం ఎక్కువై ఇంటికి వచ్చే టైంకి ఆకలి దంచేసేది. అందుకే అమ్మ మొట్టమొదటిసారి టిఫిన్ బాక్స్ కొని అందులో ఇంటర్వెల్లో తినడం కోసం జంతికలు, చెగోడీలు, వేరుశనగుండలు లాంటివి పెట్టేది. తనకి ఆ బాక్స్ భలే అనిపించేది. ఆ తర్వాత స్కూల్ అయిపోయి కాలేజీ చదువు కూడా అయిపోయినా ఆ బాక్స్ మాత్రం తన మొట్టమొదటి బాక్స్ అవడం వల్లనేమో ఇంట్లో ఉన్నప్పుడు కూడా తను ఏదైనా చిరుతిండి తినాలి అంటే ఆ బాక్సులోనే తెచ్చుకుని తినేది. అదేంటి ఆ బాక్సు కొస విరిగిపోయింది కదా, అదే పట్టుకు వేలాడతావేంటి అన్నా సరే వినకుండా తను మాత్రం అందులోనే తినేది. పెళ్ళయి అత్తారింటికి వచ్చేటప్పుడు వాళ్ళమ్మ రకరకాల స్టీల్, సెరామిక్, ప్లాస్టిక్, నాన్ స్టిక్, ఇత్తడి, రాగి, గాజు ఇలా ఏ వెరైటీ వదలకుండా అన్నీ సెట్లుగా కొనిపెట్టింది. అన్నీ తీసుకెళ్తూ ప్యాకింగ్లో తన మొదటి డబ్బాని మాత్రం వదలలేదు. వాళ్ళమ్మ, అదేమిటే ఇక్కడంటే సరే కానీ మీ అత్తారింట్లో అలా సొట్టబడిపోయి కొసలు విరిగిపోయిన బాక్సు పట్టుకెళ్తే వాళ్ళు నవ్వుతారే, పైగా మా గురించి ఏమైనా అనుకుంటారు, నీకేమైనా పిచ్చా ఏమైనానా అంటే, అదేంటమ్మా ఇన్నిచ్చావుగా ఈ ఒక్కటి చూసి ఏమీ అనుకోరులే, ఒకవేళ ఏమైనా అనుకున్నా నేను చూసుకుంటా అంటూ ఆ బాక్సుని మాత్రం తన పెట్టెలో భద్రంగా పెట్టుకుని మరీ పట్టుకొచ్చుకుంది. ఇంత

అదేమైనా ఇత్తడిదా లేక వెండిదా అంటే స్టీల్ బాక్సే, అయినా అంత పిచ్చేంటో మరి అనుకుంటూ వెళ్లిపోతోంది మనసు. ఇంతలో అమ్మా ఆటో అంకుల్ వచ్చేశాడు అంటూ బుజ్జిగాడు గుమ్మల్లోంచే అరుస్తున్నాడు. బయట నుంచి వినిపిస్తున్న హార్న్ మోతకి స్పృహలోకి వచ్చేసి చకచక బాక్సు సర్దేసి వాడిని ఆటో దగ్గరికి తీసుకెళ్లి లోపల కూర్చోబెడుతూ, బుజ్జి సరిగ్గా క్లాసులు విను, పెట్టిన బాక్సులో టిఫిన్ తినేసాయి సరేనా అని చెప్తూ పోతోంది. కవితమ్మ అదేదో ఇంట్లో చెప్పి తీసుకురావచ్చు కదమ్మా, ఇప్పటికే ఆలస్యమైపోయింది, పైగా మీరింకా మాట్లాడుతూ ఉంటే నేనింకా ఇంకో ఇద్దరిని ఎక్కించుకుని అప్పుడు వెళ్లాలి స్కూల్కి, ఆ పక్క వీధిలో కమలమ్మ మీకన్నా ఆలస్యం చేసేస్తుంది అని విసుక్కుంటూనే అన్నీ తిట్టేసి బయ్యమంటూ బయలుదేరాడు ఆటోవాడు. ఆ మా పెద్ద చెప్పొచ్చేవులే, అక్కడికేదో రోజు త్వరగా వచ్చేసే మొహమే విడిది, పైగా నాకే నీతులు చెప్తున్నాడు, దారిన పోయే ప్రతోడు నాకు చెప్పేవాడే, వేస్ట్ ఫెలో అని పొద్దున్నే తిట్లు తిన్న కోపంలో వాడిని మరికొన్ని తిట్టేసుకుని ఇంట్లోకి వచ్చింది. వంటింట్లోకి వెళ్లి ఆ మిగిలిన వంటేదో పూర్తి చేసుకుని ఆ పెద్ద మనిషికి కూడా బాక్సు పెట్టాలి కదూ అనుకుంటూ బాక్సులకేసి మరోసారి చూసిందో లేదో వాటి మధ్య ఎర్రని మూతతో మెరిసిపోతున్న టప్పర్ వేరే డబ్బా కనిపించింది. ఇదేంటి మంగమ్మ ఈ బాక్సు, ఆ మధ్య మనం పోయిందనుకున్నట్టున్నాం కదా, ఎక్కడుంది అంటూ కోలగా బుజ్జిగా సరిగ్గా ఒక మనిషికి సరిపడా టిఫిన్ పెడితే సరిపడేలా ఉన్న ఒక ఎర్రమూత ఉన్న బాక్సు తీసి కోల్పోయిన ఖజానా దొరికినంత ఆనందంగా కళ్ళు మెరిసిపోతుండగా అడిగింది. ఆ మధ్య నాకు మీరు ప్రసాదం పెట్టించినారు అమ్మగారు, నేను పట్టుకెళ్ళాక మా ఇంట్లోనే ఉండిపోయింది. ఈలోగా మా ఆడబడి చూస్తే ఆ రోజు చేసిన పచ్చడి ఆమెకి బాక్సులో పెట్టి మా అత్తగారు ఇచ్చినారంట, ఆవిడ గోరు నిన్నొచ్చి ఇచ్చింది అంటూ దాని వెనక కథ చెప్పింది. అదేమిటి మరి, నీ దగ్గర ఉందని చెప్పలేదు, సరేలే ఇప్పటికైనా తెచ్చావు. ఇదే కాదు, ఇంకా మనవి ఇంకో మూడు బాక్సులు కూడా కనిపించడం లేదు, మీ ఇంట్లో ఉన్నాయేమో వెతుకుంటే చూసి తెచ్చేయి అనేసి వెనక్కి తిరిగితే దాని కోపాన్ని చూడాలేమోనని భయపడుతూనే తన కోపాన్ని అణగదొక్కుని బయటికి వచ్చేసింది. ఇదిగో కవిత, ఈరోజు నేను త్వరగా వెళ్ళాలి, నాకు బాక్సు సర్దేశాయి అన్న ఆ పెద్ద మనిషి మాటలు లోపల నుంచే వినిపించాయి. అదేంటి, రాత్రే చెప్పొచ్చు కదా, నేనింకా పులుసు పెడుతున్నా, ఒక్క పావుగంటైనా టైం కావాలి అందే అసహనంగా. అన్నీ కంగారే కానీ చెప్పడం మాత్రం తెలియదే అని తిట్టుకుంటూ, మర్చిపోయాను కవిత, కాస్త ఏదుంటే అది ఇచ్చేసాయి, లేదంటే ఈరోజుకి బయటికి తినేస్తాలే అన్నాడు. ఇంకా చిరెత్తుకొచ్చేసింది, ఇప్పటికే అన్నం వండేశా, పైగా పులుసు కూడా మీకు సరిపడా పెట్టేశా, ఇప్పుడు మీరు తినను అంటే అదేమో సాయంత్రానికి మిగిలిపోతుంది, పైగా ఎవరికి వాళ్లే సాయంత్రం వేడిగా ఫ్రెష్గా ఉంటే తప్ప తినరు, ఇది ఏం చేసుకోను అని కోపంగానే అనేసి, సర్లేండి నా పాటలేవో నేను పడతాను, మీరు బయట తినేసేయండి అనేసి మళ్లీ విసవిస వంటింట్లోకి వెళ్లిపోయి అక్కడి బాక్సులు అలమారులో సర్దడం మొదలుపెట్టింది. అందరికీ అన్నీ అందిస్తూనే ఇంకా ఏదో ఎక్కడో మర్చిపోవడము, ఏదో తక్కువ అవడము, ఇలా రోజూ ఏదో ఒకటే, ఏం జీవితమో దేవుడా అనుకుంటూ ఆ ప్రవాహంలోనే అటు మంగమ్మను చూసి కూడా జాలేసింది. ఇది కూడా నాలాగే పాపం ఆడదే కదూ, నేనేనయ్యం, ఒకింట్లోనే పనిచేస్తున్నాను, అది నా ఇల్లే, అది పాపం నాలుగిళ్లలో పనిచేసి వచ్చిన ఆ 4 రూపాయలు ఇంటి ఖర్చులకే సరిపెట్టేస్తుంది, పైగా ఆ మొగుడితో దెబ్బలు కూడా తింటుందట పాపం అనుకున్న వెంటనే మనసు కరిగి, మంగమ్మ నీ పని అయ్యి వెళ్ళిపోయేటప్పుడు చెప్పు, కాస్త పులుసు అన్నం వేడిగా ఉంది తినేసి పిల్లలకి ఏదైనా తీసుకెళ్దుగాని అంది. అది వినగానే మంగమ్మకి కళ్లలో నీళ్లు చిప్పిలినట్లయింది. అమ్మగోరు ఇక్కడ వద్దులేండి, ఇంటికి తీసుకెళ్తా, పిల్లలు నేను తింటాం అంటూ తన కోసం పక్కకి తీసిపెట్టిన కప్పులో పులుసు పళ్ళెల్లో అన్నం అక్కడున్న బాక్సులో పెట్టుకుని బయలుదేరి వెళ్ళింది. ఇదిగో కవిత, ఇదంతా రోజు ఉండేదే గాని, రా కలిసి టిఫిన్ తిందాం అని పిలిచింది అత్తగారు. అంతవరకు జరిగిందంతా ఆమె గమనిస్తూనే ఉంది. ఇప్పటి ప్రపంచపు అలవాట్లు, ఆదరా బాదరా బతుకులు ఆమెకు నచ్చవు, అలాగని కోడలంటే కోపం మాత్రం లేదు. అందుకే రోజంతా ఎవరెలా ఉన్నా పొద్దున టిఫిన్ మాత్రం ఆమెతో కలిసే చేస్తుందామె. తనకు తెలుసు కాబట్టి ఆ వస్తున్నాను అత్తయ్య అని పలికి అత్తగారికి ప్లేట్లో ఇడ్లీ పెట్టి తన కోసం ఇంకో ప్లేట్లో ఇడ్లీ పెట్టుకుని సాంబారు కప్పులో వేసి అత్తగారికి ఇచ్చేసింది. తన కోసం సాంబార్ వేసుకుందాం అంటే తన బాక్సు కనిపించడం లేదని తను ఇందాక సర్దిన అలమారులు కూడా వెతుకుతోంది, ఎక్కడ పెట్టేసానో ఏంటో అనుకుంటూ, కవిత ఇడ్లీ చల్లారిపోతోంది రా త్వరగా అంటూ అత్తగారు పిలుస్తోంది. అదోలా మొహం పెట్టుకుని వస్తున్న కోడల్ని చూసి, ఏమైంది మొహం అలా పెట్టేవే, సాంబార్ అయిపోయిందా, పోనీ ఇది నువ్వు తిను నాకు పచ్చడి చాలు అంటోంది ఆవిడ. అది కాదత్తయ్య, నా బాక్సు కనిపించడం లేదు, మీకు తెలుసు కదా అది నా సెంటిమెంట్ అని, ఇప్పుడు సాంబార్ వేసుకోవడానికి అది లేదు అంటున్న కోడల్ని చూసి కోపం నవ్వు కలిసి ఒకే

0: సారి వచ్చాయి అత్తగారికి. నా మొహంలా ఉంది, బాక్స్ అక్కడే ఉంటుందిలే, ఓ పూటకి బాక్స్ లేకపోతే ఏమైపోతుంది, ఆ గిన్నెలో ఎక్కడో పెట్టేసి ఉంటుంది, రా ఆలస్యం అవుతోంది అంటున్న అత్తగారి మాట కాదనలేక తినలేక తినలేక ఒక ఇడ్లీ తినేసి ఆఫీస్కి బయలుదేరిపోయింది. ఆఫీస్కి వెళ్ళిందన్న మాటే గాని ఏ పనిలోనూ మనసు లగ్నం కావటం లేదు. ఏమైందే అలా ఉన్నావు, అదేంటి నీ మెయిల్ మళ్ళీ నీకే పంపించేస్తున్నావు అంటూ తన ఫ్రెండ్ సుజాత పిలిచే వరకు అదే ధ్యాసలో ఉంది కవిత. ఆ పిలుపుకి ఉలిక్కిపడి తన కంప్యూటర్ స్క్రీన్ చూసుకుంటూ, ఇంకా నయ్యం నువ్వు ఆపావు కాబట్టి సరిపోయింది, లేదంటే సీసీలో మన బాస్ని పెట్టా, ఆయనకు కూడా వెళ్లిపోయేది, పెద్ద ప్రమాదం నుంచి తప్పించావు సుజాత, థ్యాంక్సే అని చెప్పి అది కాస్త నీరసంగానే కూర్చుంది. ఏదో ఒకలాగా పని లంచ్ టైం వరకు కానిచ్చాక లంచ్ టైంలో ఇద్దరూ కూర్చున్నప్పుడు, ఏమైందే ఎందుకంత పరధ్యానం అంది సుజాత. నీకు నా బాక్స్ కథ తెలుసు కదే, ఆ బాక్స్ కనిపించడం లేదు, ఈరోజు పొద్దున్న తినడానికి కూర్చునే టైంకి అది కనిపించకపోయినప్పటి నుంచి నాకు మనసంతా అదోలా ఉందే అంది. నా మొహంలో ఉంది నీ డబ్బా సెంటిమెంట్, నీ విరిగిపోయిన డొక్కు డబ్బా ఎవడెత్తుకుపోతాడే, నిన్న నాకు ఉప్మా తెచ్చావుగా, పైగా నా కూతురికి ఇష్టమని దానికోసం తెచ్చావు ఆ బాక్స్లో, గుర్తులేదా, ఇదిగో అది నీకోసం చాక్లెట్లు పంపించింది అంటూ ఇచ్చేసరికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది కవితకి. మర్చిపోయానే, ఇంకా నయం ఎక్కడ మా పని మనిషి తీసుకుపోయిందో అని దాన్ని అనుమానించాను, అడగలేదు, సాయంత్రం అడుగుదాం అనుకుంటుండగా నువ్వు విషయం చెప్పావు, నీ వల్ల మరో పెద్ద ప్రమాదం తప్పింది ఈరోజు అంటూ సుజాత చేతులు పట్టుకుని ఊపేస్తూ, బాబు నాకొక ఫుల్ మీల్స్ అంటూ ఆర్డర్ ఇచ్చింది ఆ క్యాంటీన్ అబ్బాయికి. ఇంటికి వస్తూనే జరిగిందంతా అత్తగారికి చెప్తే ఆవిడ పడి పడి నవ్వింది. నీ డబ్బా సెంటిమెంట్ నవ్వినట్టే ఉందమ్మాయి అంటూ, సరేగాని ఒక కప్పు ఫిల్టర్ కాఫీ ఇస్తావేంటి అందామె.
1: ఇంతవరకు డబ్బా సెంటిమెంట్ శ్రీమతి బుద్ధవరపు లావణ్య గారి కథానిక విన్నారు. ఇప్పుడు కొన్ని లలిత గీతాలు. ముందుగా నీలో నీవై నీకై నీవై, కె కళ్యాణ వసంత్ గారి గానం, సంగీతం కలగా కృష్ణమోహన్.

తర్వాత వినండి. ఒక్కసారి ఒక్కసారి మళ్ళీ ఒకసారి. శ్రీ కళ్యాణ వసంత్ గారి గానం, సంగీతం కలకా కృష్ణమోహన్.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం వింటారు. కార్యక్రమంతో నేను మీ ఆకాశవాణి నేస్తం మాటేటి ఉపేంద్ర.

కార్యక్రమంలో మొదటి శ్రోత ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి కన్నాపాసి బాలాపాసి అరుణాదేవి అరుణ్ కుమార్ అమృత బబిత కృష్ణచరిత చాపెల్ చైతు అక్షయ్ అమృత అనుష అనుదీప్ కీర్తి నాగరాజు శతాక్షి అంబు జశ్వంత్ భానురాజ్ రాజ్విక రాజా మోనిక రాధాపాసి బావాపాసి రోహిత్ రోషిణి రోహితవల్లి ఇంకా ఉమా పార్వతీబాయి చోటాపురన్పాసి ఉమాశంకర్ ఎండి షాకీర్ షహేజాది మెహ్రాన్ రామ్ఫల్ జి వెంకటేశ్వరరావు జగన్మాత బొలిశెట్టి సుందర్రాజు సత్యభామ వీరంతా కోరుతున్న ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన విక్రమ్ చిత్రం నుండి. వినండి మీ అందరి కోసం ఈ పాట.

కిన్నెర్లహరి శ్రోతలకు ఉన్న చిత్రగీతల కార్యక్రమంలో మీరు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే మరి ఆలస్యం ఎందుకు? ఒక కార్డ్ మీద పాట మీ పేర్లు రాసి మాకు పంపించవలసిన మా చిరునామా కిన్నెర్లహరి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, 5071118. కార్యక్రమంలో తర్వాత పాట మాయాబజార్ చిత్రం నుండి ఘంటసాల లీలా పాడిన ఈ పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగరం మండలం గరీబ్పేట నుండి నర్సింగ్, వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు, వినండి మీకోసం.

కార్యక్రమం తర్వాత శ్రోత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబర్ బస్తీ నుండి భారతలాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలీబాయి, రాజ్ నందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్య లోత్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోత్, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరంతా కోరుతున్న ఈ పాట చక్రవాకం చిత్రం నుండి.

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఏళ్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి వీరంతా కోరుతున్న పాట కళ్యాణ వీణ చిత్రం నుండి ఈ పాట.

എസ്പി ബാലസുബ്രഹ്മണ്യം പി സുശീല പാടിന ప్రజారాజ్యం చిత్రం నుండి పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుండి ఎన్ అప్పారావు వెంకట నరసమ్మ కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా వారి కుటుంబ సభ్యులు వినండి మీకోసం ఈ పాట.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత శ్రోత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెహ్రూ బస్తీ నుండి ఏనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, వేదాంశ్, మోహిత్, సిద్ధార్థ, కార్తిక మరియు వారి కుటుంబ సభ్యులు వీరు వినిపించమంటూ రాస్తున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం నుండి.

సంగారెడ్డి జిల్లా హతినూర మండల్ చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య. వినండి మీ అందరి కోసం సంధ్యా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

భద్రాచలం ఏరియా గన్నవరం గ్రామం నుండి షరీఫ్, బేరి సత్యవతి, కాశిని నర్సమ్మ, సక్కుబాయి, సూర్యనారాయణ, సావిత్రి వీరంతా కోరుతున్న పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన స్వర్ణకమలం చిత్రం నుండి.

కేజే ఏస్తాసు చిత్ర పాడిన అల్లుడు గారు చిత్రం నుండి పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమున్నీసా, షరీఫ్ ఖాన్, అలీం పాషా. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ ఇల్లందు కాలరీస్ కళాసిబస్తి నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మి, కళ్యాణ చక్రవర్తి యాదవ్, రూపేష్ కుమార్ యాదవ్, ఫణికర జస్వంత్ కుమార్ యాదవ్, దూడం ఉమాశంకర్, జాడి పెంటయ్య, శివకుమార్ ఖండేల్వాల్, కీన్స్ జగల్, కిషోర్ ఖండేల్వాల్, భూతడ మురళీధర్, కొండా వీరయ్య, లక్ష్మీనారాయణ పరిచూరి. వినండి మీకోసం ఈ పాట.

ఇల్లందమండలం బాలాజీనగర్ నుండి మోకాల సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, ప్రసాద్, అనిత, చంద్రశేఖర్, శ్రీనివాసరావు, పప్పి, సుమతి, ఆక్రూ, కన్నపాసి, చిన్నపాసి, షకీర్, చరణ్, తేజ, కావేరి, రామకృష్ణ, సుజాత, వీరంతకు

పాడుతున్న పాట బడిపంతులు చిత్రం నుండి. ఇదే పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, నాగచైతన్య, శ్రీదేవి, ధరణి, కొర్స, రేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి, నాగస్వప్న. వినండి, మీ అందరి కోసం ఈ పాట.

కొండవీటి రాజా చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి ఆలపించిన పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు గుండేటి వెంకట్రాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, మంజుల, ఆదినారాయణ, మురిపేటి స్వరూప, నాగయ్య, వీరంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం నుండి కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ సులానగర్ నుండి నిత్య, పూజ, లక్ష్మి, దీక్షిత, అన్విత, హప్స మరియు వారి మిత్ర బృందం. వినండి మీకోసం ఈ పాట.

0: లడక్ లడక్ ధడక్
1: పుట్టని దులని తవ్వే వాళ్ళకి పుట్ట గతులనే చెరిపేస్తా వేట పనులను

0: சதுரங்க வீராங்கமே, அம்மம்மா சதுரங்கமே. அல்லே அம்மா.
1: కార్యక్రమంలో తర్వాత పాట జయం మనదీర చిత్రం నుండి పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ నుండి, బొమ్మలగుడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, ఇంకా ఇదే పాటను వినిపించమంటూ జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర. వినండి.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్జ్ పై ఏకచిత్ర గానం శీర్షికన పద్మాలయ పిక్చర్స్ వారి అల్లూరి సీతారామరాజు చిత్రం నుండి పాటలు వింటారు గాయని గాయకులు శ్రీశ్రీ కొసరాజు, డాక్టర్ సి నారాయణ రెడ్డి, ఆరుద్ర. సంగీతం పి ఆదినారాయణరావు. వినండి పద్మాలయ పిక్చర్స్ వారి అల్లూరి సీతారామరాజు చిత్రం నుండి పాటలు.

తనువులో నాడు అణువున తరతరాల పోరాటం తన రూపే దాల్చింది ఝాన్సీరాణి కరవాలం కలియను వాలా బాగున జరిగిన మారణ కాండ తలచి ఎదురవేశాడు.

స్వరాజ్యం జన్మ హక్కు అని సాటిన మహారాష్ట్రం. హింసకు ప్రతిహింస అన్న వీరభూమి పాంచాలం అన్నిటికీ నెల.

జాతి పౌరుషం నిలబెడతాం, జాతి పౌరుషం నిలబెడతాం, ఏడుకొక్క తల ఎగరేస్తాం. కొండ దేవత నిన్ను కొలిచేమమ్మా, కోటి కోటి దండాలు.

0: నీకు ఎదురు నిలుస్తాం,
1: మన ఫిరంగులను మసి మసి చేస్తాం,
2: మసి మసి చేస్తాం.

మీరింతవరకు పద్మాలయ పిక్చర్స్ వారి అల్లూరి సీతారామరాజు చిత్రం నుండి పాటలు విన్నారు. గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎల్లారీశ్వరి. ఈ పాటలకు సాహిత్యం అందించారు శ్రీశ్రీ, కొసరాజు, డాక్టర్ సి నారాయణ రెడ్డి, ఆరుద్ర. సంగీతం పి ఆదినారాయణరావు. ఈనాటి ఏకచిత్రగానం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసై జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: చిత్రగీతాలు వింటున్నారు. వినబోయే పాట బంధం చిత్రం నుండి ఈ పాట.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన జస్టిస్ చౌదరి, క్షమించండి జస్టిస్ చక్రవర్తి చిత్రం నుండి ఈ పాట.

మీరు విన్న ఆ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన నోమో చిత్రం నుండి. వినబోయే పాట కాంచన సీత చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: ఇప్పుడు వినండి జూలై చిత్రం నుంచి అడ్నాన్ సమీ పాడిన పాట.
1: ఇంతకీ నీ పేరు చెప్పలేదు
2: మధు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: 100.1 మెగాహెర్ట్స్ పై చిత్ర గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి రగడ చిత్రం నుంచి హరిహరన్, శ్రీవర్ధిని, తమన్ పాడిన పాట.

0: సందమామ లాంటి మోము, నువ్వు పువ్వు లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదవి, కలుపు పూల వంటి కళ్ళు, జామపండు లాంటి బుగ్గ, బెల్లం ముక్క లాంటి గడ్డం, వలపు శంఖమంటి కంఠం, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివి వెనకనెందుకున్నావే జడా.
1: ఆ బుగ్గలు సాగదీస్తావు, ముక్కుని పిండుతావు, పెదవులు చుర్రుకుంటావు, గడ్డాన్ని కొరుకుతావు, ముద్దులు గుత్తులు గిచ్చుళ్ళు నొక్కుళ్ళు అదేమిటంటే ఆరళ్ళు గీరళ్ళు శృంగారం పేరుతో కింగిరాలు తిప్పుతావని ఇలా వెనకాల ఉన్నా నీ పక్క చూపులు వెనక చూపులు ఎంచక్కా కనిపెడుతున్నా. అవసరమైతే పని పడుతున్నా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: రామ్ చిత్రం నుంచి హరిహరన్ శ్వేత పాడిన పాట వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్వేతమోహన్ పాడిన పాట వింటారు, చిత్రం రంగ్దే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: RX 100 చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి పాడిన పాట వింటారు.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పలువురు ప్రసంగిస్తున్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు సూచనలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అవినీతి పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టివేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. వివిధ కీలక రంగాలలో సన్నద్దతను సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలంగాణ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం జడ్పీటీసీగా 20 ఏళ్ల క్రితం తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విజయానికి సహకరించిన నాయకులు కార్యకర్తలను ఈరోజు ఆత్మీయంగా కలుసుకున్నారు. జిల్లా నాయకులు అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన పాత మిత్రులతో కలిసి ఆనాటి ఎన్నికల జ్ఞాపకాలను ఎమరేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు రేవంత్ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రాజకీయ ప్రస్థానాన్ని అభినందించారు. మిడ్జిల్ మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: నిస్సహాయులుగా ఈ మండలం నిలబడడానికి వీల్లేదు. ఈ మండలం అభివృద్ధి జరగాలి. ఈ మండలం ఈ జిల్లాకి ఆదర్శంగా నిలబడాలి. అందుకే ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మండలాన్ని మీరు దత్తత తీసుకుని ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను మీరు నిరంతరం నా మిత్రుడుగా పర్యవేక్షించాల్సిన బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి నేను కోరుకుంటున్నా. మిడ్జిల్ ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది అని చెప్పి ప్రభుత్వ
0: హైదరాబాద్ సింగరేణి భవన్లో సంస్థకు సంబంధించి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కార్మికుల దుస్తులు ధరించడాన్ని తాను ఎంతో గర్వంగా భావిస్తున్నట్లు, ఇది కేవలం యూనిఫాం మాత్రమే కాదని, కార్మికుల శ్రమ, ధైర్యం, అంకిత భావానికి వారి చెమటచుక్కకు ప్రతీక అని కొనియాడారు. బొగ్గు కార్మికుల సమస్యలపై ఏ సమావేశానికి వెళ్లినా ఆయా కంపెనీల యూనిఫాం ధరించే సంప్రదాయాన్ని కొనసాగించడం సంతృప్తినిస్తోందన్నారు. దేశ ఇంధన భద్రతకు అండగా నిలుస్తున్న ప్రతి సింగరేణి కార్మికుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అవినీతితో తెలంగాణ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టివేశాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. వేములవాడలో వివిధ అభివృద్ది పనులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, అవినీతి పాలన వల్ల తెలంగాణ భవిష్యత్తులో శ్రీలంక, పాకిస్తాన్ దేశాల తరహాలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ అప్పుల ఊబి నుంచి రాష్ట్రం బయటపడాలంటే తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామాల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను నేరుగా కేటాయిస్తుంటే ఇక్కడి పాలకులు ఆ నిధులను పంచాయతీ ఉద్యోగుల జీతాల కోసం మళ్లిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో గ్లో పీస్ అంతర్జాతీయ శాంతి సదస్సు ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా శాంతిని నెలకొల్పడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏకైక ఆశాకిరణమని పేర్కొన్నారు. ఈ సదస్సు ద్వారా పాఠశాల విద్యార్థులు, ఇతరులు కలిసి ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 100,000 పోస్టు కార్డులను పంపుతున్నట్లు తెలిపారు. స్కూల్ యాజమాన్యం జనజాగృతిలో భాగంగా ఈ సదస్సును నిర్వహించి ప్రపంచానికి గొప్ప సందేశాన్ని అందించడాన్ని ఆయన అభినందించారు. వివిధ కీలక రంగాలలో సన్నద్దతను సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలంగాణ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున జిల్లా స్థాయి ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్దం చేయాలని, విత్తనాలు, ఎరువుల లభ్యతను తెలుసుకోవాలని, పంటల మార్పిడిని ప్రోత్సహించాలని ఆదేశించారు. దీంతోపాటు సీజనల్ వ్యాధుల నివారణకు వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండాలని, సురక్షితమైన తాగునీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని, పాఠశాల మధ్యాహ్న భోజన వంటశాలల మౌలిక వసతుల కోసం స్థలాల గుర్తింపును వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. పోలీస్ ఉద్యోగాల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో నిరసన తెలుపుతున్న నిరుద్యోగ అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. యువకులపై కేసులు నమోదు చేసి వారిని పోలీస్ స్టేషన్కు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని, అంతేకాకుండా ఉద్యోగ ఖాళీల సంఖ్యను పెంచడంతో పాటు నియామక ప్రక్రియను

వేగవంతం చేయాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ, ఎమ్మెల్యే నెల్లికంటి సత్యం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొమరయ్య త్యాగం నిజాం నిరంకుశత్వానికి, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని మరింత ఉధృతం చేసిందని కొనియాడారు. నేటి పాలకులు ప్రజా హక్కులను కాలరాస్తున్న తరుణంలో సామాజిక న్యాయం కోసం దొడ్డి కొమరయ్య ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య త్యాగం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయం బీసీ అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దొడ్డి కొమరయ్య పోరాటం తెలంగాణ చరిత్రలో నిలిచిపోయిందని, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం ఆయన త్యాగనిరతి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడమే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి విక్రమార్క పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేవలం 27 ఏళ్ల ప్రాయంలోనే గిరిజనుల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం అల్లూరి చేసిన త్యాగం అనిర్వచనీయమని, ఆయన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆర్డీఎస్డీఈ సంయుక్తంగా నిర్వహించే అప్రెంటిస్షిప్ కమ్ జాబ్ మేళా ఈ నెల 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 5 జిల్లాల్లో జరగనుంది. మేడ్చల్ మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హనుమకొండ, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లోని ఎంపిక చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ డ్రైవ్లను నిర్వహిస్తారు. ఇటీవల ఉత్తీర్ణులైన వొకేషన్ విద్యార్థులు, ఫ్రెషర్స్ ఈ మేళాకు అర్హులు. దీని ద్వారా అభ్యర్థులకు నేరుగా ప్లేస్మెంట్తో పాటు నెలకు 9,600 రూపాయల స్టైఫండ్ లభిస్తుంది. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు తమ రెజ్యూమేలను, సర్టిఫికెట్లను, గుర్తింపు కార్డులతో ఈ డ్రైవ్కు హాజరు కావచ్చు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ద్వారా సాధికారత మార్గాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం 2018 నుంచి విస్తృతమైన ఆటోమొబైల్ పరీక్షలు, సంప్రదింపుల బ్యాకప్తో కొనసాగుతున్న ఒక శాస్త్రీయమైన ప్రక్రియ అని పరిశ్రమ నిపుణులు తెలిపారు. ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, టయోటా, కిర్లోస్కర్ మోటార్స్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం, ఇథనాల్ అనేది మొక్కల ఆధారితమైన అత్యంత స్వచ్ఛమైన ఇంధనం. ఇది వాతావరణ మార్పులపై సమర్థంగా పోరాడుతూ కర్బన ఉద్గారాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పకడ్బందీగా నిర్వహించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ బీఎల్ఓలను ఆదేశించారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ 3వ వార్డులో 1,33,134 పోలింగ్ కేంద్రాల పరిధిలో బీఎల్ఓలు నిర్వహిస్తున్న ఈ ప్రక్రియను పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పలువురు ప్రసంగిస్తున్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు సూచనలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతి పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టివేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొల్లిపాక శంకరరావు. 7:45 కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ 8 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 మధురిమ ఆపాత మధురమైన సినీ గీతల కార్యక్రమం. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈపూట ప్రసారంలోని కార్యక్రమాలు. ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు. రేపు ప్రభాత ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యస్తుతి ఇంకా సన్నతి గీతాలు వింటారు. 6:30 సుభాషితం ప్రసారమవుతుంది. సమర్పణ యాదల చంద్రశేఖర్ బాబు. 6:35 రైతు సమాచారంలో ఉద్యాన పంటల్లో ఈ మాసంలో చేపట్టాల్సిన వ్యవసాయ పనుల వివరాలు వింటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ఈ మాసపు పాట ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:30 రసమయి సాహితీ కార్యక్రమం, తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం. 46వ భాగంలో కాలం సాయికుమారి గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. 7:45 వన మహోత్సవాలలో భాగంగా ప్రకృతిని ప్రేమిద్దాం శ్రీ కె మర్వి రాజశేఖర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కొలిపాక శృంగరరావు. 8:30 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శృంగరరావు. 9:30 ఏకచిత్రగానం ప్రసారమవుతుంది. 10:00 11:00 తిరిగి 12:10 చిత్రగీతాలు వింటారు. 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో టీఎస్ఈఎంఆర్ కొత్తగూడెం విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 2:30 కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. 3:00 నాటకం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 4:00 తిరిగి 5:00 చిత్రగీతాలు వింటారు. రేపు 2వ ప్రసారంలో 6:35 చిత్రగీతాలు వింటారు. 7:15 జానపద సంగీత కార్యక్రమంలో ప్రేమ్ కుమార్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. 7:45 కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 9:30 మనోరంజన్ హిందీ చిత్రగీతాల కార్యక్రమం. 10:00 మధురిమ ఆపాత మధురమైన సినీ గీతల కార్యక్రమం. ఇవి ఈపూట రేపటి ప్రసార విశేషాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు. ముందుగా స్కంద చిత్రం నుంచి నకాస్ అజీజ్ సౌజన్య భార్గవ పాడిన పాట

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు, అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకుల్లో పాలిపోయిన పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చ లేదా తెలుపు రంగు చారలుగా ఈనెల ప్రక్కన కనబడుతుంది. ఈ నెల మధ్య చిల్లగా మారిన ఆకు భాగాల్లో కుళ్ళు మచ్చలు వచ్చి అవి పెద్దవై ఒకదానితో ఒకటి కలిసిపోయి చారలు చారలుగా ఆకు నిలువున చీల్చినట్లు కనపడతాయి. మ్యాంగనీస్ లోపము నివారణకు ఎకరాకు 2.5 కిలోల మ్యాంగనీస్ సల్ఫేట్ను 450 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక పీక పురుగు, కాండం తులుసు పురుగు ఈ చెరుకు నాటిన నుండి చెరుకు నరికే వరకు ఈ పురుగు పైరును ఆశించి బాల్యదశలో పీక పురుగుగా, కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా చెరుకు పైరును నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షాధారపు చెరుకుపై ఎక్కువగా ఉంటుంది. లోతైన కాలువలో ముచ్చెలను నాటాలి. వీలైనంత తక్కువ వ్యవధిలో దగ్గర దగ్గరగా నీటి తడులు ఇవ్వాలి. మొక్క తోటల్లో నాటిన 3వ రోజున కార్సి తోటల్లో కార్సి చేసిన వెంటనే ఎకరాకు 1.25 టన్నుల చొప్పున చెరకు చెత్త కప్పాలి. మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి నాటిన 4, 6, 9 వారాల్లో పిచికారి చేసుకోవాలి. ఇక ట్రైకోగ్రామా కలోనిస్ గ్రుడ్డు పరాన్న జీవిని ఎకరాకు చెరుకు నాటిన 30 రోజుల నుండి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి. ఈ విధంగా చెరుకు పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు మన శాస్త్రవేత్తలు రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. ఇక కంది పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు ఈ విధంగా ఉన్నాయి. యాసంగి కంది ప్రస్తుతం పరిపక్వత దశ నుండి కోత దశలో ఉంది. 80% పైన కాయలు పరిపక్వత చెందినట్లయితే పంట కోతకు సిద్ధంగా ఉన్నట్లుగా నిర్ధారించి పంటను కోసి 1-2 రోజులు చేనులోనే ఎండిన తర్వాత పంటను గుళ్లుగా పెట్టి వారం 10 రోజులకు నూర్పిడి చేసినట్లయితే గింజలోని తేమ చాలా వరకు తగ్గి నూర్పిడి సులువుగా జరుగుతుంది. ఆ తర్వాత గింజలను 9-10% తేమ వరకు ఉండే విధంగా బాగా ఎండనిచ్చి నిల్వ చేయాలి. కోతకు 3-5 రోజుల ముందు క్వినాలిపాస్ 25% ఈసీ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినచో నిల్వలో పురుగు తాకిడిని ముఖ్యంగా బ్రూచిడ్స్ ఆశించకుండా కాపాడవచ్చు. నిల్వ చేసేటప్పుడు బాగా ఎండనిచ్చి ఆ తర్వాత ఏదైనా వంట నూనె 5 మిల్లీలీటర్లు కిలో గింజలకు పట్టించి నిల్వ చేసినచో నిల్వలో పురుగు ఉధృతి తగ్గించవచ్చు. ఇక పెసర మినుము గురించి, మెట్టలో అయితే విత్తిన వెంటనే ఎకరాకు లీటరు పెండామితాలిన్ 200 లీటర్లు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఊదా గడి జాతి కలుపు నివారణకు వరి మాగాణంలో పైరు విత్తిన 20-25 రోజుల మధ్యలో ఎకరాకు 250 మిల్లీలీటర్లు ఫినాక్సిప్రాప్ పి ఇథైల్ లేదా 400 మిల్లీలీటర్లు క్విజలాపాస్ ఇథైల్ 200

లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి ఊదను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఊదతో పాటు వెడల్పాటి కలుపు జాతి మొక్కలు ఉన్నట్లయితే ఎకరాకు ఇమాజితాఫీ 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటి తడుల గురించి ఈ విధంగా, బెట్ట పరిస్థితుల్లో అవసరం మేరకు కీలక దశలో 1-2 తడులు ఇచ్చినచో మంచి దిగుబడులు సాధించవచ్చు. వేసవిలో నీటిపారుదల క్రింద పండిస్తారు, కానీ ఆలస్యంగా విత్తినప్పుడు చివరిలో పైరు బెట్టకు గురే అవకాశం ఉన్నది. కాబట్టి అవకాశం ఉన్న చోట పైరు పూత దశకు ముందుగా అనగా 30 నుండి 40 రోజుల వయసులో తేలికపాటి నీటి తడి ఇవ్వాలి. సాధారణంగా మొత్తం పంట కాలంలో 300 నుండి 450 మిల్లీలీటర్ల నీరు అవసరం ఉంటుంది. ఇక సస్యరక్షణ విషయానికి వచ్చే తెల్లదోమ గురించి, ఈ పురుగులు ఆకులలోని రసాన్ని పీల్చడమే కాక పల్లాకు తెగులను కూడా వ్యాపింపజేస్తాయి. తెల్లదోమ నివారణకు ఎస్ఫేట్ 1 గ్రాము లేదా ప్రొఫినోపాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిటామాపిరేట్ 0.2 గ్రాములు లేదా థయామిథాక్సామ్ 0.2 గ్రాములు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్

ఉంటుంది. ఇక సస్యరక్షణ విషయానికి వచ్చే తెల్లదోమ గురించి, ఈ పురుగులు ఆకులలోని రసాన్ని పీల్చడమే కాక పల్లాకు తెగులను కూడా వ్యాపింపజేస్తాయి. తెల్లదోమ నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా ప్రొఫినోపాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిటామాపిరేట్ 0.2 గ్రాములు లేదా థయామిథాక్సామ్ 0.2 గ్రాములు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక తామర పురుగుల గురించి, ఈ పురుగులు పైరు తొలి దశలు ఎక్కువగా ఆశించి ఆకుల రసాన్ని పీల్చి నష్టాన్ని కలగచేయటమే కాకుండా ఆకుముడత అనే వైరస్ను వ్యాపింపజేస్తాయి. తామర పురుగులను నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా థయామిథాక్సామ్ 0.2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక శనగ పంట విషయానికి వస్తే, పంట పరిపక్వత దశకు చేరిన తర్వాత ఆకులు కాయలు పసుపు రంగుకు మారి ఆ తర్వాత వరిగడ్డి రంగుకు మారుతుంది. ఆకులు పూర్తిగా రాలిపోయి మొక్కలు ఎండిపోతాయి. మొక్కలను మొదలు వరకు కోసి కుప్పగా వేసుకొని ట్రాక్టర్తో తొక్కించి లేదా కర్రలతో కొట్టి కాయలను గింజలను వేరు చేసుకోవాలి. యాంత్రికంగా కంబైన్డ్ హార్వెస్టర్తో కూడా ఈ పంటను కోసుకోవచ్చు. ఇక కోత అనంతర జాగ్రత్తలు ఈ విధంగా: పంట కోసిన తర్వాత గింజలు తగినంతగా ఎండు వరకు ఆరబెట్టాలి. నూర్పిడి యంత్రాలతో కానీ చేతితో కానీ మార్చుకోవచ్చు. దుమ్ము, ధూళి, తాలు, గింజల విత్తనాలను తొలగించి నిల్వ చేసుకోవాలి. నిల్వ చేయడానికి విత్తనాలలో తేమ 9% మించకుండా ఉండాలని ఈ విధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మన రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నారు ఈ కంది పంటలో చేపట్టవలసిన పనుల గురించి.

మొహరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. చిత్రసీమలో ఇప్పుడు పసివాడి ప్రాణం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి మరియు బృందం పాడిన పాట విందాం. వేటూరి రచన, చక్రవర్తి సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలో మే ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పిన సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు విందాం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాలు తదితర అంశాలు భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దోహదపడ్డాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో పెరుగుతున్న కాలేయ సంబంధ వ్యాధులు, డయాబెటీస్ కేసులను ఎదుర్కొనేందుకు ఉద్యమ స్థాయిలో అవగాహన పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమాపేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో భాగంగా రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈవేళ ప్రారంభమవుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్ లో 105,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇది రాష్టంలో మౌలిక సదుపాయాలు, ఇంధనం, రవాణా, ఉపాధి కల్పనకు పెద్ద ఊపునిచ్చింది. తన ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బలోత్రా జిల్లాలోని పచ్పద్రా వద్ద దేశంలోనే అత్యంత ఆధునికమైన గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను ఆయన దేశానికి అంకితం చేశారు. రిఫైనరీలో అత్యాధునిక కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. జైపూర్ మెట్రో ఫేజ్ 2కి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఎటువంటి అభివృద్ది జరగని ఖాళీగా ఉన్న స్వచ్ఛమైన భూమిపైన మొదటి నుండి నిర్మించే చమురు, గ్యాస్ లేదా ఖనిజాల పారిశ్రామిక ప్రాసెసింగ్ ప్లాంట్ ను గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ అంటారు.

0: ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణలు 21వ శతాబ్దంలోనే అతిపెద్ద ఇంధన సంకోభాన్ని ప్రేరేపించాయని, అయితే భారత్ సకాలంలో తీసుకున్న నిర్ణయాలు, సమర్థవంతమైన దౌత్యం, జాతీయ వనరుల వివేకవంతమైన నిర్వహణ ద్వారా ఈ సవాలును విజయవంతంగా అధిగమించిందని అన్నారు. అనేక దేశాలు ఇంధన కొరతతో కొట్టుమిట్టాడుతుండగా భారత్ సంకోభాన్ని ఖచ్చితంగా అంచనా వేసి సమర్థవంతమైన వ్యూహాన్ని రూపొందించి దేశ ఇంధన భద్రతను కాపాడేందుకు తన దౌత్య శక్తిని ఉపయోగించిందని ఆయన చెప్పారు. గతంలో 25 నుంచి 26 దేశాల నుండి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే భారతదేశం ప్రస్తుతం తన ఇంధన వనరులను దాదాపు 40 దేశాలకు విస్తరించిందని చెప్పారు. భారత్ తన రిఫైనింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుందని, ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రిఫైనింగ్ దేశంగా అవతరించిందని కూడా ప్రధానమంత్రి గుర్తు చేశారు.
1: आज इस रिफाइनरी को देश को समर्पित किया गया है. ये रिफाइनरी यहाँ हजारों लोगों के रोजगार का माध्यम बनेगी. मैं राजस्थान के युवाओं को इस रिफाइनरी की विशेष तौर पर बधाई देता हूँ. आज का दिन साक्षी है कि बीजेपी सरकारें परियोजनाओं को सिर्फ शिलान्यास करके नहीं छोड़ती है, बल्कि हम उन परियोजनाओं को पूरा करने के लिए भी दिन रात एक कर देते
0: हैं. पचपद्रा रिफाइनरी भारत अभिवृद्धि చెందిన స్వయం సమృద్ధ దేశంగా మారే ప్రయాణంలో ఒక మైలురాయి లాంటి ప్రాజెక్ట్ అని ప్రధానమంత్రి అన్నారు. ఈ రిఫైనరీ వేలాది మందికి ఉపాధి అవకాశాలు సృష్టిస్తుందని, పశ్చిమ రాజస్థాన్ లో పారిశ్రామిక అభివృద్ధికి పెద్ద ఊపునిస్తుందని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలు నెలకొన్నప్పటికీ దేశీయంగా వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరగకుండా ప్రభుత్వం నిరోధించిందని కూడా ప్రధానమంత్రి చెప్పారు. ఈ సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియా సెమీకండక్టర్ మిషన్ కు భారీ ఊపునిస్తూ గుజరాత్ లోని సనంద్ లో సిజీ సెమీ అవుట్ సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేసిన ఈ కేంద్రం దేశ సాంకేతిక తయారీ ప్రయాణంలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. సనంద్ చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి ఈ హైటెక్ ప్లాంట్ ను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ కేంద్రం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఏటా గరిష్టంగా 500 కోట్ల సెమీకండక్టర్ చిప్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది మెమరీ స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడానికి కూడా సహాయపడుతుంది.
1: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमीकंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमीकंडक्टर प्लांट में भी चीप ప్యాకేజింగ్ కా కమర్షియల్ ప్రొడక్షన్ షురు హో రహా హై.
0: ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి దేశంలో 3వ సెమీకండక్టర్ చిప్ తయారీ కేంద్రం ప్రారంభమైందని, వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి ప్రారంభించడం ఒక పెద్ద మైలురాయని పేర్కొన్నారు. ఆధునికీకరించిన ఉడాన్ పథకం ప్రారంభం కావడం భారత ప్రాంతీయ అనుసంధాన ప్రయాణంలో తదుపరి అధ్యాయాన్ని సూచిస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ లో రామ్మోహన్ నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 28,840 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ప్రారంభించిన ఈ పథకం టియర్2 టియర్3 నగరాల్లో అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. ఈ పథకం 100 కంటే ఎక్కువ కొత్త విమానాశ్రయాలు, 200 హెలిప్యాడ్ల అభివృద్దిని సులభతరం చేస్తుందని, దీని వల్ల లక్షలాది మంది ప్రజలకు అందుబాటు ధరలో విమాన ప్రయాణం కల సాకారమవుతుందని, ఎదుగుతున్న భారత ఆకాంక్షలను అనుసంధానిస్తుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో కాలేయ వ్యాధుల వ్యాప్తిని, టైప్2 డయాబెటీస్ తీవ్రతను అరికట్టేందుకు ముందస్తు ఆరోగ్య సంరక్షణ, విస్తృత ప్రజా చైతన్యంతో కూడిన ఒక జాతీయ స్థాయి మిషన్ మోడ్ స్పందన అవసరమని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో లివర్ అండ్ మెటబాలిక్ డిసీజెస్ నెట్వర్క్ 3వ వార్షికోత్సవ సభను ఉద్దేశించి డాక్టర్ సింగ్ మాట్లాడుతూ, ఈ వ్యాధులు ఇప్పుడు మునుపటి కంటే చాలా చిన్న వయసులోనే కనిపిస్తున్నాయని, దీనివల్ల ఈ సవాలు కేవలం ఒక వైద్యపరమైన సమస్యగానే కాకుండా అంతకు మించి మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ మెటబాలిక్ ప్రొఫైల్ గురించి ప్రస్తావిస్తూ, దేశంలో ప్రజలు జన్యుపరమైన లక్షణాల వల్ల పొట్ట భాగంలో కొవ్వు పెరుకుపోవడం, ప్రత్యేకమైన భారతీయ ఫెనోటైప్ లక్షణాల కారణంగా మన దేశం జనాభా మధుమేహం, ఫ్యాటీ లివర్, గుండె సంబంధిత వ్యాధుల

0: బారినపడే అవకాశం ఎక్కువగా ఉందని మంత్రి చెప్పారు. శాస్త్రీయ సంస్థల మధ్య మరింత సమన్వయం ఉండాలంటూ దేశంలో విస్తరిస్తున్న బయోటెక్నాలజీ పర్యావరణ వ్యవస్థ, జీనోమ్ మిషన్, పెద్ద ఎత్తున జరుగుతున్న జీన్ సీక్వెన్సింగ్ కార్యక్రమాలు భారత్ లో ప్రత్యేకమైన వ్యాధుల సరళిని అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాయని చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమాపేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఆగస్టు 13వ తేదీ వరకు కొనసాగుతాయి. జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమాపేశాలు నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు చెప్పారు. ఈ సమాపేశాలు జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై అర్థవంతమైన చర్చలు, నిర్ణయాలపై దృష్టి సారిస్తాయని కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని రాత్రికి రాత్రే ప్రవేశపెట్టలేదని, ఒక క్రమబద్దమైన దశల వారీ శాస్త్రీయమైన ప్రక్రియ ద్వారా దీన్ని అమలు చేశామని పారిశ్రామిక నిపుణులు తెలియజేశారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇంజనీయర్స్ ఇండియా లిమిటెడ్ మాజీ చైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్ వర్తికా శుక్లా ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని నిర్మాణాత్మక చర్చలు, స్టేక్ హోల్డర్ సంప్రదింపుల కోసం 2018లోనే బహిరంగంగా అందుబాటులో ఉంచామని తెలియజేశారు.
1: The ethanol blending program, particularly in 2018, it was in a structured manner put out for discussion and deliberation by all stakeholders. It is supported by scientific evidence, extensive testing by the automotive manufacturers and the agencies who support them, namely the Automotive Research Association of India. And also it is in line with the global best practices which is followed to green the fossil fuels to lower the carbon emissions.
0: అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణ మిషన్ లో భారత్ అందిస్తున్న సుదీర్ఘ సహకారానికి ఒక ముఖ్యమైన గుర్తింపు లభించింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని పర్మనెంట్ ఆపరేటింగ్ బేస్ సఖ్యలో జరిగిన అధికారిక మెడల్ పెరేడ్ కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్ కింద సేవలందిస్తున్న 651 మంది భారతీయ సైనిక సిబ్బందికి ప్రతిష్టాత్మకమైన యునైటెడ్ నేషన్స్ మెడల్ బహుకరించారు. యునైటెడ్ నేషన్స్ శాంతి భద్రతల మిషన్ కింద భారత బలగాలు ప్రదర్శించిన వృత్తిపరమైన నిబద్ధత, ఆపరేషనల్ ఎక్సలెన్స్ మొదలైన వాటి గుర్తింపుగా ఈ పథకాలు ఇచ్చారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ నుంచి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఈ రాత్రి టెక్సాస్ లోని హ్యూస్టన్ లో జరిగే తొలి మ్యాచ్లో కెనడా మొరాకోతో భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు తలపడుతుంది. రౌండ్ ఆఫ్ 16 లో మరొక మ్యాచ్లో ఫిలడెల్ఫియాలో పారాగ్వే ఫ్రాన్స్ జట్లు తెల్లవారుసమున 2:30 గంటలకు తలపడతాయి. విశేషాలు మరొకసారి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాలు భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దోహదం చేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో పెరుగుతున్న కాలేయ సంబంధ వ్యాధులు, డయాబెటీస్ కేసులు ఎదుర్కొనేందుకు ఉద్యమ స్థాయిలో అవగాహన పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమాపేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈ రోజు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:18. ఇప్పుడు ఇల్లు వాకిలి కార్యక్రమం విన్నాం.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
1: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
0: అదేలా?
1: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
2: ఇదెవరి నంబర్ బాబు?
1: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
0: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
1: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
2: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
1: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్తో

0: అని కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
1: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1800 1551 ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
2: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఈ నెల 6వ తేదీన జునోసిస్ డే సందర్భంగా జునోటిక్ వ్యాధులు, తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రత్యేక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలపాక శంకరారావు.

పురాతన కాలం నుండి మనుషులకు జంతువులతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉంది. పాలు, మాంసం, గుడ్లు, అలాగే రక్షణ కోసం జంతువులపై ఆధారపడుతున్నాం. అంతేకాకుండా వివిధ రకాలైన జంతువులను, అంటే కుక్క, గాడిద, కోతులు, గుర్రాలు, పిల్లులు, కోళ్ళు, ఆవులు, గొర్రెలు, మేకలు, ఇలాంటి వాటిని మచ్చిక చేసుకుని పెంచడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇప్పుడు ఇంట్లో ఒక మేలుజాతి కుక్కను పెంచడం సామాజిక హోదాగా కూడా మారిపోయింది. మనం నిత్యం పాల కోసం ఆవులను, గేదెలపైన, మాంసం కోసం గొర్రెలు, మేకలు, పందులపైన ఆధారపడిపోయాం. మాంసం, పాలు, గుడ్లు లేనిదే మానవ మనుగడ అసాధ్యంగా మారింది. ఇన్ని ప్రయోజనాలు, లాభాలు ఉన్న జంతువులు మనుషుల జీవితంలో భాగస్వాములుగా మారిపోయాయి. అయితే మనకు తెలియకుండానే జంతువుల నుండి మనుషులకు వివిధ రకాల వ్యాధులు సోకుతున్నాయి. ఈరోజే మరి ప్రపంచ జినోసిస్ డే. జినోటిక్ వ్యాధులు అంటే సహజంగా మనుషుల నుండి జంతువులకు, జంతువుల నుండి మనుషులకు వ్యాపించే వ్యాధులు. ఈ వ్యాధులకు కారణం బ్యాక్టీరియా, వైరల్, ప్రోటోజోవా, ఫంగస్, ఏదైనా కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషుల వ్యాధులలో దాదాపు 80% జినోటిక్ వ్యాధులే. అందువల్ల జంతువుల నుండి మనుషులకు సోకే వ్యాధుల గురించి విషయ పరిజ్ఞానం చాలా అవసరం అని శాస్త్రవేత్తలు ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీన, అంటే ఈరోజు ప్రపంచ జినోసిస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

పెంపుడు జంతువు కనబరిచే విశ్వాసం, దాని పట్ల మనం ఏర్పరచుకునే ఆత్మీయ అనుబంధం మనసుకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. అది మాటల్లో చెప్పలేనిది. మనిషి జంతువు మధ్య ఇలాంటి బంధం ఏర్పడితే అది కలకాలం కొనసాగుతుంది. ఈ బంధం గట్టిగా ఉండాలంటే మనము, మనం పెంచుకునే జంతువులు కూడా రెండూ ఆరోగ్యంగా ఉండాలి. మన ఆత్మీయ అనుబంధం వెనుక ప్రాణాలను హరించే అంటురోగాల ప్రమాదం కూడా పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వాటిపై ప్రేమ పెంచుకుని చేరదీయడం ఎంత అవసరమో, అందుకోసం తగు జాగ్రత్తలు కూడా ఎంతో అవసరం. మనం ఆప్యాయత చూపించడంలో, వాటిని దగ్గరికి తీసుకునే విధానంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ జునోటిక్ వ్యాధుల గురించి ప్రజలను అప్రమత్తం చేసి జబ్బుల బారిన పడకుండా చేయడమే వరల్డ్ జునోసిస్ డే ప్రధాన ఉద్దేశం. జునోటిక్ అనేది ఇటాలియన్ పదం నుండి వచ్చింది. జూ అంటే జంతువులకు సంబంధించిన అంశం. మనుషుల నుంచి పశువులకు, పశువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధుల్నే జునోటిక్ వ్యాధులు అంటారు. ఇలాంటి వాటిని ఇప్పటికీ 253 వ్యాధులున్నట్లుగా గుర్తించారు.

0: జెనెటిక్ వ్యాధులు ఎన్నో ఉన్నాయి. పాడి పశువులు అంటే ఆవులు, గేదెలకు బ్రూసెల్లోసిస్, ఆంథ్రాక్స్, లిస్టీరియోసిస్, రింగ్వార్మ్, లెప్టోస్పైరోసిస్ ఇలాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది.
1: కొర్రెలు, మేకలకైతే బ్రూసెల్లోసిస్, ఆంథ్రాక్స్, హైడాటిడోసిస్, లిస్టీరియాసిస్, సాల్మోనెల్లోసిస్, సార్కోసిస్టిస్, క్యూ ఫీవర్, మేంజ్ ఇలాంటి వ్యాధులు సోకుతాయి.
0: మనం పెంచుకునే కుక్కలు అలాగే వీధి కుక్కలకు రేబిస్, లెప్టోస్పైరోసిస్, బద్దె పురుగుల వ్యాధి, లిప్మానియా.

0: రింగ్వార్, హైడాటిడోసిస్, మిసిల్స్, మేంజ్ ఇలాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది.
1: కోళ్లకు కూడా బర్డ్ ఫ్లూ, ట్యూబర్క్యులోసిస్, సిట్టకోసిస్, సాల్మోనెల్లా, హిస్టోప్లాస్మా, టాక్సోప్లాస్మా, ఆస్పర్జిల్లోసిస్, ఆర్నితోసిస్, కాక్సిడియోసిస్, న్యూకాస్టిల్ వ్యాధులు కూడా సంభవిస్తుంటాయి.
0: పందులకు సోకే వ్యాధులు లెప్టోస్పెరోసిస్, ట్యూబర్క్యులోసిస్, సాల్మోనెల్లా, రింగ్వార్మ్, జపనీస్ ఎన్సెఫలైటిస్, ట్రైకినోసిస్, బద్దెపురుగుల వ్యాధి ఇలాంటి వ్యాధులు సోకే ప్రమాదం కూడా ఉంది.
1: పిల్లలకు కూడా వ్యాధులు సంభవిస్తాయి. ముఖ్యంగా రేబిస్, క్యూ ఫీవర్, మమ్స్, ఆంథ్రాక్స్, రింగ్వార్మ్, లేష్మానియా, ఆస్పర్జిల్లోసిస్, లెప్టోస్పైరోసిస్, ట్రిపనోసోమియాసిస్, కాట్స్ మార్చ్ ఇలాంటి వ్యాధులు.
0: ఇక గుర్రాలకు కూడా సోకే వ్యాధులు ఉన్నాయి. ముఖ్యంగా ఆంథ్రాక్స్, గ్లాండర్స్, లిస్టీరియాసిస్, బ్రూసెల్లోసిస్, లెప్టోస్పైరోసిస్, హిస్టోప్లాస్మోసిస్, రింగ్వార్మ్ ఇలాంటి వ్యాధులు గుర్రాలకు సోకే ప్రమాదం ఉంది.
1: కుందేళ్లకు కాలా ఆజర్, కాక్సిడియోసిస్, టులరిమియా, లిష్మినియా వంటి వ్యాధులు వస్తాయి.
0: కోతులకు కూడా అనేక రకాల వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రెబిస్, ఫైలేరియా, మలేరియా, ట్యూబర్ క్యులోసిస్, ఎల్లో ఫీవర్, కాశ్మీర్ ఫీవర్ ఇలాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది.
1: పందికొక్కులకు, ఎలకలకు కూడా వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ప్లేగో వ్యాధి, క్యూ ఫీవర్, లిస్టీరియాసిస్, ఎలకలు టైఫస్, లిప్టోస్పైరోసిస్, హిస్టోప్లాస్మా, ఎన్సెఫలైటిస్ ఇలాంటి వ్యాధులు. వీటిలో ముఖ్యంగా రేబిస్ అనేది అత్యంత ప్రమాదకరమైంది, ప్రాణాంతకమైనది కూడా. లూయిస్ పాస్టర్ అనే ప్రఖ్యాత శాస్త్రవేత్త పిచ్చికుక్క కాటుకు గురైన వ్యక్తికి జూలై 6వ తేదీన 1885వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా యాంటీరేబిస్ టీకాను వేసి సఫలీకృతులయ్యారు. ఆ రోజును అంటే జూలై 6వ తేదీన ప్రతి సంవత్సరం ప్రపంచ జూనోసిస్ డేగా నిర్వహించుకోవడం జరుగుతోంది.

జంతువులకు పక్షులకు సంబంధించిన కొన్ని వ్యాధులు మనుషులకు సంక్రమించి సాధారణ సమస్యతో పాటు ప్రాణహాని కలిగేంత ప్రమాద పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా జంతువులు, కోళ్లు, పక్షులను పెంచేవారు, ప్రయోగశాలలు, వ్యాధి నిర్ధారక కేంద్రాలలో పనిచేసేవారు, పశువుల ఆసుపత్రి సిబ్బంది, చర్మము, తోళ్ల పరిశ్రమల కార్మికులు ఈ జునోటిక్ వ్యాధుల వల్ల అప్రమత్తంగా ఉండటం వల్ల ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు.

జెనెటిక్ వ్యాధుల్లో ఆంత్రాక్స్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి. ఈ వ్యాధి పచ్చగడ్డి ద్వారా పశువులకు సంక్రమిస్తోంది, గాలి ద్వారా మరొకరికి వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధి నివారించాలి అంటే ఆంత్రాక్స్ వ్యాధి గుర్తించిన 6 కిలోమీటర్ల పరిధిలో 5 ఏళ్లపాటు నిర్ణీత గడువులో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. మనుషుల్లో వ్యాధి సోకినట్లు అనిపిస్తే పరీక్షలు చేయించి అత్యవసర చికిత్స వెంటనే అందించాలి.

0: మూగజీవల ద్వారా మనుషులకు సోకే ప్రాణాంతకమైన వ్యాధుల్లో అత్యంత భయంకరమైనది రేబిస్. తోడేళ్లు, నక్కలు, ముంగిసల్లో ఈ వ్యాధికారక క్రిములు ఎప్పుడూ ఉంటాయి.
1: జంతువుల నుండి, పక్షుల నుండి సోకే మరికొన్ని వ్యాధులు రేబిస్, మెదడువాపు, మ్యాడ్కౌ, గాలికుంటు వ్యాధి, ఇవన్నీ కూడా వైరస్ల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటాయి.

బ్రూసెల్లోసిస్, క్షయ, సాల్మోనెల్లోసిస్, ఆంథ్రాక్స్, గ్లాండర్స్ ఇవన్నీ బ్యాక్టీరియా వల్ల వ్యాపిస్తాయి. ఎంకైలోస్టోమియాసిస్, హైడాటియోస్, అలర్జీ, ఎగ్జిమా, అమీబియాస్, బాలాంటిడియోసిస్, టాక్సోప్లాస్మా మొదలైనవి పరాన్నజీవుల వల్ల వ్యాపిస్తాయి.

జూనోసిస్ అంటే డిసీజ్ గురించి చెప్పాలంటే, మనం జూనోసిస్ అంటే జంతువుల నుంచి మానవునికి సంక్రమించే వ్యాధుల్ని మనం, ఇది గ్రీక్ వర్డ్ ఇది, దీన్ని జూనోసిస్ డే అంటాం. జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధుల్ని జూనోసిస్ డిసీజ్ అంటాము. మనకు ఈ జూనోసిస్ డే ఇవాళ ఎందుకు జరుపుకున్నాం అంటే, జంతువుల నుంచి సంక్రమించే మనకు బాగా అతి భయంకరమైన వ్యాధి ఏంటంటే రేబీస్. ఈ రేబీస్ వ్యాధికి అంతకుముందు పూర్వకాలంలో దీనికి టీకాలు లేకపోవడం వల్ల ఆ టైంలో చాలా మంది చనిపోవడం జరిగింది. దీని గురించి 1885 అంటే 1885లో లూయీ పాక్చర్ అనే ఒక శాస్త్రవేత్త అప్పుడు యాంటీ రేబీస్ అనే టీకాను కనుక్కోవడం జరిగింది. అది ఎప్పుడు జరిగిందంటే 1885 జూలై 6 అనౌన్స్ చేయడం జరిగింది. అందువల్ల అది అతి భయంకరమైన వ్యాధికి టీకాలు కనుక్కోవడం వల్ల ఆ రోజుని మనం ప్రపంచ జూనోసిస్ దినంగా జరుపుకుంటాం మనం. అయితే జూనోసిస్ ప్రపంచవ్యాప్తంగా 250 రోగాల పైగా మనకు వచ్చే రోగాల్లో మాక్సిమం అవి జంతువుల నుంచి, జంతువులు అంటే గేదెలు కావచ్చు, ఆవులు కావచ్చు, కుక్కలు కావచ్చు, పక్షులు కావచ్చు, వాటి నుంచి మనకు సంక్రమించడం డైరెక్ట్ మనం వాటి నుంచి రావచ్చు లేదా మీడియేటర్ ద్వారా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైరెక్ట్ రావడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుక్క ఉంది, రేబీస్ ఉంటే రేబీస్ డైరెక్ట్ మనకు కాంటాక్ట్ కావడం వల్ల, కరవడం వల్ల రేబీస్ వచ్చేస్తుంది. అలా కాకుండా స్వైన్ ఫ్లూ అనే ఒక రోగం ఉంది, స్వైన్ ఫ్లూ కానీ ఇన్ఫ్లుయెంజా కానీ, అవి ఏంటంటే మన ఇన్ఫ్లుయెంజా ఉంది, అవి ఇన్హలేషన్ అంటే గాలి ద్వారా వస్తుంది అది. ప్లస్ ఆంత్రాక్స్ అనే రోగం ఉంటుంది, ఆంత్రాక్స్ అనే రోగం కూడా స్పోర్స్ ఫామ్ అయితే ఆ స్పోర్స్ ద్వారా కూడా మనకు వచ్చిన అది జంతువులు అంటే మేకలు కానీ గొర్రెలకు కానీ మన ఆవులు గేదెలు కానీ వచ్చే రోగం అది. దాని ద్వారా ఏంటంటే స్పోర్స్ ఫామ్ అయ్యి, స్పోర్స్ మనం ఇన్హలేషన్ అంటే పీల్చడం ద్వారా మనకు ఆ రోగం మనకు సంక్రమిస్తుంటుంది. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్ జంతువుల నుంచి మనకు వస్తుంటాయి. అందులో మెయిన్గా ఏంటంటే మనం రేబీస్ ఒకటి. అసలు రేబీస్ డిసీజ్ ఎలా వస్తుంది ఫస్ట్ మనకు? ఇది రేబీస్ మెయిన్గా కుక్కలకు సంక్రమించే డిసీజ్. ఇది రిజర్వాయర్ అంటే కుక్కల యొక్క సెలైవా గ్రంథుల్లో అంటే నోటి దగ్గర ఉండే సెలైవా గ్రంథుల్లో ఉండే ఇది ఒక రకమైన వైరల్ డిసీజ్. ఇది కుక్కల నుంచి మనకు ఏదైనా కరవడం కానీ స్క్రాచింగ్ చేయడం వల్ల కానీ రక్తం కాంటాక్ట్ అవ్వడం వల్ల ఇది మనకు సంక్రమిస్తుంది. ఇది ఓన్లీ సెలైవా గ్రంథుల్లో ఉండే డిసీజ్ ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏమిటంటే ఈ రోగము మనుషుల్లో రాకుండా మనం ముందు జాగ్రత్త ఏం చేసుకోవాలంటే, కుక్కలు పెంపుడు కుక్కలు ఇప్పుడు సర్వసాధారణ, ప్రతి ఇంట్లో పెంపుడు కుక్కలు సర్వసాధారణం అయిపోయింది. అందువల్ల ఏం చేయాలంటే మనం వాటికి ఆ రేబీస్ అనే డిసీజ్ సంక్రమించుకోకుండా వాటిని 2 నెలల ఎండింగ్లో నుంచి మనం టీకాలు చేయించుకుంటే అది మనకు రాకుండా అరికట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆంత్రాక్స్. ఆంత్రాక్స్ అనే డిసీజ్ ఇది మ్యాక్సిమం మనకు ఎక్కడ వస్తుంది అంటే, ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ పనిచేసే వాళ్ళకి, జంతువులతో కలవరాలతో కాంటాక్ట్ ఉండే వాళ్ళకి, ప్లస్ గొర్రెల మేకలతో ఎక్కువ కాంటాక్ట్ ఉండే వాళ్ళకి వస్తుంటుంది ఇది. ఈ డిసీజ్ కూడా చాలా భయంకరమైన డిసీజ్ ఇది. ఈ ఆంత్రాక్స్ డిసీజ్ మనకు స్పోర్స్ ఫామ్స్లో అంటే గాలి ద్వారా వ్యాపిస్తుంటుంది. నెక్స్ట్ ఇంకో రోగం ఏంటంటే ఈ స్వైన్ ఫ్లూ ఏంటంటే, ఇది పందుల ద్వారా వ్యాపించే రోగం ఇది. స్వైన్ ఫ్లూ అనేది ఈ రిజర్వాయర్గా పందులు, రిజర్వాయర్గా మనకు ఇందులో అంటే పందుల నుంచి మనకు వస్తుంది కాబట్టి దీన్ని కూడా జూనోసిస్ డిసీజ్ అంటాం. ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్లుయెన్జా. ఇన్ఫ్లుయెన్జా ఏంటంటే బర్డ్ ఫ్లూ. బర్డ్ ఫ్లూ అనే డిసీజ్ కూడా మనకు గాలి ద్వారా, ఇది ఇన్ఫ్లుయెన్జా మనకు జ్వరం రావడం కానీ జలుబు చేయడం కానీ ఇలా ఇన్ఫ్లుయెన్జా మనం బర్డ్స్ ద్వారా, ఇది బర్డ్స్ అంటే ఏ బర్డ్స్? వైల్డ్ బర్డ్స్. ఇతరితర రాష్ట్రాల నుంచి, ఇతరితర దేశాల నుంచి మన దగ్గర కొన్ని కొన్ని పక్షులు వస్తుంటాయి. ఆ పక్షులు మన పక్షులు కాంటాక్ట్ అయ్యి ఇలా ఇవి బర్డ్ ఫ్లూ, స్వైన్ అలా వస్తుంటుంది మనకు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేరియస్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియల్ డిసీజ్ కానీ వైరస్ డిసీజ్ కొంటే మనం డిస్కస్ చేస్తే, లిస్టిరోసిస్ కానీ లెప్టోస్పైరోసిస్ కానీ, ఇవి కూడా మనం కుక్కల ద్వారా, పిల్లుల ద్వారా మనకు మనుషులకు సంక్రమించే రోగాలు ఇవి. నెక్స్ట్ వచ్చేసి కుక్కల్లో ఇంకా రకాల డిసీజ్ ఏంటంటే హైడియాటిడ్ సిస్ట్ అంటారు. సిస్ట్ అంటే నట్టలు. ఈ నట్టలు కూడా కుక్కల్లో ఉండే నట్టలు మనుషుల్లో కూడా రావడానికి ఛాన్సెస్ ఉండే నట్టలు ఉంటాయి, అవన్నీ హైడియాటిడ్ సిస్ట్ అంటారు. ఇవి మాక్సిమం మనుషుల్లో చాలా ప్రాణాంతకమైనది. ఇది హైడియాటిడ్ సిస్ట్ అంటే ఎలా వస్తుందంటే, చిన్నపిల్లలు కానీ మనుషులు కానీ కాంటాక్ట్స్ ఉండడం వల్ల అవి కుక్కలు డెఫికేట్ చేసిన ఫీసిస్ అంటే మలం ద్వారా అండాలు ప్లస్ సిస్ట్ అంటారు. ఆ సిస్ట్ మన బాడీలో వెళ్ళినట్టయితే అది మానవుని యొక్క బాడీలో లంగ్స్లో అంటే మన ఊపిరితిత్తులో కానీ కాలేయంలో కానీ స్థానాన్ని ఏర్పరచుకొని కానీ ఊపిరితిత్తు మొత్తాన్ని డ్యామేజ్ చేసేసి మనిషికి ప్రాణాంతకం కానీ కలగజేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కుక్కలు అంటే చిన్నపిల్లలు బాగా ఇష్టమైన జంతువు. ఉండే ఇంకో డిసీజ్ అంటే యాంకైలోస్ట్రోమియోసిస్ అంటారు. యాంకైలోస్ట్రోమియోసిస్ అంటే అవి మానవుడి యొక్క రక్తంలో, రక్త ప్రసరణలో మాత్రమే ఉండే యాంకైలోస్ట్రోమ్స్ అని వామ్స్ అంటారు. అవి మాక్సిమం చిన్నపిల్లలు ఏం చేస్తారంటే వాటికి ఆడుకోవడం వల్ల వాటి కుక్కల యొక్క మలమూత్ర ద్వారం దగ్గర యాంకైలోస్ట్రోమ్స్ అనే వామ్స్ ఎప్పుడు స్టోర్ అయి ఉంటాయి అక్కడ. ప్లస్ అలా చేయడం వల్ల కుక్క చిన్న

ఆడుకోవడం వల్ల వాళ్ళ బాడీలో అవి మనకు యాంక్స్ అంటే చిన్న ముళ్ళు లాగా ఉంటాయి, అవి బాడీలో చొచ్చుకొని పిల్లల యొక్క రక్త ప్రసరణలు వెళ్ళి రక్త ప్రసరణ వెళ్ళడం వల్ల రక్తహీనతను గురయ్యి పిల్లలు నీరసించి ఇలా మన ప్రమాదానికి గురి చేసేవి యాంకిల్ స్టోమియాసిస్ అంటారు. ఇంపార్టెంట్ జూనోసిస్ డిసీజ్ అంటే బ్రూసెల్లోసిస్. బ్రూసెల్లోసిస్ అంటే ఇది ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ లో పనిచేసే సిబ్బందికి కానీ డాక్టర్స్ కానీ ఎలా వస్తుందంటే, ఇవి అబార్షన్ అయిన ఆవు కానీ గేదె కానీ మేకను కానీ అబార్షన్ అయిన వాటిని మనం డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తే వచ్చే రోగం ఇది. దీన్ని మనం సరైన ప్రికాషన్ చేయకుండా డైరెక్ట్ మన కాంటాక్ట్ అయితే ఇది మనుషుల్లో వచ్చే అతి భయంకరమైన ప్రాబ్లమాటిక్ డిసీజ్ ఇది. ఇది మనం జూనోసిస్ డిసీజ్ గురించి మాట్లాడుకోవాల్సిన విషయం. అసలు జూనోసిస్ డిసీజ్ మనకు ఎందుకు సంక్రమిస్తుంది, ఏ ప్రాబ్లం, అసలు ప్రాబ్లం ఏంది? ఈ డాగ్స్ అంటే ఓకే, ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే, అడవులు నరకవేయడం వల్ల మనకు జంతువులు వైల్డ్ ఎనిమల్లో ఉన్న కొన్ని కొన్ని డిసీజులు ఉంటాయి. ఆ డిసీజులు అడవులు ఎప్పుడైతే మనం డిఫారెస్టేషన్ చేస్తామో అప్పుడు మన వైల్డ్ ఎనిమల్స్ అడవుల్లో ఉండే జంతువులు మనకు దగ్గరకు వచ్చేస్తాయి. అప్పుడు వాటికి ఉండే రోగాలు మనకు యాస్టీజ్గా దగ్గరకు వచ్చేసే కానీ కాంటాక్ట్ అవుతుంటాయి. ఇంకోటి ఏంటంటే గ్లోబలైజేషన్. గ్లోబలైజేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని దేశాల్లో ఉండే రోగాలు మనకు యాక్చువల్గా మనకు స్ప్రెడ్ కావాలంటే గ్లోబలైజేషన్ అంటే ఇప్పుడు ఏ దేశాన్ని వెళ్ళొచ్చు మనం, ఏ దేశంలో వాళ్ళు వస్తువులు కానీ మీట్ కానీ మీట్ ప్రొడక్ట్స్ కానీ ఏదైనా వస్తువులు కానీ రావడం వల్ల అక్కడ ఉండే జంతువుల ద్వారా ఉండే డిసీజు, గ్లోబలైజేషన్ ఉండడం వల్ల జంతువుల ద్వారా వచ్చే డిసీజు వేరే రాష్ట్రాలు కానీ వేరే దేశాలు కానీ సంక్రమిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇకోసిస్టమ్. ఇకోసిస్టమ్ అంటే ఇకో బ్యాలెన్స్ మనం కంప్లీట్గా మెడవులు నరకడం వల్ల ఇకో బ్యాలెన్స్ కోల్పోయి ఆ జంతువులు అనేది మనుషులతో కాంటాక్ట్ అవుతున్నాయి. దానివల్ల కొన్ని కొన్ని క్లోజర్గా వెళ్ళిపోతుంది వైల్డ్ ఎనిమల్కి, మనం అడవి జంతువులు క్లోజర్గా దగ్గరకు వచ్చేస్తాం. దానివల్ల వాటికి మనం కొన్ని కొన్ని డిసీజులు సంక్రమిస్తున్నాయి. ఈ విధంగా మనం జూనోసిస్ రోగాలు అనేది మనకు కాంటాక్ట్స్ అవుతున్నాయి. పెంపుడు కుక్కలు మనం ఈ యాంటీ రేబీస్ మనకు వాటికి సంక్రమించకుండా మూడో నెలలో మనం ఫస్ట్ డోసు వేపిస్తాం. మూడో నెల ఏ జాతి కుక్కని మూడో నెలలో ఫస్ట్ డోసు వేపిస్తాము. మళ్ళీ మూడో నెల నుంచి నాలుగో నెలలో బూస్టర్ డోసు వేయిస్తాము. బూస్టర్ డోస్ వేసిన తర్వాత ప్రతి సంవత్సరం అదే రోజున ప్రతి సంవత్సరం ఒక్కొక్క డోస్ వేస్తే సరిపోద్ది. ఫస్ట్ పప్పి పుట్టిన మూడో నెలకు ఒక డోస్ స్టార్టింగ్ డోస్ వేస్తాము, మళ్ళీ నాలుగో నెలకు బూస్టర్ వేస్తాము. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి ఎవ్రీ ఇయర్ వన్స్ వేస్తే సరిపోద్ది. ఇలా మనం దీన్ని జీవితకాల ప్రతి సంవత్సరం ఇలా టీకాలు వేసుకుంటే మనకు ఈ యాంటీ రేబీస్ అనేది డిసీజు వేరే కుక్కల ద్వారా వీరికి సంక్రమించకుండా మనకు జాగ్రత్త తీసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే వాటికి మనం డైరెక్ట్ కాంటాక్ట్ ఉండడం కాబట్టి ఇలా టీకాలు చేయించుకుంటే వాటి నుంచి మనకు రాకుండా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వేరే ఇప్పుడు మన మనుషులు కాకుండా రేబీస్ ఉన్న కుక్కలు జంతువులు కరిచినా కూడా మనకు జంతువులు కూడా ఈ రేబీస్ అనే డిసీజు రావడం జరుగుతుంది. అసలు జంతువులు కరిస్తే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, వాటికి మనం పాలు తాగొచ్చా, మీట్ తినొచ్చా లేదా అని మీకు డౌట్స్ వస్తుంటాయి. వచ్చేసి ఈ రేబీస్ అనేది వైరల్ డిసీజు. ఈ వైరస్ డిసీజ్ అనేది కుక్కలు ఎక్కువ సెలైవ గ్రంథుల్లో అంటే నాలుక దగ్గర ఉన్న సెలైవ గ్రంథుల్లో ఉండే రోగం ఇది, వైరస్ ఇది. ఇది ఎప్పుడైతే జంతువులు కానీ మనుషులు కానీ కాంటాక్ట్ అవుతుందో ఈ కాంటాక్ట్ అయిన కాడి నుంచి జంతువు కనుక మూతి దగ్గర కరిస్తే, ఎందుకంటే ఇది బ్రెయిన్లో సర్వైవ్ బ్రెయిన్ దగ్గర ఉండే సెలైవ గ్రంథుల్లో సర్వైవ్ డిసీజ్ కాబట్టి మూతి కరిచినట్టయితే తక్కువ టైంలో ఆ డిసీజ్ యొక్క ఆ లక్షణాలు అనేది బహిర్గతం అయితే, అదే కాలు కానీ తొడ కానీ కరిస్తే ఆ రక్త ప్రసరణ నుండి మనకు రక్త ప్రసరణ నుండి అది బ్రెయిన్కి వెళ్ళడానికి చాలా టైం తీసుకుంటుంది. వ్యాధి లక్షణం ఉన్న కుక్క ఎప్పుడైతే జంతువుల్ని కాంటాక్ట్ అవుతుందో అప్పుడు వెంటనే మన దగ్గరలో ఉన్న పశు వైద్యాన్ని సంప్రదించి వాటికో షెడ్యూల్ ఉంటుంది. షెడ్యూల్ ఏంటంటే కుక్క కరిచిన వెంటనే మనకు సంప్రదించి వెంటనే టీకాలు మొదటి రోజు, మూడో రోజు, ఏడో రోజు, 9వ రోజు, 21వ రోజు ఇలా 5 సార్లు డోసులు చేయిస్తే మనం ఆ కుక్క కనుక మనకు రేబీస్ ఉన్నా కూడా మనకు ఆ జంతువుకి మనకు ఉన్న పెంపుడు జంతువుకి మన ఇంట్లో ఉన్న జావు కానీ గేదె కలిస్తే ఆ రోగం రాకుండా మనం అరికట్టుకోవచ్చు. అలా చేయకపోతే కంపల్సరీ ఆ జంతువుకు అనేది ఆ రోగ లక్షణాలు బహిర్గత అయినప్పుడు ట్రీట్మెంట్కి అయితే రెస్పాండ్ కాదు. ఎందుకంటే వైరల్ డిసీజ్ కాబట్టి ఎప్పుడైతే సంక్రమిస్తుందో ఇది ట్రీట్మెంట్కి రెస్పాండ్ కాదు. టీకాలు ఒకటే దీనికి నివారణ మార్గం. మనుషుల్లో అయితే ఈ లక్షణాలు చూసుకున్నట్టయితే ఒకవేళ రేబీస్ ఉన్న కుక్క కనుక మనిషిని కరిచినట్టయితే ఈ రేబీస్ వైరస్ అనేది మనకు దేని మీద పనిచేస్తుంది అంటే గొంతు దగ్గర ఉన్న స్మూత్ మజిల్స్ అంటారు, ఇంగ్లీష్లో అయితే స్మూత్ మజిల్స్ అంటారు, గొంతు నాళాని యొక్క సరిపర కండరాలు ఉంటాయి, ఆ కండరాల పైన ఉండే నరాలు ఉంటాయి అక్కడ. ఆ నరాలు అంటే మన ఎగ్జాక్ట్గా మనకు దవడ దగ్గర ఉండే సెలవరి అంటే మనకు ఉమ్మి వచ్చే గ్రంథులు అంటారు, ప్లస్ మన ఆహార నాళాన్ని సరఫరా చేసే పక్కన చిన్న చిన్న కండరాలు కానీ నరాలు కానీ దానిపైన ఈ వైరస్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏమనిపిస్తుందని మనకు, ఇప్పుడు మనోళ్ళు అంటారు ఏమని, వర్షాలు పడ్డప్పుడు మనకు లక్షణాలు బహిర్గతం అంటారు, నీళ్లు చూడగానే మనకు భయం వేస్తుంటుంది. ఎందుకంటే ఆ రోగ లక్షణాలు ఉన్నప్పుడు మనం నీళ్లు తాగినా అన్నం మింగినా కూడా మింగుడు అనేది మన

లోపల గెల్లదు. ఎందుకంటే ఆ ఆహార నాళాన్ని సరఫరా అయ్యే కండరాలు కానీ పక్క నరాలు కానీ అన్ని వీక్ అయిపోయి మనం ఆ తిన్న నీళ్ళు అనేది లోపలికి వెళ్ళపడం వల్ల భయంకరమైన పరిస్థితి వస్తుంది. అందువల్ల మనం ఏం చేస్తామంటే తొలకరి వర్షాలు పడ్డగానే నీళ్లు తాగినప్పుడు అవి బహిర్గతమై ఉంటారు. దానికి మెయిన్ లక్షణం ఏంటంటే మన ఆహార నాళ సరఫరా చేసే నరాలు కానీ సరఫరా పక్కన కండరాలు కానీ అవన్నీ పెరలైజ్ అయిపోయి పెరలైజ్ అయిపోతే అవి పని చేయకపోవడం వల్ల మన ఆహారం తిన్న నీళ్లు తాగినా కూడా అది కడుపులో వెళ్ళవు. అందువల్ల ఒక నొప్పి భయంకరమైన నొప్పి రావడం వల్ల మనకు ఆ డిసీజు తొలకరి వర్షాలు పడ్డప్పుడు బయట పడతాయి అని మనం అనుకుంటాం. ఊళ్ళల్లో బ్రెయిన్లో ఉండే మెడుల్లో ఆబ్లాంగ్ ఏంటి అంటే మన యొక్క మెదడు చిన్న మెదడు వెనక ఉండే మెడుల్లో ఆబ్లాంగ్ ఏమి పనిచేయడం వల్ల మనం మైండ్ అంతా అన్కాన్షియస్ అంటే అన్కాన్షియస్ మైండ్ కంట్రోల్ కోల్పోతాము.

0: జినోటిక్ వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎన్నో ఉన్నాయి. సాధారణంగా గ్రామాల్లో పశువులు చనిపోతే వాటిని కాలువల్లోనో ఊరి బయటనో పడేస్తూ ఉంటారు. ఇలా చేయకుండా ఒక గొయ్యి తీసి పూడ్చితే వ్యాధి అనేది వ్యాపించకుండా నివారించుకోవచ్చు.
1: పాలను బాగా కాచి చల్లార్చిన తర్వాతే త్రాగాలి. పాశ్చరైజేషన్ కాని ఐస్ క్రీమ్ తినటం వల్ల కూడా వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.
0: గుడ్లను మాంసాన్ని బాగా ఉడికించిన తర్వాతనే తినాలి, లేదంటే సాల్మోనెల్లా వ్యాధి వ్యాప్తి చెందుతోంది.
1: పశువుల కొట్టంలోని మలమూత్రాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. అలాగే పశువులను తాకినప్పుడు చేతులను యాంటీసెప్టిక్ తో శుభ్రంగా కడుక్కోవాలి.
0: గ్రామాలలో పశువులు జీవాలలో అబార్షన్ జరిగినప్పుడు ఆ పిండాలను చేతులకు ఎటువంటి రక్షణ లేకుండా పట్టుకుని పారేయడం, దీనివల్ల బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి వ్యాప్తి చెందుతోంది.
1: అనారోగ్యంగా ఉన్న వ్యాధితో ఉన్న జీవాలను ఎంతో కొంత డబ్బు వస్తుందన్న ఆశతో మాంసం దుకాణాలకు అమ్మటం వలన కూడా మనుషులకు వ్యాధులు వ్యాప్తిస్తాయి.
0: శరీరంపై గాని చేతులపై గాని గాయాలైనప్పుడు పశువులను పెంపుడు జంతువులను తాకకపోవడమే ఎంతో మంచిది. పెంపుడు పక్షులను బయటి పక్షులతో కలవకుండా చూసుకోవాలి.
1: పెంపుడు జంతువులకు దూరంగా నీటిని ఆహార పదార్థాలను పెట్టాలి. వంటగదిలోకి వాటిని రానివ్వకూడదు.
0: అనారోగ్యంగా ఉన్న పనివాళ్లను పనికి దూరంగా ఉంచాలి. వారిని పశువుల దగ్గరకు అనుమతించకూడదు. తద్వారా వ్యాధి సోకిన మనుషుల నుండి పశువులకు సోకకుండా నివారించుకోవచ్చు.
1: ముఖ్యంగా రైతు సోదరులు ఆరోగ్యకరమైన పశువులకు మేత నీరు అందుబాటులో ఉంచిన తరువాతనే వ్యాధి సోకిన పశువులకు మేత నీరు అందించాలి.
0: ఏది ఏమైనా ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వ్యాధుల బారిన పడకుండా మనం రక్షింపబడతాం. ఇదే మరి ఈ జునోసిస్ డే సందర్భంగా మనం తెలుసుకోవలసిన విషయాలు.

మేరింత వరకు ఈ నెల 6వ తేదీన జినోసిస్ డే సందర్భంగా జెనోటిక్ వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరారావు.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

కార్యక్రమంలో ముందుగా వాన చిత్రం నుంచి కార్తీక్ ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వినబోతున్నారు. సంగీతం అందించారు కమలాకర్. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుంచి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై వాన చిత్రంలోని ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత కార్తీక దామినిల యుగల గీతానికి గీత రచన అనంత శ్రీరామ్, స్వరకల్పన ఎంఎం కీరవాణి, చిత్రం బాహుబలి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, ఇల్లందు బాటన్విడ్ బస్తీ నుంచి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చాపేల్, చైతు, భానురాజ్, రాజ్ వికాస్, రాధపాసి, బవ్వపాసి, రోహిత, రోషిణి, రోహితవల్లి, రాజా, మౌనిక, అక్షయ, అమృత, అనుష, అనుదీప్, కీర్తి, సతాక్షి, అంబు, జశ్వంత్, ఉమ, పార్వతీబాయి, చోటాపురన్ పాసి, షాకీర్, సహజాది, మెహ్రూన్, జగన్మాత, ఇంకా వీరి స్నేహబృందం కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై బాహుబలి చిత్రం నుంచి ఈ పాట

ఇప్పుడు వినండి రమణ కోగుల సంగీత సారథ్యంలో టిప్పు సునీత ఆలపించిన సుద్దాల అశోక్ తేజ సాహిత్యం చిత్రం యోగి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఇల్లందు కాలరీస్ కళాసిబస్తి నుంచి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మి, కళ్యాణ చక్రవర్తి యాదవ్, రూపేష్ కుమార్ యాదవ్, పనికర జశ్వంత్ కుమార్ యాదవ్, దుడం ఉమాశంకర్, జాడిపెంటయ్య, శివకుమార్ ఖండేల్వాల్, ఖీన్స్, జుగల్ కిషోర్ ఖండేల్వాల్, భూతాడ మురళీధర్, కొండ వీరయ్య, లక్ష్మీనారాయణ, పరిచూరి ఇంకా వీరి స్నేహబృందం కోరుతున్నారు. వీరందరి కోరికపై యోగి చిత్రంలోని ఈ పాట.

100.1 మెగాహెడ్స్పై కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండుగొండ మండలం పోకలగూడెం గ్రామం నుంచి చిట్టంశెట్టి రాంబాబు, సుజాత, సంతోష్, అవినాష్, చిట్టంశెట్టి పుల్లయ్య, సత్యవతి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట తాత మనవడు చిత్రంలోనిది.

హిప్హాప్ తమీజా నిఖితా గాంధీ ఆలపించిన ఈ పాట ధ్రువ చిత్రంలోనిది. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీం మునీసా, షరీఫ్ ఖాన్, అలీం పాషా ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

కార్యక్రమంలో తర్వాత ఎంఎల్ఆర్ కార్తికేయన్ చిత్రపాడిన ఈ పాట డీజే చిత్రంలోనిది. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, ఇల్లందు బాలాజీ నగర్ నుంచి మోకళ్ళ సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, ప్రసాద్, అనిత, చంద్రశేఖర్, శ్రీనివాసరావు, పప్పి, సుమతి, అక్రు, కన్నపాసి, చిన్నపాసి, షాకీర్, వరుణ్ తేజ్, కావేరి, రామకృష్ణ, సుజాత, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఏదే పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నప్రెడ్డిపల్లి మండలం తొట్టిమబ్బు గ్రామం నుంచి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, నాగచైతన్య, ధరణి, కొర్స రేఖ, దేవరాజ్, ఊకే రామకృష్ణ, వాణి, నాగస్వప్న, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం డీజే చిత్రంలోని ఈ పాట.

100.1 MHz పై కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం జి పద్మ. ఇప్పుడు వినండి గీతా గోవిందం చిత్రం నుంచి సిడ్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం గరిపట్టి నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, షవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

మరియం ట్రోలర్ చిన్మయ అలపించిన ఈ పాట గురుకాంత్ చిత్రంలోనిది. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ సంగారెడ్డి జిల్లా హతినూర్ మండలం చిద్దుల నాగరం గ్రామం నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేష్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేష్, లక్ష్మి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై గురుకాంత్ చిత్రంలోని ఈ పాట

జాను చిత్రం నుంచి ప్రదీప్ కుమార్ పాడిన పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుంచి మారుబైన శ్రీనివాసరావు, పద్మ, పయ్యావుల రామూర్తి, స్వరూపరాణి, పెద్దిబోయిన సుధాకర్, లలిత, కాగితపు వంశీ, ఇందు, కౌశిక్, స్వప్న, జకుల హర్షిత, నరేష్, జోషిక్, అకుల్ అర్జున్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఏర్లపూడి గ్రామం నుంచి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మాచారి, సత్యవతి, అమృతమ్మ, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై జాను చిత్రం నుంచి ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు.

0: ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: 100.1 మెగాహెర్ట్స్ పై కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత రంగ్ దే చిత్రం నుంచి శ్వేతమోహన్ ఆలపించిన ఈ పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవపురం గ్రామం నుంచి గుండెటి రాములు, అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగీంద్ర, లక్ష్మీప్రసన్న, మంగమ్మ, గుండెటి దుర్గారావు, నాగమణి, జూపల్లి పుల్లయ్య, మంజుల, ఆది, స్వరూప, నాగయ్య ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై రంగ్ దే చిత్రం నుంచి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు 14 నంబరు బస్తీ నుంచి భారత్లాల్ పరదేశి భారతిబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట కార్తీక్ దీపికల యుగళగీతం, చిత్రం MCA.

కార్యక్రమంలో చివరగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రం నుంచి సిడ్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటను వినిపించమంటూ

నాగర్ కల్లూరు జిల్లా చారకొండ నుంచి పద్మశాలి, ఏలే లింగయ్య, శ్రీమతి భారతమ్మ, అనిత, సునీత, ఏలే గణేష్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

మీరింతవరకు కిన్నెర లహరి, శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య 9:00 న్యూస్8 9, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: కాలికేసి కాలికేస్తే ఏలికేసి ముద్దిచ్చి పోవేమే, వజిల బుజ్జి ముచ్చటైన తీసవేమే.
1: డ్రైవర్ రాముడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి పిబి శ్రీనివాస్ పాడిన పాట చిత్రం ఆడబ్రతుకు.

కోడలు దిద్దిన కాపురం చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి నోము చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట

0: ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం జ్యోతి.
1: మల్లె పూవల్లే నవ్వు

మీరింతవరకు మధురిమ ఆపాత మధురమైన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసార విశేషాలు. రేపు ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యస్తుతి ఇంకా సన్నతి గీతాలు వింటారు. 6:30 సుభాషితం ప్రసారమవుతుంది. సమర్పణ యాదల చంద్రశేఖర్ బాబు. 6:35 రైతు సమాచారంలో ఉద్యాన పంటల్లో ఈ మాసంలో చేపట్టాల్సిన వ్యవసాయ పనులు వివరాలు వింటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ఈ మాసపు పాట ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:30 రసమయీ సాహితీ కార్యక్రమం, తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం 46వ భాగంలో కాలం సాయికుమారి గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. 7:45 వన మహోత్సవాలలో భాగంగా ప్రకృతిని ప్రేమిద్దాం శ్రీ కె మర్వి రాజశేఖర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. 8:30 ఉద్యోగవాణి విద్య ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం ప్రసారమవుతుంది. 10:00, 11:00 తిరిగి 12:10 చిత్రగీతాలు వింటారు. 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో

సిఎంఆర్ కొత్తగూడెం విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఒంటిగంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 2:30 కిన్నెర లహరి, శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3:00 నాటకం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 4:00 తిరిగి 5:00 చిత్రగీతాలు వింటారు. రేపు 2వ ప్రసారంలో 6:35 చిత్రగీతాలు వింటారు. 7:15 జానపద సంగీత కార్యక్రమంలో ప్రేమ్ కుమార్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. 7:45 కిన్నెర లహరి, శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 9:30 మనోరంజన్, హిందీ చిత్రగీతాల కార్యక్రమం. 10:00 మధురిమ, ఆపాత మధురమైన సినీ గీతాల కార్యక్రమం. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:04. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz పై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.